మానవుల కంటే

എന്ത് വിഷമിയു ഏണി ഫലം മാനവത്വം കോൺ പോയി മനുഷ്യ

0: انت كمن جئت يرجفرت.
1: A tiny insignificant blade of grass spontaneously reaches out
0: for the worship
1: of Gananatha,
0: Ganapati. In comparison,
1: man
0: is nowhere.
1: The crow,
0: crows,
1: caw,
0: caw,
1: in a pitiable way, by way of calling out for protection and help. In comparison, man appears to be meaner than the crow. The tiny newborn calf, as it is let out into the world, spontaneously
0: cries out for the mother,
1: Amba, Amba. Here again,
0: man utterly fails
1: in comparison with the feelings that the calf evokes. The parrot screeches, Rama, Rama. Compare this with what man does,
0: and he is certainly lower in his behavior than the parrot. It would appear as if
1: the beast and animals are better, after all, in comparison with man. What is the use of having mastered the forces of nature, of having gained knowledge seemingly without limits? The basic essence of human life has been lost. Being humane is nowhere to be found. What we have instead is man standing, man for an external appearance. What else can I communicate to you in this manner?
2: Prema Swarupula,
0: embodiment of love.
2: Prapanchamalo prati jeeviki aharam avasaram.
0: In this world, every living form needs food.
2: Jeevita avasaralalo atyanta pradhanamainatundi annam.
0: In terms of worldly necessities, food takes the most important place.
2: Kevalamu annam undinanta matramana manavudu tripti padadu.
0: Merely having food does not satisfy man.
2: కడుపు నిండినంత మాత్రమున మనసు నిండదు, జీవితము పండదు.
0: బై మ్యూర్లీ ఫిల్లింగ్ ద స్టమక్ ద మైండ్ డస్ నాట్ రీచ్ ఎ స్టేట్ ఆఫ్
2: కడుపు నిండిన తర్వాత కాలమును వ్యర్థము చేయటము మానవునికి ఇష్టము లేదు.
0: ఆఫ్టర్ ఫిల్లింగ్ హిస్ స్టమక్ మ్యాన్ డస్ నాట్ వాంట్ టు వేస్ట్ హిస్ టైమ్.
2: తిండిని తిని తిరగడానికి ప్రయత్నిస్తాడు.
0: హావింగ్ ఈటన్ హీ వాంట్స్ టు గో అరౌండ్ మూవ్ అబౌట్.
2: దీనితో పాటు పనిని ప్రారంభిస్తాడు.
0: అలాంగ్ సైడ్ హి స్టార్ట్స్ గెటింగ్ ఇన్ టు హిస్ వర్క్.
2: ఈ పనిని ప్రారంభించినప్పుడు దేనికోసం ఈ పని చేస్తున్నాను, ఎందుకోసం, ఏమి చేస్తున్నాను, ఎట్లా చేస్తున్నాను అనేటువంటి విషయాలను విచర్చిస్తాడు.
0: యాజ్ హీ గెట్స్ ఇన్ టు హిస్ వర్క్ హి స్టార్ట్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్. For what purpose am I doing this? Why am I doing it? And how am I doing it?
2: Manavudu prati pani kudano cheyutaku puramu emi chestunnanu, enduku chestunnanu, etla chestunnanu aneetundi moodu pradhanamainatundi prashnalu tanalo taanu vesukovali.
0: Before embarking on any venture, an individual should ask these three questions. For what purpose? To what end? And why? And the how of it?
2: ఈ పనిలో ఈ విచారణలో తేలినటువంటి ఒక మంచిని తాను విశ్వసిస్తాడు.
0: After processing this in this manner, he comes to know the essence, the results and what fruits he could get.
2: విశ్వసించినటువంటి యొక్క మంచిని పెంచుకుంటాడు.
0: And once he has this conviction in what he is doing, he tries to further it.
2: పెంచుకున్నటువంటి మంచిని 10 మందికి పంచుతాడు.
0: This good that has come to him, thus he shares it with others.
2: 10 మందితో పాటు తాను కూడాను ఆచరిస్తాడు.
0: And along with the other 10, he also tries to experience, to put it into practice.
2: ఆచరించటం చేతనే ఆనందం అందుకుంటాడు.
0: As a result, he secures ananda or happiness.
2: Yeta vata annamato prarambhamainatunti yokka manavuni yokka kartavyamu aanandamuto antyamavutundali.
0: All said and done, here we have, starting with the idea of food, the end product is ananda or happiness.
2: Aithe indulo annamu pradhanama aanandamu pradhanama.
0: So here, what is more important, food or ananda?
2: అన్నము మొదలుకొని ఆనందము చేరు వరకు తాను గడిపినటువంటి ప్రతి విషయము కూడాను ఒక్కొక్క సోపానముగా అభివృద్ధిగంచి ఆనందములో ప్రవేశించినాడు కనుక ఒక్కొక్క ఇంచి, ఒక్కొక్క విషయము, ఒక్కొక్క ప్రవర్తన, ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క అనుష్ఠానము అన్నీ కూడాను ప్రధానమనేటువంటిది ఇక్కడ స్పష్టమవుతుంది.
0: Right from the time he has started out with a search for food, till such time as he secures this ananda, he has been proceeding from one stepping stone to another, starting with trying to think about the thing, how he would try to put it into practice, the thought processes that go with it, and finally his own experiencing it.
2: Sarvam panchabhutani.
0: Everything is made up of the five elements.
2: పంచభూతముల రక్తమైనటువంటి యొక్క అణువు కూడాను ప్రపంచం నందు కానరాదు.
0: Devoid of these five elements, you can't trace even the tiny atom.
2: ప్రతి అణువు నందు కూడాను పంచభూతము మిళితమై ఉన్నది.
0: Every atom has these five elements.
2: అయితే ఈ పంచభూతములు ఏమిటి?
0: What are these five elements?
2: ఆకాశము,
0: the sky,
2: గాలి,
0: wind,
2: అగ్ని,
0: fire,
2: నీరు,
0: water,
2: పృథ్వీ
0: అండ్ ఎర్త్.
2: వీటిని శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములని పిలుస్తూ వచ్చారు.
0: దీస్ హావ్ ఆల్సో బీన్ కాల్డ్ సౌండ్, టచ్, ఫార్మ్, టేస్ట్ అండ్ స్మెల్.
2: అయితే ఈ పంచభూతములు కేవలము మానవ దృష్టిలో ఒక విధమైనటువంటి యొక్క పరికరములుగాను, ప్రకృతికి సంబంధించినటువంటి యొక్క సహజ లక్షణములను మనం విశ్వసిస్తున్నాము.
0: బట్ దెన్ వి ట్రై టు లుక్ అపాన్ దీస్ యాజ్ నేచురల్ థింగ్స్, థింగ్స్ విచ్ హావ్ కమ్ ఇన్ దేర్ ఓన్ వే అండ్ వి టేక్ దెం ఫర్ గ్రాంటెడ్.
2: ఇవి ప్రకృతి యొక్క సహజ ప్రభావములని కూడాను చెప్పుతున్నాము.
0: వి ఆల్సో లుక్ అపాన్ దెం యాజ్ నేచురల్ మానిఫెస్టేషన్స్ ఆఫ్ దిస్ క్రియేషన్.
2: ఇది సరి అయినటువంటి విచారణ కాదు.
0: దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ యాటిట్యూడ్ టు.
2: దీనికి అంతరాత్మతో కూడినటువంటి ఆధ్యాత్మికం కూడాను మిళితమై ఉన్నది.
0: డీప్ విత్ ఇన్ లైస్ ద అండర్ కరెంట్ ఆఫ్ ద స్పిరిచువల్ ఎలిమెంట్ ఇన్ దీస్.
2: ఆకాశము,
0: లైక్ ద స్కై,
2: దీనిని కేవలం విజ్ఞానస్తులు శబ్దమునకు మూలాధారమని కూడాను చెబుతూ వచ్చారు.
0: ద సైంటిస్ట్ లుక్ అపాన్ ద స్కై యాజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ సౌండ్.
2: ఇది అనంతమైనటువంటిది.
0: ఇట్ ఈస్ లిమిట్లెస్.
2: ఇది అగమ్యమైనటువంటిది.
0: Beyond one's comprehension.
2: దీనికి మరొకటి ప్రమాణముగా నిరూపించుటకు వీలు కాదు కనుక అప్రమాణమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఇన్కంపారబుల్, కెనాట్ బి కంపేర్డ్ విత్ ఎనీథింగ్ ఎల్స్.
2: ఇట్టి ఆకాశమునకు ఆధ్యాత్మిక చిత్తమునందు జ్యోతి అని పిలిచబడుతూ వచ్చింది.
0: ఇన్ ద స్పిరిచువల్ డొమైన్ దిస్ ఆకాశ స్కై ఈస్ రిఫర్డ్ టు యాజ్ ద జ్యోతి.
2: ఈ జ్యోతి కూడాను అఖండమైనటువంటి జ్యోతి.
0: దిస్ జ్యోతి ఆఫ్ ఫ్లేమ్ ఈజ్ a glorious one, splendor,
2: anantamainatunti jyoti,
0: and without an end,
2: arani jyoti,
0: something which cannot be
2: arani jyoti,
0: which cannot be diminished,
2: advaita jyoti,
0: without a second.
2: Kanukane ee jyoti tattamu kudanu nirantaram kudanu jagattunaku mangalatvanni andistu vachindi.
0: So this jyoti of flame, the eternal one, confers auspiciousness on beings.
2: Idi sada undunatvantidi kanuka మంగళత్వాన్ని అనుగ్రహించేటువంటిది కనుక దీనికి సదా శివం అని పేరు పెట్టారు.
0: దిస్ ఈస్ సంథింగ్ విచ్ లాస్ట్ ఫర్ ఎవర్, దిస్ ఈస్ సంథింగ్ విచ్ కన్ఫర్స్ ఆన్ యూ ఆస్పీషియస్నెస్, సో ఇట్ ఈస్ కాల్డ్ సదాశివ.
2: సదాశివం అనగా ఇది నిరంతరము కూడాను మంగళత్వాన్ని ప్రకృతికి అనుగ్రహించేటువంటిదని దీని యొక్క అర్థము.
3: సదాశివ వుడ్ ఆల్సో మీన్ దాట్ విచ్ కన్ఫర్స్ ఆస్పిషియస్నెస్ ఎవ్రీ సెకండ్ టు దిస్ ఎర్త్ ఆర్ దిస్ క్రియేషన్.
2: కనుక ఆకాశమును కేవలము ఒక శబ్దమునకు గురి అయినటువంటిది, శబ్దమునకు ఆధారమైనటువంటిది అని మాత్రమే మనం విశ్వసించరాదు. ఆకాశమనగా జ్యోతిర్మయమైనటువంటి యొక్క సదాశివ తత్వం అని కూడాను ఆధ్యాత్మిక మార్గమునందు విశ్వసిస్తూ వచ్చారు.
3: సో వీ షుడ్ నాట్ గో బై ద వరల్డ్లీ ఇంటర్ప్రిటేషన్ గివెన్ టు ద స్కై యాజ్ ఎ సోర్స్ ఆఫ్ సౌండ్ అండ్ దట్ విచ్ సస్టెయిన్స్ ఇట్. రాదర్ వీ షుడ్ లుక్ అపాన్ ఇట్ ఇన్ ద స్పిరిచువల్ పాలెన్స్ యాజ్ దిస్ ఎటర్నల్ ఫ్లేమ్, ద ఎఫల్జెంట్ వన్, సదాశివ.
2: ఇక రెండవది వాయు.
3: ద సెకండ్ వన్ ఈజ్ విండ్.
2: ఈ గాలి అనేటువంటిది ప్రతి ప్రాణి ఎందు కూడాను, ప్రతి అణువునందు కూడాను సర్వత్రా నిండి ఉంటున్నది.
3: This wind or air is present in all life forms, in every atom.
2: ఈ గాలిని జీవుడని కూడాను చెప్పుతూ వచ్చారు.
3: This wind is also referred to as jiva.
2: జీవమునందు గాలి ఉండినంత వరకు ఇది ప్రాణము అని భావిస్తూ వచ్చారు.
3: So long as this air is present in the jiva, it is referred to as a life or prana.
2: గాలిలో ప్రాణము అంతర్భూతమై ఉంటుంటది.
3: In this air, this prana or life is present.
2: దీనిని విజ్ఞానస్తులు ఆక్సిజన్ అని చెప్తూ వచ్చారు.
3: The scientists refer to this as oxygen.
2: ఇట్టి గాలి దేహమునందు ఉండినంత వరకే ఇది మంగళంగా ప్రాణిస్తుంది.
3: So long as this oxygen is present in the body, there is this life given to this body and it has all the exhibits.
2: ఈ గాలి ఈ దేహము నుండి వీడిపోయిన తక్షణమే అమంగళ స్వరూపాన్ని ధరిస్తుంది.
3: ఇట్ కనోట్స్ ఆస్పిషియస్నెస్. As soon as this oxygen is removed, it becomes a cough.
2: గాలి దేహమునందు ఉండినంత వరకును శివం అని అనిపిస్తుంది.
3: So long as this air is present in the body, it is referred to as శివం.
2: గాలి దేహమును వీడిన తక్షణమే శవం అని అనిపిస్తుంది.
3: As soon as this wind leaves this body, it becomes a mere corpse.
2: ఈ వినిపించుటకు అనిపించుటకు గాలియే ప్రధానమైనటువంటిది.
3: So it is this air which is responsible for either description given to this body.
2: కనుకని గాలిని జీవమని పేర్కొన్నారు.
3: So this wind has been likened to life.
2: గాలి అనగా జీవుడు అని.
3: So this wind or air means jiva.
2: ఇట్టి మంగళముతో కూడినటువంటి అనగా శాస్త్రమైనటువంటిది కాదు కనుకనే మంగళంతో కూడినటువంటి యొక్క జీవతత్వం కనుక దీనికి శివం అని పేరు పెట్టారు.
3: Now this is something which is not lasting and there is no trace of permanent auspiciousness associated with it. Nevertheless it's called Shivam.
2: Shivudanaga mangala swarupudu.
3: Shiva here means auspiciousness itself.
2: Inka moodavade ainatvanti agni.
3: Third one is the fire.
2: Idi tejasto kudinatvantidi.
3: So this is a radiant one.
2: Agni ekkado dooramuga undinappude manaku amitamainatvanti bhayam kalugutundi.
3: Now even if this fire is far away from us, we are given to a state of fear.
2: Idi maha raudrani nirupistundi.
3: This could exhibit a great deal or excite anxiety.
2: Pramadanni kaligistundi.
3: It could also cause harm and danger.
2: Ilanti paristhiti yandu manayende undini ప్రకాశించుతున్నటువంటి ఈ అగ్ని యొక్క తత్వాన్ని మనము అతి జాగ్రత్తగా వినియోగించుకోవాల్సి వస్తుంది.
3: When this is the nature of fire, this fire which is within us has to be fostered and taken care of in a proper way.
2: ఈ అగ్నికి తేజస్సు అని కూడా పేరు పెట్టు వచ్చారు.
3: This fire is also called tejas, this effulgence.
2: ఈ తేజస్సుని విజ్ఞాన శాస్త్రం నందు ఎనర్జీ అని చెప్తూ వచ్చారు.
3: In science, this tejas or effulgence is referred to as energy.
2: ఈ ఎనర్జీ లేనటువంటి పదార్థం జగత్తు నందు కానరాదు.
3: యూ కాంట్ ట్రేస్ ఎ సబ్స్టెన్స్ వితౌట్ ఎనర్జీ ఇన్ దిస్ వరల్డ్.
2: ఈ తేజస్సే లేనినప్పుడు జీవితమే ఉండదు.
3: అండ్ వితౌట్ దిస్ ఎఫల్జెన్స్ దేర్ ఇస్ నో లైఫ్.
2: ఎనర్జీ వీడినటువంటి యొక్క పదార్థం ఏ విధమైనటువంటి యొక్క నిరుపయోగం అవుతుందో అదే విధముగాని ఈ తేజస్సు వీడినటువంటి యొక్క జీవతత్వం కూడాను ఒక నిరుపయోగం అవుతుంది.
3: జస్ట్ యాజ్ ఎ సబ్స్టెన్స్ వితౌట్ ఎనర్జీ ఇస్ యూస్లెస్, సో ఈజ్ ద జీవతత్వ useless without this component of tejas or effulgence.
2: Aithe idi kudanu energy aneetvantidi tejas aneetvantidi kramakramena maarpu chendutu vastundi.
3: But even this component of energy is subject to changes gradually.
2: Ee maarpu chendi tirigi maroka swaroopanni dharistu vastuntadi.
3: Through the process of change it takes up another form.
2: Idi tejas yokka sahaja lakshanam.
3: Now this is a natural attribute of this effulgence or radiance.
2: Kanuka tejas swaroopudainatvanti భయమును కొల్పేటువంటి, భయమును కలిగించేటువంటి ఈ అగ్నికి రుద్రుడు అని పేరు పెట్టి వచ్చాడు.
3: దట్ ఇస్ వై దిస్ ఫైర్ విచ్ హస్ గాట్ దిస్ ఫార్మ్ ఆఫ్ ఎఫల్జెన్స్ ఆఫ్ రేడియన్స్ విచ్ ఆల్సో ఎగ్జైట్ ద సెన్స్ ఆఫ్ ఫియర్ అండ్ యాంగ్జైటీ ఇన్ us ఇస్ కాల్డ్ రుద్ర.
2: ఈ రుద్రత్వం అనగా కేవలము జీవిత తత్వాన్ని కొంతవరకు మార్పు చేసేటువంటిది.
3: సో దిస్ రుద్ర హియర్ వుడ్ ఇంప్లై దట్ దేర్ ఇస్ బౌండ్ టు బి ఎ చేంజ్ ఇన్ దిస్ లైఫ్ ఫార్మ్ ఆఫ్ ours.
2: ఇది దేహతత్వాన్ని కూడాను మార్పు కావించేటువంటిది.
3: ఇట్ ఆల్సో కాజెస్ ఎ చేంజ్ ఇన్ ద బాడీలీ ఆస్పెక్ట్ ఆఫ్ వన్స్ ఎగ్జిస్టెన్స్.
2: కనుకనే ఇతను రుద్రభూమి నివాసి అని కూడాను ఒక పేరు.
3: దట్స్ వై ఇట్స్ ఆల్సో కాల్డ్ రుద్రభూమి నివాసి, వన్ హూ రిసైడ్స్ ఆన్ దిస్ రుద్రభూమి.
2: కనుకనే ఇతని ఈశ్వరుడైనప్పటికీ రుద్రుడు అని పేరు పెడుతూ వచ్చారు అగ్నికి.
3: సో దిస్ ఫైర్ ఇస్ గివెన్ ద నేమ్ రుద్ర దో ఇస్ ఇట్ ఈశ్వర.
2: ఇతను జీవతత్వముతో కూడినటువంటి వాడు.
3: హి ఇస్ వన్ హూస్ పార్ట్ ఆఫ్ ద జీవతత్వ ద లైఫ్ ఫార్మ్.
2: జీవమును స్వీకరించేటువంటి వాడు.
3: వన్ హూ రిసీవ్స్ దిస్ జీవ.
2: జీవమును పాలించేటువంటి వాడు.
3: వన్ హూ సస్టైన్స్ దిస్ జీవ.
2: జీవంలో లీనమయ్యేటువంటి వాడు.
3: వన్ హూ బికమ్ పార్ట్ ఆఫ్ ద జీవ.
2: లీనం చేసుకునేటువంటి వాడు.
3: వన్ హూ మేక్స్ జీవ పార్ట్ ఆఫ్ హింసెల్ఫ్.
2: కనుకనే రుద్రుడు అని ఇతనికి ఒక పేరు పెట్టాడు.
3: దట్స్ వై ఇట్స్ కాల్డ్ రుద్ర.
2: ఇంకా నాలుగవది జలము.
3: ద ఫోర్త్ వన్ ఇస్ వాటర్.
2: ఈ జలము సర్వవ్యాపకమైనటువంటిది.
3: దిస్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
2: మనకు కనిపించినా కనిపించకపోయినా కూడాను పృథ్వీ అందు సర్వత్రా కూడాను ఉండేటువంటిది ఈ జలము.
3: వి మైట్ సీ ఇట్ వి మైట్ నాట్ సీ ఇట్ బట్ వాటర్ ఇస్ టు బి ఫౌండ్ ఎవ్రీవేర్ ఆన్ దిస్ ఎర్త్.
2: కొంతమంది పైభాగమునందు దర్శించవచ్చును, మరికొంతమంది అట్టడుగున దర్శించవచ్చును.
3: సమ్ మైట్ లుక్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, సమ్ మైట్ లుక్ డీప్ విత్ ఇన్ ద ఎర్త్.
2: జలము లేనటువంటి స్థానము జగత్తు కానరాదు.
3: యు కాంట్ ఫైండ్ ఎ స్పాట్ ఆన్ దిస్ ఎర్త్ వితౌట్ వాటర్.
2: కనుకనే ఇది సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క విష్ణుత్వమునకు పోల్చుకుంటూ వచ్చారు.
3: దట్స్ వై దిస్ వాటర్ హస్ బీన్ లైకెన్ టు ది నేచర్ ఆఫ్ విష్ణు పర్మియేటింగ్ ఆల్ థింగ్స్ ఎవ్రీవేర్.
2: విష్ణుత్వం అనగా సర్వవ్యాపకత్వం అని దీనికి అర్థం.
3: విష్ణు ఈస్ దాట్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
2: ఇంకా ఐదవది అయినటువంటి పృథ్వీ.
3: ద ఫిఫ్త్ వన్ ఈస్ ద ఎర్త్.
2: పృథ్వీ అనగా సమస్త పదార్థములకును జన్మమును చేకూర్చినటువంటిది.
3: పృథ్వీ ఎర్త్ ఈస్ దాట్ విచ్ ఫిల్స్ ఎవ్రీథింగ్ విత్ లైఫ్ విత్ బర్త్.
2: కేవలము మృన్మయమైనటువంటి యొక్క భూమిగా గోచరిస్తూ వచ్చింది.
3: నౌ వెన్ యూ లుక్ అట్ ఇట్ ఇట్ వుడ్ అపియర్ యాజ్ ఇఫ్ ఇట్స్ అన్ ఇనర్ట్ మాస్.
2: ఈ మృన్మయమునే ఆధ్యాత్మికులు చిన్మయము అని పిలుస్తూ వచ్చారు.
3: అండ్ దిస్ విచ్ ఈస్ దిస్ లైఫ్లెస్ అపరెంట్లీ ది స్పిరిచువలిస్ట్ కాల్ ఇట్ ఆధ్యాత్మిక.
2: ఈ ప్రకృతి అంటే పర్వతములు పెరుగుతూ వచ్చాయి.
3: ఇన్ దిస్ ఎర్త్ అగైన్ యు హ్యావ్ అదర్ ఫార్మ్స్ కమింగ్ ఇన్ టు ప్లే.
2: అడవులు మలుస్తూ వచ్చాయి.
3: లైక్ ద జంగల్ అండ్ దీస్ జంగల్స్ హ్యావ్ బీన్ గ్రోయింగ్.
2: నదులు ప్రవహిస్తూ వచ్చాయి.
3: రివర్స్ హ్యావ్ బీన్ ఫ్లోయింగ్.
2: జీవరాశులు అభివృద్ధి కావుతూ వచ్చాయి.
3: అండ్ డిఫరెంట్ లైఫ్ ఫార్మ్స్ హ్యావ్ టేకెన్ షేప్.
2: జీవులన్నీ కూడా ఇందులో సంచరిస్తూ వచ్చాయి.
3: అండ్ ఆల్ లైఫ్ ఫార్మ్స్ మూవ్ అబౌట్ ఆన్ దిస్ ఎర్త్.
2: శిలామయమైనటువంటి పర్వతములు.
3: Now the solid forms of the mountains in earth.
2: కాష్టమయమైనటువంటి వృక్షములు.
3: And the trees made of wood.
2: మృన్మయమైనటువంటి ప్రకృతి.
3: And the earth which also exhibits
2: మాంసమయమైనటువంటి దేహము.
3: The body which is of
2: flesh. జలమయమైనటువంటి యొక్క సముద్రము.
3: And water which fills the rivers.
2: సర్వమునకును మూలాధారమైనటువంటి ఈ ప్రకృతి.
3: Rivers and the oceans. This earth is the basis for
2: it all. సర్వమును సృష్టింపజేసేటువంటిది ప్రకృతి.
3: It is this earth which gives rise to all these.
2: సర్వమును చేర్చుకునేటువంటిది ప్రకృతి.
3: It is the earth which takes it upon itself all
2: these. సర్వమును మోయునది ప్రకృతి.
3: It is that which bears the burden of all these.
2: కనుక సృష్టికి ఇది ప్రధానమైనటువంటి యొక్క స్వరూపం కనుకనే దీనికి బ్రహ్మ అని పేరు పెట్టు.
3: So this earth is at the very basis of this vast creation. So it is called Brahma.
2: కనుక పంచభూతములు కూడాను కేవలము ఒక భూతములుగా ఒక వస్తువులుగా సహజ స్వరూపాలుగా మనం భావించరాదు.
3: సో దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ షుడ్ నాట్ బి లుక్డ్ అపాన్ యాజ్ మియర్ థింగ్స్ యాజ్ థింగ్స్ విచ్ ఆర్ హావింగ్ ఎ ఫామ్.
2: ఆకాశము సదాశివుడు.
3: సో ద స్కై ఈజ్ సదాశివ.
2: వాయువు శివుడు.
3: అండ్ వాయువు ఈజ్ శివ.
2: అగ్ని రుద్రుడు.
3: ఫైర్ ఈజ్ రుద్ర.
2: జీవుడు విష్ణువు.
3: జీవ ఈజ్ విష్ణు.
2: జలము విష్ణువు.
3: వాటర్ ఈజ్ విష్ణు.
2: ప్రకృతి బ్రహ్మ.
3: And prakriti of this earth is Brahma.
2: ఈ పంచస్వరూపమైనటువంటి పరమాత్మని సర్వత్రా పంచభూతాని అని పేర్కొంటూ వచ్చింది భగవద్గీత.
3: So here you have what the Bhagavad Gita has to say. The Paramatma taking the form and shape of these five elements.
2: Itti rahasyamunu gurtinchukonalenatundi vyaktulu భూతములను భూతములుగా భావించి తాను కూడాను అందులో భూతములో ఒక భూతంగా రాణిస్తూ వచ్చాడు.
3: దేర్ ఆర్ దోస్ ఇండివిజువల్స్ హుడ్ నాట్ నో ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్. దే వుడ్ ఆల్సో రిగార్డ్ దెమ్సెల్వ్స్ యాస్ పార్ట్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
2: కానీ ఈనాటి భూతములు ప్రేత పిచాతములుగా రూపొందుతూ వస్తున్నాయి.
3: బట్ టుడేస్ భూతాస్ ఆర్ ఎలిమెంట్స్ ఆర్ దీస్ డెమన్స్ హు ఆర్ క్రాపింగ్ అప్.
2: భూతములకు ఉండవలసినటువంటి సగుణములు లేకుండా పోతున్నాయి.
3: But these five elements at present do not have the quality that they should have.
2: భూతములు ప్రవర్తించినటువంటి సుగుణములు అతలో పెంచుకోలేకపోతున్నారు.
3: And one does not foster the good tendencies and traits within oneself.
2: సగుణమై
3: they should be good.
2: సుగుణమై
3: and having good qualities.
2: సుశ్యాప్తిగావించవలసినటువంటి మానవత్వము
3: that which has to go to all parts. That is mankind.
2: నిర్మాణాత్మకం చేయవలసినటువంటి మానవత్వము
3: one which should foster and nourish.
2: నిర్మూల మార్గములను అనుసరిస్తున్నాయి.
3: Today it is taking ways of destruction.
2: కనుకనే మానవత్వం అనేటువంటిది కోల్పోవటం చేతని ఈ దివ్యత్వం అనేటువంటి దానిని అర్థం చేసుకోలేనటువంటి వ్యర్థ జీవితాన్ని గడుపుతున్నారు.
3: So today we have lost track of what is contained in true human nature, and as a result destruction and disaster are very much rampant.
2: ప్రతి విషయమునందును ఒక అంతరార్థం ఉంటుండాలి.
3: ఇన్ ఎవ్రీ లిటిల్ థింగ్ దేర్ ఇస్ అ డీపర్ సిగ్నిఫికెన్స్.
2: అంతరార్థం లేనిటువంటి యొక్క పదములు మనకు కానరావు.
3: వీ కెనాట్ థింక్ ఆఫ్ ఎ వర్డ్ వితౌట్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
2: రామాయణమునందు రావణుడు కలడు.
3: ఇన్ రామాయణ దేర్ ఇస్ దిస్ రావణ.
2: ఈ రావణునకు 10 శిరస్సులు.
3: దిస్ రావణ ఇస్ క్రెడిటెడ్ విత్ 10 హెడ్స్.
2: దశకంఠుడు అని పేరు.
3: హీస్ ఆల్సో నోన్ యాజ్ ద 10 హెడెడ్ వన్.
2: ఈ విషయమును ఈనాటి వైజ్ఞానికులు విన్నప్పుడు హాస్యాస్పదంగా భావిస్తారు.
3: టుడే సైంటిస్ట్ రిడిక్యూల్ సచ్ ఎ నోషన్.
2: 10 తలలు కలిగినటువంటి యొక్క మనిషి జగత్తునందు ఉండునా అనేటువంటి విషయాన్ని వాళ్ళు కొంతవరకును తర్క వితర్కాలతో కాలమును వ్యక్తం చేస్తారు.
3: దే వుడ్ స్టార్ట్ డిబేటింగ్ ఇన్ ఎ ఫ్యూటైల్ వే యాస్ టు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఎ 10 హెడెడ్ క్రీచర్ టు లివ్.
2: 10 తలల మనిషి అసాధ్యము, జన్మించటమే వీలు కాదని కూడా నిర్ణయం చేసుకుంటారు.
3: దే వుడ్ ఆల్సో డిటర్మిన్ ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎ 10 హెడెడ్ బీయింగ్ టు టేక్ బర్త్.
2: అయితే ఈ 10 తలలకు కూడాను అంతరార్థములు లేకపోలేదు.
3: బట్ దెన్ దేర్ ఇస్ అ సిగ్నిఫికెన్స్ అటాచ్డ్ టు దీస్ 10 హెడ్స్.
2: ఈ 10 తలలు ఏమిటి?
3: వాట్ ఆర్ దీస్ 10 హెడ్స్?
2: కామ
3: క్రోధ ఆర్ యాంగర్,
2: లోభ
3: ఆర్ బీయింగ్ మిజర్లీ,
2: మోహ
3: డిజైర్,
2: మదము
3: ప్రైడ్,
2: మత్సరము
3: సెన్స్ ఆఫ్ సీకింగ్ రివెంజ్,
2: మనస్సు
3: మైండ్,
2: బుద్ధి
3: ఇంటెలెక్ట్,
2: చిత్తము
3: హార్ట్,
2: అహంకారము
3: ఈగో.
2: ఈ 10 తలలు ఈ 10 స్వరూపంలో ఉంటున్నాయి.
3: దీస్ ఆర్ ద 10 హెడ్స్ దట్ ఆర్ డిస్క్రైబ్డ్ అస్.
2: ఈ గుణములతో కూడినటువంటి యొక్క స్వరూపమే రావణుడు.
3: రావణ ఇస్ వన్ హూ హ్యాస్ ఆల్ దీస్ క్వాలిటీస్.
2: ప్రత్యేకించి మానవత్వానికి విరుద్ధమైన స్వరూపాన్ని ధరించినటువంటి వాడు కాదు.
3: హీఈస్ నాట్ వన్ హూ హెస్ టేకెన్ ఎ ఫార్మ్ విచ్ ఇస్ కాంట్రడిక్టరీ టు ద ఎగ్జిస్టింగ్ ప్రివైలింగ్.
2: యవని యందు కామక్రోధ లోప మోహ మదమాత్సల్యములతో కూడినటువంటి మనోబుద్ధి చిత్త అహంకారములు ఉన్నవో వారందరూ కూడాను రావణుడి.
3: ఆల్ దోస్ ఇండివిజువల్స్ హూ హ్యావ్ దీస్ 10 క్వాలిటీస్ ఇన్ దెమ్ ఆర్ లైక్ రావణ, దే ఆర్ వెరీలీ రావణ.
2: అయితే ఇట్టి రావణ యందు కూడాను ఒక ఆధ్యాత్మిక చిత్తం ఉంటుండాలి.
3: బట్ ఈవెన్ ఇన్ సచ్ ఎ రావణ దేర్ ఇస్ ది యర్నింగ్ ఫర్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్.
2: భగవంతుని చింతిస్తున్నాడు.
3: హీ వుడ్ థింక్ ఆఫ్ గాడ్.
2: నిరంతరము ఆరాధిస్తున్నాడు.
3: ఆల్ ద వైల్ హీ వర్షిప్స్ గాడ్.
2: ప్రదక్షిణ సలుపుతున్నాడు.
3: సర్కంఅంబులేట్స్
2: పూజలు చేస్తున్నాడు.
3: డస్ పూజ.
2: కానీ బలవత్తరమైన యొక్క గుణములు అతనిని అనేక విధముల పెద్ద మార్గంలో నడిపింప చేస్తున్నాయి.
3: బట్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ హిస్ టెండ్ టు బి మోర్ డామినెంట్ అండ్ లీడ్ హిమ్ అస్ట్రే.
2: కనుక తన యందున్నటువంటి యొక్క ఆత్మారాముడు తనను అనుగ్రహించాలనేటువంటి యొక్క సదుద్దేశంతో అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తాడు.
3: సో సచ్ ఎన్ ఇండివిజువల్ హీ నోస్ దట్ దేర్ ఇస్ దిస్ ఆత్మారామ విత్ ఇన్ హిమ్ అండ్ హీ వుడ్ లైక్ టు సెక్యూర్ దిస్ ఆత్మారామ.
2: సద్గుణముల చేత అతనికి అనేక విధములుగా కూడాను సంబోధన చేస్తాడు.
3: అండ్ త్రూ దిస్ ట్రూత్ మీన్స్ ద వేస్ అండ్ మీన్స్ ఆఫ్ కండక్టింగ్ వన్ సెల్ఫ్
2: సద్బోధన చేస్తాడు.
3: హీఈస్ ప్రీచ్.
2: కానీ బోధన వినున్నంత వరకు మాత్రమే అవి హాయిగా స్థాయిగా పవిత్రంగా గోచరిస్తాయి.
3: బట్ ఓన్లీ సో లాంగ్ యాజ్ యూ లిసన్ టు దీస్ ప్రీచింగ్స్ యూ డిరైవ్ ఎ డిగ్రీ ఆఫ్ కంఫర్ట్ అండ్ జాయ్ అండ్ సెరెనిటీ.
2: మరి కొంతసేపు అయ్యేటప్పటికీ తిరిగి బలవత్తరమైనటువంటి యొక్క ఈ దుర్గుణములు అతన్ని బాధిస్తాయి.
3: ఆఫ్టర్ ఎ వైల్ దీస్ ఆల్ పవర్ఫుల్ ఈవిల్ ట్రైట్స్ అఫ్లిక్ట్ హిమ్.
2: కనుకనే రాములు ఒక్కొక్క శిరస్సును ఒక్కొక్క శిరస్సును ఒక్కొక్క శిరస్సును ఖండిస్తూ వచ్చాడు.
3: దట్ ఇస్ వై రామ వన్ బై వన్ హీ స్టార్టెడ్ పుట్టింగ్ డౌన్ స్టార్టెడ్ నాకింగ్ ఆఫ్ ద హెడ్స్.
2: కట్టకడపటికి మిగిలినటువంటిది అహంకారము.
3: అల్టిమేట్లీ దేర్ వాజ్ ఓన్లీ వన్ లెఫ్ట్, దట్ ఆఫ్ ఈగో.
2: కామ క్రోధ లోభ మోహ మదము మత్సరము మనస్సు బుద్ధి చిత్తము ఈ తొమ్మిదిని కూడాను తృంచివేశాడు.
3: రామ పుట్ అసైడ్ పుట్ డౌన్ ద నైన్ ఆఫ్ దీస్ ఈవిల్స్.
2: ఈ తృంచివేయటం కూడాను రావణుపై ఉండేటువంటి యొక్క అనుగ్రహ ప్రభావమే తప్ప ఆగ్రహం కాదు.
3: దిస్ స్లైసింగ్ ఆఫ్ ఆఫ్ ద హెడ్ ఇస్ ఆల్సో అన్ యాక్ట్ ఆఫ్ గ్రేస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ రామ, నాట్ ఆఫ్ యాంగర్.
2: కట్టకడపటకు మిగిలినటువంటిది అహంకారము.
3: దేర్ వాస్ ఓన్లీ వన్ హెడ్ లెఫ్ట్, దట్ ఆఫ్ ఈగో.
2: ఈ అహంకారం ఎక్కడ నుంచి వచ్చింది?
3: వే హ్యాస్ దిస్ కమ్ ఫ్రమ్?
2: లోక సామాన్యముగా కమలము ఎక్కడ పుడుతుందంటే జలములో పుట్టుందని లోకవాడుక.
3: నో ఇన్ వరల్డ్లీ పాలెన్స్ ఇఫ్ ఎ క్వశ్చన్ ఇస్ ఆస్క్డ్ వేర్ యు గెట్ ఎ లోటస్ ఫ్రమ్, యు వుడ్ సే ఇట్ ఫ్రమ్ ఎ పాండ్.
2: జలమునందు పుట్టినటువంటి యొక్క కమలము, జలమునందు పెరుగునటువంటి యొక్క కమలము జలమును చేర్చుకోదు.
3: Now this lotus is born of the water but doesn't become part of the water.
2: ఇక్కడ పంచభూతములలో జలము విష్ణువు అని నిర్ణయం చేశారు.
3: Now over here in these five elements we have determined that water is Vishnu.
2: బ్రహ్మ ఎవరు? విష్ణువు నాభిలో పుట్టినటువంటి వాడు బ్రహ్మ అన్నారు.
3: Who is Brahma? Brahma is one who originates at the navel of Vishnu.
2: కనుక బ్రహ్మ ప్రకృతి.
3: So Brahma is prakriti.
2: ఈ ప్రకృతి అనేటువంటి యొక్క బ్రహ్మ జలము అనేటువంటి విష్ణువు యొక్క నాభి నుండి పుట్టు వచ్చింది.
3: సో దిస్ బ్రహ్మ ఆఫ్ ప్రకృతి ఈజ్ బాన్ ఆఫ్ ద నావల్ ఆఫ్ దిస్ వాటర్ దట్స్ విష్ణు.
2: ఈ ప్రకృతి అనేటువంటి యొక్క బ్రహ్మ నుండి కూడాను ఒక అహం అనగా నేను నాది నీవు వీడు వాడు అనేటువంటి భేదభావములు ఉద్భవిస్తూ వచ్చాయి.
3: ఆల్సో బాన్ అలాంగ్ సైడ్ దిస్ ప్రకృతి ఆఫ్ బ్రహ్మ are these traits like I, mine, you, him and so on.
2: Nenu, nenu, nenu aneetvanti yokka aham kevalamu ee prakruti nunchiye puttinadi.
3: So this I is born of this prakruti.
2: Ee prakruti anaga brahmane kanuka nenu aneetvanti aham kodanu brahma nundiye puttinadi.
3: So this prakruti is nothing but brahma. So this I is born from this brahma.
2: Sarvamunu brahmamainatvanti yokka ee tattvaniki నేను అనేటువంటిది ఒక దైవత్వంగా నిరూపిస్తూ వచ్చారు.
3: సో దిస్ బ్రహ్మ ఈజ్ దాట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ అండ్ యూ హ్యావ్ హియర్ ఎ నేమ్ గివెన్ టు ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐ.
2: కనుక ఈ నేను అనేటువంటి అహం తత్వము బ్రహ్మ నుండియే వచ్చినటువంటిది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకుంటే ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి వికారములను మనం అణగదొక్కుకోవచ్చును.
3: సో వన్స్ వీ నో దట్ దిస్ ఐనెస్ ఇన్ అస్ ఈస్ టు బి ట్రేస్డ్ టు బ్రహ్మ, దెన్ వీ వుడ్ నాట్ బి గివెన్ టు డిస్టార్టెడ్ ఐడియా.
2: సామాన్యమైనటువంటి యొక్క భాగవతమునందు కృష్ణుని గురించినటువంటి ఒక చమత్కారం కూడా ఉంటుండాలి.
3: ఇన్ ట్యూన్ విత్ దిస్ దేర్ ఇస్ ఎన్ ఇన్స్టెన్స్ అబౌట్ కృష్ణ ఇన్ ద భాగవత.
2: ఒకనాడు కృష్ణుని తొడపైన పండబెట్టుకుని యశోద కృష్ణునికి కొన్ని కథలు చెప్తూ వస్తుండాలంటే నిద్రించడం చేయడానికి.
3: వన్ డే ఇట్ ఇస్ సెడ్ యశోద వాస్ ట్రైంగ్ టు మేక్ కృష్ణ గో టు స్లీప్. హి వాస్ రెస్టింగ్ ఆన్ హర్ ల్యాప్
2: కృష్ణ.
3: And she was narrating some stories. Krishna.
2: Vakadu nallani vaadu, vakadu tellani vaadu.
3: One, white complexion one.
2: Vakadu nallani vaadu.
3: One, a dark complexion person.
2: Variddarunu annadammulanta.
3: It is said both of these were brothers.
2: ఒకడు తెల్లనివాడు

0: The dark complexion one is never at home, highly mischievous and playing pranks.
1: ఏనాడు ఇంటను ఉండడంట.
0: He is never to be found at his home.
1: ద్వరయు అతడేనట.
0: He claims himself to be the master.
1: ద్వర అతడేనంట దొంగయు అతడంట.
0: Not just this, he also says he is the thief.
1: వెన్న దొంగిలి తినుట ప్రీతియంట.
0: He is fond of stealing butter and eating it.
1: Atadevado cheppu vindamu gopala ani yesoda devi adigenanta.
0: O Gopala, let me know the identity of this person. I would like to know from you. A question posed by Yashoda.
1: Atadevado cheppu Gopala ani Yesoda Devi adigenanta.
0: O Gopala, tell me who this person is. Yashoda asks of Krishna.
1: Nenu nene yanchu nidura nundi lechi.
0: I, most emphatically I, said the child getting up from his sleep.
1: Pala kadavato aadi navinchenanta.
0: And he took Yashoda on to make her laugh.
1: Yanta chitrambuli jagati chitramandu.
0: What surprising things do happen in this world.
1: Nenu nenu nenu aneetundi kevalam oka krishnu nundiye prarambhamaindi.
0: So this word I has it had its first origin from Krishna.
1: Anaga sarvantaryami yokka tattvamunu sarvajnatvamunu sarvashaktitvamunu kudanu nene aneetunti yokka dhimato aa krishnudu maatrame cheppagaligadu.
0: It was this confidence that was being exuded by this young Krishna by way of telling us that he is omniscient, omnipotent, omnipresent.
1: Ina dehamunu nenu ani manavudu cheptunnadu.
0: Now today this body is referred to by man as I.
1: నశ్వరమైన పదార్థములన్నీ నావి అని విశ్వసిస్తున్నాడు మానవుడు.
0: And those which decay and collapse, man believes they are his.
1: కనుక ఈనాటి నేనుకు ఆనాటి నేనుకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
0: So you could see the great difference between the I-ness of today and the I-ness of those days.
1: నిజముగా నేను అనేటువంటిది హృదయ స్థాయి నుండి ప్రారంభమైనటువంటిది.
0: Actually speaking, this I is has its origin deep within the heart.
1: ఇది విష్ణువు నాభి నుండి కూడాను పుట్టినటువంటిది.
0: This is something which is born from the navel of Vishnu.
1: ఇది బ్రహ్మ సృష్టి నుండి ఏర్పడినటువంటిది.
0: This is something which is an attendant result of
1: కనుకనే అహం బ్రహ్మాస్మి అని చెప్పారు.
0: Of Brahma's creation. That's why we say అహం బ్రహ్మాస్మి.
1: అహం అనేటువంటిది నేనే.
0: అహం is no other than I.
1: నేను నేనే.
0: I am I.
1: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది సర్వవ్యాపకత్వము సర్వజ్ఞత్వం అనేటువంటిది సమస్త సృష్టి కూడా ఆధారమైనటువంటిది.
0: సో దిస్ బ్రహ్మతత్వ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ థింగ్స్ అండ్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఆల్ క్రియేషన్.
1: క్రింద భూమి పైన స్వర్గము.
0: బిలో యు హ్యావ్ ది ఎర్త్ అబౌవ్ యు హ్యావ్ స్వర్గ ఆర్ హెవెన్.
1: మధ్యన ఆకాశము.
0: ఇన్ బిట్వీన్ యు హ్యావ్ ద స్కై.
1: ఈ ఆకాశమే సదాశివతత్వం.
0: దిస్ స్కై ఈస్ ది సదాశివతత్వ.
1: ఈ సదాశివతత్వాన్ని మనం గుర్తించుకుంటే స్వర్గం అనేటువంటిది చీనే పుణ్యే మధ్యలోకం విశంతి. ఇది మనకు కేవలము తాత్కాలికమైనటువంటిది మిథ్యము అని చెప్తూ వచ్చారు.
0: వన్స్ యు నో ద ట్రూ నేచర్ ఆఫ్ దిస్ స్కై దిస్ సదాశివతత్వ యూ వుడ్ నో దట్ దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఆల్సో మూవ్.
1: మిథ్యము అనగా దీనికి సరియైనటువంటి అర్థము రూపనామములతో కూడినటువంటిదే మిథ్యము అని.
0: దాట్ విచ్ కాజెస్ ఇల్యూజన్ ఓవర్ దాట్ విచ్ ఇస్ ఇల్యూజరీ ఈ దాట్ విచ్ హ్యాస్ ఎ నేమ్ అండ్ ఫామ్.
1: రూపనామములు శాశ్వతములు కావు.
0: నేమ్ అండ్ ఫామ్ ఆర్ నాట్ పర్మనెంట్.
1: నేడు ఒక రూపము ఒక 10 సంవత్సరాలకు మరొక రూపము.
0: టుడే వన్ ఫామ్ ఆఫ్టర్ 10 ఇయర్స్ యెట్ అనదర్ ఫామ్.
1: నేడు ఉండవచ్చును రేపు మారవచ్చును.
0: టుడే యు మైట్ బి అరౌండ్ టుమారో యు కుడ్ చేంజ్.
1: కనుక ఉన్నది ఉన్నది అని అనుకుంటుంటే లేకుండా పోతుండాలి.
0: సో ఇఫ్ యు కీప్ సేయింగ్ ఇట్ ఎగ్జిస్ట్ టుమారో ఇట్ కుడ్ డిసపియర్.
1: లేదు లేదు అంటుంటే తిరిగి వస్తుండాలి.
0: ఇఫ్ యు సే ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ టుమారో ఇట్ కుడ్ కమ్ బ్యాక్.
1: ఉన్నది కాదు లేనిది కాదు.
0: సో ఇట్ ఇస్ సంథింగ్ వి కాంట్ సే ఇట్ ఎగ్జిస్ట్ వి కాంట్ సే డస్ నాట్ ఎగ్జిస్ట్
1: అసత్తు కాదు.
0: దిస్ ఇస్ నాట్ సత్ దిస్ ఇస్ నాట్ అసత్.
1: కనుకనే దీనిని సదసత్ అని కూడా మరొక పేరు పెట్టి పిలిచారు.
0: సో దేర్ ఇస్ యెట్ అనదర్ నేమ్ గివెన్ టు ఇట్ సదసత్.
1: ఇట్టి వేదాంతం యొక్క రహస్యమును ఒక సృష్టికర్త తప్ప అన్యులు దీనిని సుస్పష్టంగా చెప్పలేరు.
0: ద ట్రూత్ కంటైన్ ఇన్ దిస్ మేనర్ ఇన్ ద వేదాంత ఓన్లీ ద క్రియేటర్ సుప్రీం కుడ్ గివ్.
1: ఈ రహస్యాన్ని సామాన్య మానవులే కాకుండా పండితులు కూడాను సరైన రీతిలో గుర్తించుకోవటానికి ప్రయత్నించలేదు. కనుకనే ఈ రహస్యాన్ని పరిపరి విధములుగా కూడాను దీన్ని ఉపయోగపెడుతూ వస్తున్నారు.
0: లెట్ అలోన్ ఆర్డినరీ మార్టల్స్ ఈవెన్ ద లెర్నెడ్ స్కాలర్స్ అండ్ పండిట్స్ దే హావ్ ట్రైడ్ టు అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్
1: భగవద్గీత యందు ఉండినటువంటి ప్రథమ శ్లోకాన్ని మనం ఆధారంగా తీసుకోండి చాలు.
0: బట్ దే హావ్ నాట్ సక్సీడెడ్. నౌ లెట్స్ టేక్ యాజ్ ఎ బేసిస్ ద ఫస్ట్ శ్లోక ఇన్ ద భగవద్గీత.
1: ధర్మక్షేత్రే కురుక్షేత్రే.
0: ధర్మక్షేత్రే కురుక్షేత్రే.
1: ధర్మక్షేత్రం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది ధర్మక్షేత్ర?
1: కేవలము హస్తినాపురములకు సమీపముండినటువంటి పొల భూములు కావు.
0: దిస్ ఈజ్ నాట్ టు బి లుక్డ్ అపాన్ యాజ్ ఎ సైట్ ఆన్ ది అవుట్స్కర్ట్స్ ఆఫ్ హస్తినాపురం.
1: ఇవి కేవలము బీడు భూములు కావు.
0: నా ఆర్ దే పాత్ ల్యాండ్.
1: లౌకికమైనటువంటి వ్యక్తులు పోట్లాడినటువంటి యొక్క ప్రదేశము కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ప్లేస్ వేర్ ఆర్డినరీ మార్టల్స్ ఫాట్ ఎ బ్యాటిల్.
1: ఇది అంతర్భూతముల యొక్క సమరము.
0: దిస్ ఈస్ దట్ యు హావ్ ఆల్ ది ఎలిమెంట్స్ టుగెదర్.
1: అంతర్ హృదయం నందు ఉన్నటువంటి సమర భూమి.
0: ఇట్ ఈస్ డీప్ విత్ ఇన్ యూ అండ్ ది ఫీల్ ఇస్ టు బి ట్రేస్ విత్ ఇన్ యూ.
1: ఈ ధర్మక్షేత్రమునే
0: దిస్ ధర్మక్షేత్ర
1: ఆత్మాస్థానము అన్నారు.
0: ఈజ్ లైకన్ టు ద ప్లేస్ ఆఫ్ ది ఆత్మ.
1: ఇది ఏ హృదయము అన్నారు.
0: దిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ హార్ట్.
1: హృదయమునే ధర్మక్షేత్రము.
0: దిస్ హార్ట్ ఈస్ ద ధర్మక్షేత్ర.
1: ఇంకా కురుక్షేత్రము.
0: దెన్ ద సెకండ్ వర్డ్ కురుక్షేత్ర.
1: పాప పుణ్యములను అను కర్మలను ఆచరించేటువంటిదే ఈ కర్మక్షేత్రమైన దేహం.
0: This Kurukshetra is a field of activity where good and bad are sorted out.
1: ఇది దేహాత్మ బుద్ధితో కూడినటువంటి ప్రవర్తన.
0: This is tuned to one's behavior.
1: కనుకనే కర్మక్షేత్రము దేహము, ధర్మక్షేత్రము హృదయము.
0: That's why this కర్మక్షేత్ర is the body and ధర్మక్షేత్ర is the heart.
1: ఒకటి ఆత్మ, రెండవది అనాత్మ.
0: One is the ఆత్మ, the other is అనాత్మ, not the
1: ఆత్మ. అనాత్మల యొక్క కూడిక అయినటువంటి చైతన్య స్వరూపమే మానవుని యొక్క దేహము.
0: And this body is a coming together of this Atma and Anatma.
1: ఈ దేహమునందు దుర్గుణములు సద్గుణములు.
0: In this body, the good traits and the evil
1: traits. సత్సంకల్పములు దుష్సంకల్పములు.
0: Good thoughts as well as evil thoughts.
1: ఈ రెండింటికి నిరంతరము పోరాటం జరుగుతుంది.
0: There is a constant conflict going on between these two.
1: కనుక ధర్మక్షేత్రం అనేటువంటి దానికి ఏ విధంగా ధర్మం అనేటువంటి దాన్ని నిరూపిస్తూ వచ్చారు.
0: సో ఇన్ దిస్ ధర్మక్షేత్ర వాట్ ఈస్ ఇట్ దట్ గోస్ బై ద నేమ్ ఆఫ్ ధర్మ.
1: ఈ ధర్మమునందు కూడాను స్వధర్మము పరధర్మము అని రెండు ధర్మములుగా విభజిస్తూ వచ్చారు.
0: ఇన్ దిస్ ధర్మ అగైన్ దేర్ ఆర్ టు కేటగిరీస్ స్వధర్మ పరధర్మ.
1: స్వధర్మం అనగా ఆత్మకు సంబంధించినటువంటి హృదయ ధర్మము స్వధర్మం.
0: స్వధర్మ ఇస్ దాట్ విచ్ పర్టైన్స్ టు ది ఆత్మ.
1: కేవలం క్షత్రియుడు యుద్ధం చేయాలి, వైశ్యుడు వ్యాపారం చేయాలి, శూద్రుడు ఒక భూమిని దున్నాలి, బ్రాహ్మణుడు కేవలం ఉపదేశమే చేయాలి అనేటువంటి యొక్క ఈ నియమంతో కూడినటువంటి కాదు ధర్మములు.
0: నౌ దిస్ స్వధర్మ ఆర్ ధర్మ షుడ్ నాట్ బి టేకెన్ టు మీన్ దట్ కింగ్స్ షుడ్
1: డు. కానీ ఈనాడు లోకము

0: ಈ ಬ್ರಾಹ್ಮಣ ಕ್ಷತ್ರಿಯ ವೈಶ್ಯ ಶೂದ್ರನು ಲೌಕಿಕವಾದ ಈ ಜಗತ್ತಿನಂದು ಈ ರಕಂಗಾ ವಿಭಜಿಸ್ತೂ ವಚ್ಚಾರು.
1: Now the Swadharma should not be taken to mean that kings are those who rule, the Brahmins are those who preach, the businessmen are those who take care of the finances, Sudras are those who do cultivation.
0: Karuka Krishnudu sarvajnudainatunte Krishnudu sarvadharmamulu eriginatunte Krishnudu Arjuna neevu chatriyudavu neevu yuddham cheyi aneetunte reetiga taru aadeshinchaledu.
1: But rather these are the truths contained in the Shastra, that the Brahmins are those who search for truth. The kings are those who protect the land.
0: ఇది కేవలం బాహ్య దృష్టితో యోచించవలసినటువంటి ఒక విషయమును వీరు బోధిస్తూ వచ్చారు.
1: The businessmen are those who take care of the wealth. Sudras are those who take care of agriculture and food. Now these are the external attitudes that one has to associate with something laid down. కృష్ణుడు
0: యొక్క ఆదేశము అంతరాత్మతో కూడినటువంటిది.
1: As against this, what Krishna had to say was something which goes within one's existence, not to be thought externally.
0: స్వధర్మో నిధనం సేహ పరధర్మో భయా. స్వధర్మం స్వధర్మం ఆత్మధర్మము నీకు నిరంతరము రక్షణ రీతిగా ఉంటుంటాయి. పరధర్మం అనగా దేహ సంబంధమైనటువంటి యొక్క వృత్తుల నీకులను నీకు భయంకరాన్ని చేకూరుస్తాయి.
1: వాట్ కృష్ణ వాస్ టెలింగ్ అర్జున వాస్, ఓ అర్జున లిసన్, స్వధర్మ, యువర్ స్వధర్మ ఇస్ దట్ విచ్ పర్టైన్స్ టు ఆత్మ. Your paradharma is that which pertains to body, filling you with a state of anxiety and fear.
0: Paradharma managa dehatma buddhi to cheseetunte karmalu paradharmam.
1: So all that is done through the medium of the body could be classified as paradharma.
0: Swadharma managa paramatma chittamto aacharimpa cheseetunte swadharmamulu.
1: Whereas swadharma is that where your thoughts are centered on the Lord.
0: Swa anaga brahmamuni,
1: swa
0: anaga aatmani.
1: Swa here is brahma, swa here is atma.
0: Kanukane సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యమని ఈ సకారము యొక్క సరైనటువంటి అర్థమును ఆత్మరీతిగా పోల్చుకుంటూ వచ్చారు.
1: దట్ ఈస్ వై దీస్ ఫోర్ వర్డ్స్ ఆర్ యూజ్ ఇన్ కంజంక్షన్ విత్ పర్టైనింగ్ టు ది ఆత్మ.
0: ఈ దేహాత్మ బుద్ధితో ఆచరించేటువంటి ధర్మములన్నీ దేహములే అనిత్యమైనప్పుడు దేహముతో ఆచరించేటువంటి ధర్మములు సత్యములు ఎట్లవుతాయి?
1: These are the సాలోక్య సామీప్య సారూప్య అండ్ సాయుధ్య. వెన్ యూ డూ థింగ్స్ త్రూ ది మీడియం ఆఫ్ ది బాడీ, how can they reach out to the atma?
0: ఇది కేవలం భయంకరాన్ని చేకూర్చేటువంటివి అన్నాడు.
1: They would only fill you with fear.
0: ఇది మనోప్రభావంతో ఆచరించేటువంటి కర్మలు అన్నారు.
1: And these activities are governed by the mind.
0: మనస్సే చాలా ప్రమాదమైనప్పుడు మనస్సు బుద్ధితో ఆచరించేటువంటి కర్మలంతా కూడా ప్రమాదం కాక సుఖములు ఏ రీతిగా చేకూరుస్తాయి?
1: The mind itself is full of anxiety. Now here are things doing through the medium of the mind. How, what about the fear and anxiety?
0: మనసే మహా చంచలంగా ఉంటుండాలి.
1: Mind itself is unsteady.
0: చంచలమైన మనస్సుతో చేసేటువంటి యొక్క పనులన్నీ కూడా చంచలం కాక స్థిరములు ఎట్టవుతాయి?
1: All that you perform through this wavering mind themselves would reduce to being a wavering entity.
0: ఒక పొరపాటుగా భావిస్తూ ఉన్నారు. అలాపేక్షతో చేసేటువంటి కర్మలకన్నీ కూడాను పునరపి జననం పునరపి మరణం.
1: సో విత్ అన్ ఐ ఆన్ ద ఫ్రూట్ యూ పెర్ఫార్మ్ సంథింగ్ అండ్ యూ ఆర్ కాట్ ఇన్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్
0: డెత్. అలాపేక్ష రహితమైనటువంటి యొక్క నిష్కామ కర్మలు ఆచరించే సమయంలో స్వధర్మం ఆత్మభావంతో చేసినటువంటి కర్మలకు పునర్జన్మ నవిద్యతే.
1: All your actions performed with the Atma in sight, you don't have an eye on the fruit of your actions. That is what is going to confer to you this atma tattva.
0: కనుక చరమైనటువంటి ఈ జగత్తునందు స్థిరమైన దాన్ని మనం పొందాలంటే స్థిరత్వమైనటువంటి ఆత్మతత్వమునే మనం ఆశ్రయించాలి.
1: సో ఇన్ దిస్ ఫ్లీటింగ్ వరల్డ్ ఇఫ్ యూ వాంట్ టు సెక్యూర్ దాట్ విచ్ డస్ నాట్ మూవ్, దాట్ విచ్ ఇస్ స్టడీ, లుక్ ఫర్ ది ఆత్మ, ట్రై టు సెక్యూర్ ఇట్.
0: సముద్రము అనేక అలలతో కూడి ఉంటుండాలి.
1: నౌ ఇన్ ది ఓషన్ యూ సైట్ దీస్ వేవ్స్.
0: ఈ అనేక అలలతో కూడినటువంటి దానిలో మనం ఒక తెప్పలో ఎక్కాము.
1: అండ్ ఇన్ ది మిడ్స్ ఆఫ్ దీస్ వేవ్స్ యు హావ్ గాట్ ఆన్ టు యువర్ బోట్.
0: సముద్రము కదులుతుంది కానీ నేను కదలకుండా కూర్చోగలను అని నీవు ధీమాతో కూర్చోవచ్చును.
1: Now you might say the ocean might have this wavy structure, but I can remain steady.
0: Ayya neevu kadalaledu, neevu kucchunna padava kadalutundali.
1: Yes, you are not moving, but the boat in which you are sitting is moving, is shaking.
0: Ee padava kuda nu kadalaledu, neellu kadalistunnayi.
1: Yes, the boat is not moving, it is the water which is bringing about this motion.
0: Kadaleetundi neeti paina undinatvanti manushi kadalakunda etta undadaniki veelavutundi.
1: Now here is a person who is sitting on the surface of water which is moving.
0: How can he? భగవద్గీత యందు అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం.
1: దెన్ హీ ఆల్సో
0: ఈ జగత్తే అనిత్యం.
1: నౌ దిస్
0: అసుఖం ఇందులో నిశ్చిత్తమైనటువంటి సత్యత్వమైనటువంటి ఆనందాన్ని ఏ రీతిగా మనం పొందడానికి వీలవుతుంది.
1: సో హీ ఆల్సో హాస్ టు మూవ్. దట్స్ వై ఇట్ ఈస్ స్టేటెడ్ దట్ దిస్ వరల్డ్ ఇట్సెల్ఫ్ ఈస్ టెంపరరీ అండ్ ట్రాన్సియెంట్ అండ్ యూ కెనాట్ హ్యావ్ ఎ సిట్యుయేషన్ వేర్ దేర్ ఇస్ నో.
0: ఉన్నంత వరకు మన మనసును పండే రీతిగా సాధనలు సలపాలి.
1: You have to experience difficulty and sorrow. But so long as you are, try to perform sadhana.
0: Hrudayamu pandina tarvata atma nindutundi.
1: Once your heart is contented, the atma also seeks a satisfaction.
0: Itti atmanu nindinchukuneetvanti oka sthitiki manam konni rakamainaatvanti atma vicharanle cheyali.
1: To reach this state of the atma, of contentment and joy and inner comfort, we must try and do things pertaining to the atma.
0: Samsaramu bhujam paina సర్వేశ్వరుని హృదయం పైన నింపుకున్నప్పుడే మన సర్వస్వం కూడా సార్థకం అవుతుంది.
1: ట్రై అండ్ క్యారీ ద వరల్డ్ ఆన్ యువర్ షోల్డర్స్, ఫిల్ యువర్ హార్ట్ విత్ ద లార్డ్.
0: చేతులు జగత్తు లోపల, హృదయాన్ని దైవం లోపల పెట్టుకున్నప్పుడు మన జీవితం పండుతుంది.
1: హ్యాండ్స్ ఇన్ ద వరల్డ్ అండ్ యువర్ హార్ట్ సెంటర్డ్ ఆన్ గాడ్.
0: దీనినే తుకారాం చెప్పాడు.
1: దిస్ ఇస్ వాట్ తుకారాం హ్యాడ్ టు సే.
0: దిల్ మే రామ్ హాత్ మే కామ్.
1: ఫిల్ యువర్ మైండ్ అండ్ హార్ట్ విత్ రామ్, గివ్ యువర్ హ్యాండ్స్ వర్క్.
0: కనుకనే హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
1: దట్స్ వై ఇట్స్ బీన్ సెడ్ హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
0: అనగా సేవకారూపమైనటువంటి వృత్తులు ఎందు, సేవా పరికరములు ఎందు మన జీవితము

0: రెండింటినీ సమానంగా చూసుకోవాలి.
1: దట్ మీన్స్ ఇన్ ది సర్వీస్ యాక్టివిటీస్ దట్ యూ పెర్ఫార్మ్, ట్రై టు హ్యావ్ దోస్ పెర్ఫార్మింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఆఫరింగ్ దెమ్ టు బ్రహ్మ. ఇట్ ఈస్ బ్రహ్మ హూస్ బీయింగ్ ఆఫర్డ్ దాట్, ఇట్ ఈస్ బ్రహ్మ హూ రిసీవ్స్ దాట్.
0: కర్మలు చేసే కాయము బ్రహ్మ.
1: దిస్ బాడీ విచ్ పెర్ఫార్మ్స్ దీస్ యాక్షన్స్ ఈస్
0: కర్మలు బ్రహ్మ.
1: ద యాక్షన్స్ దెమ్సెల్వ్స్ ఆర్ బ్రహ్మ.
0: అర్పితము గావించుకునే అగ్ని బ్రహ్మ.
1: And that which is being offered is Brahma.
0: ఈ ఓతలు బ్రహ్మ.
1: And the one who receives is Brahma.
0: దీనిని అందుకునేటువంటి వాడు బ్రహ్మ.
1: So the one who receives also is Brahma.
0: కనుకనే వేదమునందు స్వధా అనేటువంటి పదమును ఉపయోగిస్తూ వచ్చారు.
1: In the Vedas, we find a mention of this word Swadha.
0: Swadha అనగా ఏంటి? అన్నము అని అర్థం.
1: Swadha means food.
0: అన్నం అంటే కేవలం వండినటువంటి, కేవలం నోటితో తినేటువంటి యొక్క వస్తువుకు మాత్రమే ఆహారం కాదు.
1: Now this food does not mean that which is cooked, that which is eaten through the medium of the mouth.
0: సర్వేంద్రియములతో అనుభవించేటువంటి యొక్క విషయములు, విషయము, పదార్థము అన్ని కూడా ఆహారం కిందనే లెక్క.
1: All your sensory perceptions, all your sensory activities are food.
0: ఇక్కడ శబ్ద స్పర్శ రూప రస గంధములు ఉంటున్నాయి.
1: Now here you have these five senses.
0: శబ్దము ఇది ఆకాశ స్వరూపమైనటువంటి యొక్క కర్ణము.
1: Like sound. And here the ear comes into play, receiving the sound.
0: సదాశివుడు ఉంటున్నాడు.
1: In this sound, this సదాశివ is.
0: కనుక ఈ సదాశివునికి నైవేద్యం గావించడానికి సద్విషయములు విను.
1: So in order to offer to this సదాశివ, listen to good things.
0: పవిత్రమైనటువంటి విషయాలు విను.
1: Listen to sacred things.
0: మధురమైనటువంటి గానములు విను.
1: Try to listen to harmonious notes and music.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి శబ్దములు మాత్రమే ఈ బ్రహ్మకు, సదాశివులకు సరైన నైవేద్యంగా ఇవ్వాలి. ఇది కూడా ఒక ఆహారమే.
1: సో దిస్ కాన్సెక్రేషన్ దట్ యు ఆఫర్ టు సదాశివ ఈజ్ దాట్ విచ్ ఈస్ గుడ్, ఎవ్రీథింగ్ గుడ్ ఇన్ లివింగ్.
0: ఇంకా నాసికము.
1: దెన్ యు కమ్ టు ద నోస్.
0: ఇది కూడా ఒక బ్రహ్మనే.
1: దిస్ ఆల్సో ఈజ్ అ బ్రహ్మ.
0: ఇది వాసన బ్రహ్మ.
1: దిస్ ఈజ్ దాట్ విచ్ స్మెల్.
0: ఇతనికి చక్కని సుగంధాన్ని మాత్రమే అందించు.
1: ట్రై టు గివ్ ఇట్.
0: దుర్గంధాన్ని మాత్రం నైవేద్యం చేసి అతనికి ఏమాత్రం కూడా నువ్వు చిరాకును కలిగించద్దు.
1: ఆఫర్ ఇట్ ఫ్రేగ్రెన్స్ అండ్ పర్ఫ్యూమ్, డోంట్ ఎక్స్పోజ్ ఇట్ టు ఫౌల్.
0: అతనికే కాదు, ఈ దుర్గము దేహమునకంతా కూడా నువ్వు ఒక విధమైన అసహ్యాన్ని కలిగిస్తుంది.
1: ఇఫ్ యూ ఎక్స్పోజ్ ఇట్ టు ఫౌల్ స్మెల్, ది ఎంటైర్ బాడీ గెట్స్
0: రివోల్టెడ్. స్థూలమైనటువంటి దేహమునకు అనారోగ్యం చేకూరుస్తుంది.
1: దిస్ గ్రాస్ బాడీ దెన్ సబ్జెక్టెడ్ టు ఇల్నెస్.
0: కనుక తినేటువంటి ఆహారం కూడా మంచి ఆహారమైనప్పుడే చక్కగా జీర్ణమై పుష్టిని, సంతృష్టిని అందిస్తుంది.
1: సో ఆల్సో ద ఫుడ్ దట్ ఈస్ టేకెన్, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్, ఇట్ విల్ సస్టైన్ యూ, గివ్ యూ స్ట్రెంగ్త్.
0: చెడ్డ ఆహారములేగిన అయితే అనారోగ్యాన్ని తెప్పిస్తుంది, మరణానికి గునిపోతుంది.
1: అన్డిసైరబుల్ ఫుడ్ విల్ లీడ్ యూ టు ఇల్నెస్ అండ్ ఫైనల్లీ టు డెత్.
0: కనుక ఈ ద్వారం నుండి కూడా చక్కని ఆహారం అనేటువంటి వాసనను అందించు.
1: సో త్రూ దిస్ గేట్వే
0: ఇది కూడా ఆహారమే.
1: దిస్ స్మెల్ ఈజ్ ఆల్సో ఎ టైప్ ఆఫ్ ఫుడ్.
0: ఇంకా కన్నులు.
1: దెన్ యు కమ్ టు ద ఐస్.
0: ఇవి కూడాను ఒక విధమైనటువంటి ఇంద్రియములు.
1: ఐస్ ఆల్సో ఆ పార్ట్ ఆఫ్ యువర్ సెన్సరీ పర్సెప్షన్.
0: ఇది భగవంతుని యొక్క దృష్టి స్వరూపములు.
1: దిస్ ఈస్ వేర్ గాడ్ వుడ్ కమ్ ఇన్ టు ద పిక్చర్.
0: కమలపత్ర నేత్రాయ నమః. ఈ కన్నులు అతని యొక్క దృష్టిగా నిరూపిస్తూ వచ్చాయి.
1: ద లార్డ్ ఈస్ ఎక్స్టోల్డ్ యాజ్ ది లోటస్ ఐడ్ వన్.
0: కనుక మంచిని చూడు.
1: సో సీ గుడ్.
0: పవిత్రమైనటువంటి యొక్క సౌందర్యమైనటువంటి జగత్తును చూడు.
1: Try to look at the beautiful, harmonious world.
0: చెడ్డను చూడవద్దు.
1: Don't look at bad things.
0: ఎవరికి ఎవరేమైనా అపకారం చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూడవద్దు.
1: Don't look at a sight where one is harming another.
0: వాదిస్తున్నటువంటి దృశ్యమును చూడవద్దు.
1: Don't see a sight where two are debating with each other.
0: కనుక దృశ్యమును కూడాను ఒక పవిత్రమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి ఆహారంగా తీసుకుని అది దీనికి నైవేద్యంగా అందించాలి.
1: So even the sight that you see should be sacred and they should be offered to the eye.
0: స్పర్శ చర్మము.
1: Then you come to the sense of touch. The skin.
0: ఈ కూడాను అందరిని తగిలించడానికి వీలు కాదు.
1: This again you should not touch everybody and anybody.
0: ఎవరిని వారితో స్పర్శించడానికి సాధ్యము కాదు.
1: It is not possible to touch anybody and everybody.
0: ఇది లోకరీతిగా చూస్తే ఒకరినొకరు స్పర్శించడం వల్ల కొన్ని రోగములు కూడాను ప్రారంభమవుతాయి.
1: If you look at it from a worldly angle, this mere touch from one to another also is bad.
0: కనుకని జ్ఞానం.
1: Don't look at a site where one is harming another.
0: వాదిస్తున్నటువంటి దృశ్యమును చూడవద్దు.
1: Don't see a site where two are debating with each other.
0: కనుక దృశ్యమును కూడాను ఒక పవిత్రమైనటువంటి

0: కొన్ని రోగములు కూడా ప్రారంభమవుతాయి.
1: నౌ ఇఫ్ యు లుక్ అట్ ఇట్ ఫ్రమ్ ఎ వరల్డ్లీ యాంగిల్, దిస్ మియర్ టచ్ ఫ్రమ్ వన్ టు అనదర్ ఆల్సో ఇస్ బ్యాడ్.
0: కనుక నీ జ్ఞాన సమయమునందు ఏకాంతమైనటువంటి యొక్క స్థితిని ఏర్పరచుకుని ఒకరికి ఒకరికి ఏమాత్రం కూడా తగలనివ్వకుండా దేహాన్ని చుచ్చుకుంటూ వస్తుంటారు.
1: సో వెన్ యూ హ్యావ్ టు సిట్ డౌన్ ఫర్ మెడిటేషన్ యూ ఎన్ష్యూర్ దట్ యూ డోంట్ హ్యావ్ టు టచ్ ఎ సెకండ్ పర్సన్.
0: ఈ స్పర్శ కూడాను ఒక పవిత్రమైనటువంటి నైవేద్యమే భగవంతునకు.
1: బికాస్ ది సెన్స్ ఆఫ్ టచ్ ఆల్సో ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఆఫరింగ్ టు గాడ్.
0: ఈ భగవంతునికి స్పర్శ రూపంలో ఉండేటువంటి యొక్క గాలి ఆ విష్ణువునకు నైవేద్యం.
1: అండ్ దిస్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు దట్ విండ్
0: ఆ శివునకు నైవేద్యము.
1: That is what has to be offered to Vishnu.
0: ee vidhanga bhagavantuniki naivedyanga manam bhavinchali.
1: So in this manner everything should be offered as prasad offering to the god.
0: Karukane shabda sparsha roopa rasa gandhadule kaakunda sarvendriyulu kudanu idi aaharangane untundayi.
1: So in this manner in every one of these senses and the sensory perceptions everything has to be offered to god.
0: కనుక ఆహారం అంటే కేవలం నోటితో భుజించేటువంటిదే కాదు ఆహారము.
1: సో ఫుడ్
0: కన్నులతో చూచేది ఆహారమే, చెవులతో వినేటువంటిది ఆహారమే, ముక్కుతో వాకును చూచేటువంటిది ఆహారమే, చర్మముతో చేర్చేటువంటిది ఆహారమే. ఈ ఐదు కూడా ఆహారంగానే ఉంటున్నాయి.
1: సో ఫుడ్ డస్ నాట్ మీన్ దట్ విచ్ యూ టేక్ త్రూ ది మీడియం ఆఫ్ ది మౌత్, ది ఐస్, ది ఇయర్స్, ది నోస్, ది స్కిన్.
0: ఈ ఆహారమును నీవు భుజిస్తున్నావు అనేటువంటి భావంతో నీవు భుజించకూడదు. బ్రహ్మార్పణం, దైవానికి అర్పితం చేస్తున్నాను అనుకున్నప్పుడు ఇవి పవిత్రమైనవిగాను శుచి అయినటువంటివిగాను శుభ్రమైనటువంటివిగాను ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ ఫుడ్. నౌ వెన్ యు పార్టేక్ ఆఫ్ సచ్ ఎ ఫుడ్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ఆఫరింగ్ ఇట్ టు గాడ్. వెన్ యు ఆఫర్ ఇట్ టు గాడ్ ఎవ్రీథింగ్ హస్ టు బి ప్యూర్ అండ్ ఎవ్రీథింగ్ హస్ టు బి టేకెన్.
0: దీనికి మరొక అర్థం కూడా ఉంటుంది వేదమనందు.
1: ఇన్ ది వేదస్ స్వాధ ఆల్సో హస్ అనదర్ మీనింగ్.
0: మాయా అని ఒక అర్థము, ప్రకృతి అని మరొక అర్థము.
1: ది నేమ్స్ ఆర్ మాయా అండ్ ప్రకృతి.
0: ఏతావాత ప్రకృతి అంతై కూడాను మనకు ఆహారమే.
1: ఆల్ సెడ్ అండ్ డన్ దిస్ ప్రకృతి ఈజ్ ఆఫ్.
0: ప్రతి క్రియను కూడాను మనకు ఆహారమే.
1: ఎవ్రీ లిటిల్ డీటెయిల్ ఈజ్ ఆఫ్.
0: ప్రతి సంకల్పం కూడాను మనకు ఆహారమే.
1: ఎవ్రీ థాట్ ఆఫ్ ఆస్ ఈజ్ ఫుడ్.
0: ప్రతి చర్య కూడాను ఆహారమే.
1: ఎవ్రీ లిటిల్ యాక్ట్ ఆఫ్ ఆస్ ఈజ్ ఫుడ్.
0: కనుక ప్రకృతి యొక్క స్వభావములో ఉండినటువంటి యొక్క దేహమునకు ప్రకృతి ఆహారంగానే ఉంటుంది.
1: సో దిస్ బాడీ హ్యాస్ ద ఫార్మ్ అండ్ నేచర్ ఆఫ్ ప్రకృతి. ప్రకృతి ఇట్సెల్ఫ్ ఈజ్ ద ఫుడ్ ఫర్ ద బాడీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఆకలి అవుతుండాలి,
1: యు ఆర్ హంగ్రీ.
0: ఈ ఆకలి అవుతే సమయంలో ఆహారం అందించాలి.
1: వెన్ యు ఆర్ హంగ్రీ యు మస్ట్ గివ్ యువర్ సెల్ఫ్ ఫుడ్.
0: ఈ ఆకలి కేవలము ఒక రోగముతో సమానం.
1: దిస్ హంగర్ ఇస్ లైక్ ఎ డిజీజ్.
0: ఈ రోగమునకు ఆహారం ఔషధంతో సమానం.
1: ఫర్ ఎ డిజీజ్ యు హ్యావ్ ఎ మెడిసిన్.
0: అన్నం అందించినప్పుడే ఆకలి అనే రోగం నివారణ అవుతుంది.
1: వెన్ యు పార్టేక్ ఆఫ్ ఫుడ్ యువర్ డిజీజ్ ఇస్ క్యూర్డ్.
0: ఒక సంకల్పం వచ్చింది,
1: ఎ థాట్ హస్ కమ్.
0: ఇక్కడ నవ్వు పెడుతూ ఉండాలి.
1: నౌ ఇట్ టీచింగ్ ఓవర్ హియర్.
0: నేను గోక్కోవాలని ఒక సంకల్పం వచ్చింది.
1: నౌ ఐ వాంట్ టు స్క్రాచ్ దట్ స్పాట్.
0: తక్షణమే గోక్కోవాలని సంకల్పం వచ్చేసరికి చేయిపోయి గోకుతుంది.
1: నౌ ఐ వాంట్ టు స్క్రాచ్ ఇట్, ద హ్యాండ్ గోస్ టు ద స్పాట్ అండ్ స్టార్ట్ స్క్రాచింగ్ ఇట్.
0: ఈ సంకల్పం ఒక రోగమే.
1: నౌ దిస్ థాట్ దట్ హస్ కమ్ ఈజ్ డిజీజ్.
0: ఈ సంకల్పానికి ఈ పని చేయటమే దీనికి ఔషధం.
1: అండ్ టు స్క్రాచ్ ద స్పాట్ ఈజ్ ఎ నెసెసరీ మెడిసిన్.
0: అనగా ప్రతి చిన్న విషయం నుంచి కూడాను పెద్ద విషయం వరకు కూడాను అన్నము మొదలుకొని ఆనందము వరకు కూడాను బ్రహ్మమయమే.
1: దట్ ఈస్ ఎవ్రీ లిటిల్ యాక్ట్ ఆఫ్ దిస్ టైప్ టు ద బిగ్గెస్ట్ ఆఫ్ దోస్ ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ బ్రహ్మ.
0: కనుకనే సర్వం బ్రహ్మమయం జగత్.
1: దట్ వై ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ.
0: కనుకని నీ తృప్తి నిమిత్తమై నీవు సాధనలు చేసి నీ సత్స్వరూపాన్ని నీవు సందర్శించుకుని నిత్య చైతన్యాన్ని నీవు అనుభవించుకొని ఈ మానవ జన్మానికి ఒక సార్థకతను అందించండి.
1: సో బై ట్రైంగ్ టు సాటిస్ఫై యువర్ సెల్ఫ్, బై ట్రైంగ్ టు అండర్స్టాండ్ అండ్ రియలైజ్ యువర్ ఓన్ ట్రూ సెల్ఫ్ అండ్ బై ఎక్స్పీరియన్సింగ్ ది అటెండెడ్ బెనిఫిట్ ట్రై టు సాంక్టిఫై యువర్ లైఫ్.
2: యు జస్ట్ హర్డ్ ది డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా during the Dasara celebrations in Prashanthi Nilayam on the 3rd of October 1984. Referring to the first sloka of the Bhagavad Gita, Dharma Kshetre Kuru Kshetre, Bhagwan Baba said that Dharma Kshetra does not refer to the physical site near Hastinapuram, or it's not the place where ordinary mortals fought a battle, but it is the one which is deep within us. It is the battlefield inside the heart. This heart is Dharma Kshetra. Dharma in the Dharma Kshetra

0: నిరంతరం కూడాను పుణ్యకార్యములు మనం ఆచరించాలి.
1: డూ ఆల్వేస్ మెరిటోరియస్ డీడ్స్.
0: స్మర నిత్యం అనిత్యత. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము అనేటువంటి విచారణ చేసి మనము ఏ కార్యమునందైనా కూడాను ప్రవేశించాలి.
1: We should take to any activity every day by making a kind of inquiry. What is truth? What is untruth? What is permanent? What is temporary? What is fleeting? What is immortal?
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: ఈనాటి మానవుడు ప్రపంచమునందు గల సమస్త విషయములను కూడాను తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నాడు.
1: Man today is making every attempt to know all that is available in this world.
0: ఈ దేశమునందు ఏ స్థానమునందు ఏమి జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని గాఢంగా విచారిస్తూ ఉన్నాడు.
1: Man is finding out by making deep inquiry what is happening all over the world, every country and every place.
0: కానీ దురదృష్టవశాత్తు ప్రతి మానవుడు ప్రపంచాన్ని గురించి విచారిస్తున్నాడే కాని తానెవరు అనేటువంటి తన తత్వాన్ని విచారించుటకు వెనుకంజ వేస్తున్నాడు.
1: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ వాంట్స్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బట్ హీ ఫర్గెట్స్ ది బేసిక్ ఫ్యాక్ట్ టు నో హిమ్సెల్ఫ్.
0: తానెవరూ తెలుసుకొనక ప్రపంచాన్ని తెలుసుకుని ప్రయోజనమేమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ నోయింగ్ ద వరల్డ్ వితౌట్ నోయింగ్ యువర్ ఓన్ సెల్ఫ్?
0: ఈ ప్రపంచమంతయును తాను అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటున్నది.
1: ద హోల్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐ ఆర్ ఐనెస్.
0: కూటిపేద కాని కోటీశ్వరుడు కాని మొట్టమొదట తనను తాను పరిచయం చేసుకునే పురము నేను నేను అనే తానెవరు అనేటువంటి తన తత్వాన్ని విచారించుటకు వెనుకంజ వేస్తున్నాడు.
1: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ వాంట్స్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్.

0: కోటీశ్వరుడు కాని మొట్టమొదట తనను తాను పరిచయం చేసుకునే పురము నేను నేను అనేటువంటి పదాన్ని ఉపయోగపెడతాడు.
1: Be that be a pauper or a millionaire, when one has to introduce one's own self, he uses this word I.
0: ఈ నేను అనేటువంటిది ఎవరు?
1: Who am I?
0: మీరెవరండి అంటే నేను.
1: If we say, who are you? Well, I am here. He uses
0: మరొక పర్యాయం, మీరెవరండి అంటే నేను ఒక డాక్టర్.
1: If you still ask, who are you? I am a doctor, is the response.
0: మరొక పర్యాయం, మీరెవరండి అంటే నేను బిజినెస్ మ్యాన్ అంటారు.
1: If you ask someone, who are you? I am a businessman.
0: బిజినెస్ చేసేది ఎవరు?
1: Who is doing this business?
0: బిజినెస్ ఒక వృత్తి.
1: Business is a profession.
0: డాక్టర్ ఒక పని.
1: Doctor is a work.
0: కానీ పని సంగతి నీవు చెప్తున్నావు, కానీ నీవెవరు మొట్టమొదట?
1: You are referring to your vocation, but what are you?
0: నా పేరు రామయ్య.
1: My name is Ramayya.
0: నా పేరు కృష్ణయ్య.
1: My name is Krishnaya.
0: ఈ కృష్ణయ్య రామయ్య దేహమునకు పెట్టిన పేర్లు, కానీ నీవు కాదే.
1: Ramayya and Krishna are the names given to the body. Then who are you?
0: కనుక ఈ విధంగా విచారం చేస్తూ పోతే వస్తువుల పేర్లు, దేశం పేర్లు, వృత్తుల పేర్లు, ఈ విధమైనటువంటి వృత్తులు దీన్ని వర్తిస్తున్నాయి, కానీ తానెవరో అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: So one identifies himself with the body and the country he belongs to and the profession he does, but he does not know in the true sense answer to this question, who am I?
0: సరైన ఆన్సర్, నా పేరు ఆత్మ.
1: The correct answer is, I am Atma.
0: ఈ రూపనామములు కూడాను క్షణములో మారిపోతుంటాయి.
1: The name and form change in a moment of time.
0: ఇవి స్థిరమైనటువంటివి కాదు.
1: They are not permanent.
0: ఇవన్నీ అస్థిరమైనటువంటివి.
1: They are temporary.
0: కానీ తాను స్థిరమైనటువంటి వాడు.
1: But he is permanent.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించక అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి ఒక విషయాలను మానవుడు అనేక విధములుగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Without understanding this fundamental eternal truth, man is carried away by this ephemeral temporal world.
0: ఇలాంటి మానవుని వల్ల జగత్తుకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి?
1: What is the use of out of that such a man who does not know himself?
0: ఇలాంటి మానవుని స్వార్థ సప్రయోజనములతో మునిగి దేశం యొక్క క్షేమమును కాని సమాజం యొక్క సౌభాగ్యమును కాని ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు.
1: Such a man drowns himself in selfishness and self-interest and does not contribute to the progress of the society nor of the nation.
0: సమాజంలో ఒక మెంబర్సే కాని తాను ప్రత్యేకమైనటువంటి వాడు కాదు.
1: Every individual is a member in society, does not live
0: for himself. సమాజ క్షేమాన్ని గుర్తించినటువంటి వాడే తన క్షేమాన్ని తాను గుర్తించడానికి వీలవుతుంది.
1: The one who realizes the advancement of the society can work for himself.
0: వ్యక్తి, కుటుంబము, ఇవన్నీ కూడా దేనిపైన ఆధారపడి ఉంటున్నవి?
1: Individual and the family, they depend on what?
0: సమాజం పైన ఆధారపడి ఉంటుంది.
1: They depend on society.
0: ఇట్టి సమాజం యొక్క క్షేమాన్ని గుర్తించక తన స్వార్థాన్ని మాత్రమే లక్ష్యం నందించుకుని జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
1: Man is trying to make an attempt to live for himself without realizing the welfare of the society and its need.
0: ఆత్మవిశ్వాసాన్ని విస్మరిస్తున్నాడు.
1: He has forgotten the self-confidence.
0: ఏ మానవుడు ఏ చిన్న గృహం నిర్మించవలనను మొట్టమొదట పునాది భద్రంగా వేయాలి.
1: Be that anyone, if he wants to build a house, foundation should be strong.
0: పునాదియే లేకుండినా భవనమే నిలవదు.
1: Without foundation, the building will not stand.
0: కనుక ఈ పునాదియే ఆత్మవిశ్వాసము.
1: This foundation is self-confidence.
0: ఆత్మవిశ్వాసం గట్టిగా ఉన్నప్పుడే తన జీవితం అనే భవనము సుభద్రంగా ఉంటుంటుంది.
1: When the foundation of the self-confidence is strong, the mansion of human life is safe.
0: ఈ పునాది దేనికోసం?
1: What for is the foundation?
0: గోడలు కట్టే నిమిత్తమై పునాదులు అత్యవసరము.
1: Foundation is essential to raise walls.
0: ఈ గోడలు ఏమిటి?
1: What are these walls?
0: ఎప్పుడు ఆత్మవిశ్వాసం తన యందు ఆవిర్భవించినో అప్పుడే ఆత్మ అనేటువంటి యొక్క విశ్వాసంతో తన ఆత్మ తృప్తి కూడాను కలుగుతుంది.
1: The moment he has the strong foundation of self-confidence, he develops self-satisfaction.
0: ఈ ఆత్మ తృప్తి ఆత్మవిశ్వాసం వల్లనే లభ్యమవుతుంది.
1: వన్ డిరైవ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ సెల్ఫ్ తృప్తి, ఆత్మతృప్తి దేనివల్ల అభివృద్ధి అవుతుంది?
1: హౌ డు యూ డెవలప్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్?
0: స్వార్థ త్యాగము చేతనే ఈ యొక్క స్వార్థం అనేటువంటిది నిలిచిపోతుంది.
1: యూ హ్యావ్ టు గివ్ అప్ దిస్ సెల్ఫిష్నెస్ అండ్ దెన్ యూ కెన్ గ్రో ఇన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్.

0: అటువంటి చేయటం చేతనే మానవత్వంలో కొంత శాంతి కలుగుతుంది.
1: యు కెన్ అటైన్ పీస్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి లైఫ్ మనకు అర్థమవుతుంది.
1: దెన్ వీల్ అండర్స్టాండ్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ దెన్.
0: కానీ ఈనాటి మానవుడు పురాది అయినటువంటి ఆత్మవిశ్వాసమనే విస్మరించినప్పుడు ఇంకా ఆత్మశాంతి ఏ రీతిగా లభ్యమవుతుంది?
1: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ ద ఫౌండేషన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆత్మతృప్తి ఏ రీతిగా లభిస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్?
0: ఆత్మానందం ఏ రీతిగా తాను అనుభవించగలడు?
1: హౌ కెన్ హి ఎక్స్పీరియన్స్ బ్లిస్ఫుల్ స్టేట్?
0: కనుక ఈనాటి మానవుడు ఆత్మను విస్మరించి దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ దీనిపైన మాత్రమే ఆధారపడి ఉంటున్నాడు.
1: Man has given up altogether the atmic principle and is carried away by the body, mind, intellect and senses.
0: కాని దీని అన్నిటికీ ఒక మాస్టర్ ఉంటున్నాడు.
1: But there lies a master for all this.
0: అది ఆత్మ.
1: Atma is the master.
0: కనుక నీ మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: So Bhagavan says, master the mind, be a master mind.
0: ఈ మనసు, దేహము, బుద్ధి, చిత్తము, ఇంద్రియము ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి పనిముట్టు.
1: Body, mind, intellect and senses are merely instruments.
0: ఇందులోపల ఈ వైబ్రేషన్, ఆత్మ అనే వైబ్రేషన్ ఉండటం చేతనే ఈ దేహము, మనస్సు, బుద్ధి అన్ని పని చేస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ వర్కింగ్ త్రూ ద vibration that makes the body, the mind, senses work,
0: కానీ
1: operate.
0: ఈ సత్యాన్ని మానవుడు ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Man is not making an attempt to know this truth.
0: దైవత్వమే విస్మరించినటువంటి వానికి ఏ సుఖము, ఏ శాంతి లభించదు.
1: Man will never have any peace or happiness if he forgets God.
0: ఏదో ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంటారు కానీ ఆనందం ఏమాత్రం కూడా ఉండదు.
1: He pretends to be happy, but there's no trace of happiness.
0: ఆనందమునకు మాస్టర్ భగవంతుడే.
1: God is the master of this state.
0: శాంతికి యజమాని భగవంతుడే.
1: God is the master of peace.
0: ఎందుకోసం భగవంతుని ప్రార్థిస్తున్నాము?
1: Why do we pray to God?
0: నేను పలాని పని కోసమని, పలాని ఫలితం కోసమని అని భావిస్తున్నారు. ఇది చాలా చెడ్డ భావము.
1: It's a very bad feeling to pray to God expecting certain boons and rewards.
0: భగవంతుని ప్రార్థించేటువంటిది ప్రాపంచిక సంబంధమైనటువంటి వృత్తుల కోసమని, ఫలితం కోసం కాదు.
1: We should never pray to God for worldly gains and benefits.
0: తన దగ్గర ఏది లేదో,
1: that which is missing in us,
0: భగవంతుని దగ్గర ఏది ఉన్నదో దానిని పొందే నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు.
1: We have to pray to God to obtain that which is with him, which is not with us.
0: తన దగ్గర లేనిది శాంతి.
1: We don't have peace.
0: అట్టి శాంతి స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రార్థించి శాంతి తన నుంచి పొందడాని కోసం.
1: We have to pray to God, the embodiment of peace, and receive peace from him.
0: తనయందు లేనటువంటిది ఆనందము.
1: We have no bliss.
0: అట్టి ఆనందాన్ని భగవంతుని దగ్గర నుంచి పొందగోరి ప్రార్థిస్తున్నారు.
1: We pray to God to be blissful.
0: ఎన్ని పూజలు, ఎన్ని తపములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని యాగములు, ఎన్ని యాత్రలు చేసినప్పటికీ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయవాంఛ కోసం కాదు.
1: The worship or the penance or the rituals or pilgrimage that we go on are not meant for worldly gains and profits. That which is not available in the world. We pray to God for that which is not available in the world. Which is
0: very good.
1: No man inquires about this truth. ఏదో కోరినాము
0: భగవంతుడు ఇవ్వలేదు, అయిపోయింది, దానికి భగవంతుని ఫోటో తిప్పి పెట్టేస్తారు.
1: We have one desire. It is not fulfilled. Therefore, we turn the photographs. Such people are not devotees at all.
0: కేవలం ఒక ఇమాజినేషన్.
1: It was all.
0: నేను భక్తులు అనిపించుకుంటుంటారు.
1: They call themselves devotees.
0: నిజమైన భక్తులు కోరేటువంటిది ఒక్క ఆనందాన్ని కోరాలి.
1: A true devotee works for bliss.
0: ఆ ఆనందములోనే సర్వము మనకు లభ్యమవుతుంది.
1: That bliss confers the rest.
0: అందుకోసమనే భగవంతుణ్ణి నిత్యానందం, పరమ సుఖదం, కేవలం జ్ఞానమూర్తిం, ఈ సుఖము జ్ఞానమంతా కూడాను ఆనందం వల్లనే మనకు లభ్యమవుతుంది.
1: This happiness and the wisdom we can derive out of the divinity God.
0: కనుక మానవుడు భగవంతుని ప్రార్థించే దేని నిమిత్తమైనటి శాంతి, ఆనంద నిమిత్తమై ప్రార్థించటం.
1: Why man prays to God to attain peace and bliss?
0: మానవులారా, ప్రతి విషయమునందు కూడా మనం విచారణ చేసినప్పుడు దైవం అనేటువంటి వాడు మనకంటే ప్రత్యేకంగా లేడు.
1: When we inquire in depth, we'll understand God is not separate from us.
0: మంచి చెడ్డలు అన్ని కూడాను మన యొక్క కర్మల ఫలితమే కాని భగవంతుని యొక్క అనుగ్రహం కాదు.
1: Good and bad depend on our own actions, nothing to do with God.
0: ఏ విత్తనం నాటుకుందుమో ఆ మొక్కనే కలుస్తుంటాయి.
1: As you sow, so you reap.
0: కనుక మన ఫలితము మంచిది కానీ చెడ్డది కానీ భగవంతుని యొక్క అనుగ్రహం కాదు, మన యొక్క లోపములే.
1: The results and the consequences, be they good or bad, they depend on our own actions.
0: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే,
1: when this truth is understood by man,
0: దివ్యత్వం అనేటువంటి ఒక ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలడు.
1: He can understand the divine principle of Atma.
0: మానవుడు అనాది కాలం నుండి అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సలుపుతూ వస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ అండర్ టేకింగ్ మెనీ స్పిరిచువల్ ఎండివర్స్ అండ్ పర్సూట్స్.
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్,
0: ఎన్ని ఉపన్యాసములు విన్నప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ లిజనింగ్,
0: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ రీడింగ్ ద టెక్స్ట్,
0: మన దృష్టి సరైనటువంటిదిగా లేనప్పుడు సర్వము వ్యర్థమే అయిపోతుంది.
1: వెన్ అవర్ విజన్ ఇస్ నాట్ ప్రాపర్, ఎవ్రీథింగ్ వుడ్ బి వేస్ట్.
0: అందువలనే బుద్ధుడు సమ్యక్ దృష్టి అని మొట్టమొదట ఉచ్చరించాడు.
1: దేర్ఫోర్ బుద్ధ వాంటెడ్ అస్ టు డెవలప్ ది కరెక్ట్ విజన్, గుడ్ విజన్.
0: మానవుడు కూడా మొట్టమొదట గుర్తించవలసినటువంటి దృష్టి.
1: సో ఎవ్రీ మ్యాన్ మస్ట్ డెవలప్ గుడ్ విజన్.
0: దృష్టియే సృష్టి.
1: దిస్ దృష్టి విజన్ ఈజ్ అ సృష్టి.
0: ఈ సృష్టి సృష్టి నుంచి వచ్చినటువంటిదే కానీ సృష్టి ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: ది క్రియేషన్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ది విజన్.
0: మన యొక్క దృష్టి నుంచి ఎలాంటి ఇది ఉందో అలాంటి సృష్టి ప్రారంభమవుతుంది.
1: యాజ్ ఇస్ ద విజన్ సో ఈజ్ ద క్రియేషన్.
0: కడకవు బుద్ధుడు చాలా విచారం చేస్తూ వచ్చాడు.
1: బుద్ధ ఎంక్వైర్డ్ ఇన్వెస్టిగేటెడ్.
0: ఇంతకాలం నేను సాధన చేసి ఇన్ని విధమైనటువంటి విచారణ జరిపి కట్టగడపటికి నేనేమి సాధించాను.
1: I followed spiritual path for long and made enquiry in depth. What is it I achieved at the end?
0: ఏమీ సాధించలేదు.
1: Nothing whatsoever.
0: దీని అన్నిటికీ నా మనసే దీనికి అడ్డు తగులుతూ ఉంటుండాలి.
1: He understood that mind stands as
0: సర్వ విధములైనటువంటి సాధనలకు మనసే దీనికి అడ్డు తగులుతుంది.
1: For all spiritual pursuits, mind is the main obstacle.
0: మనసును మరిచేటువంటి మార్గాన్ని నేను కనిపెట్టాలి అని సాధన చేస్తూ వచ్చాడు.
1: He wanted to discover the path as to forget the mind totally.
0: అప్పుడే అమనస్కుడైపోయాడు.
1: దెన్ హీ హాస్ విత్డ్రాన్ హిస్ మైండ్.
0: అమనస్కుడు కావడం చేతనే ఆత్మతత్వం తనకు లభ్యమైంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అమనస్క ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్ హీ కుడ్ నో ఆత్మ.
0: మనసును మర్చిపోవటమే మనం చేయవలసిన సాధన.
1: ద స్పిరిచువల్ పాత్ కన్సిస్ట్ ఫస్ట్ ఫర్ గెటింగ్ వన్స్ ఓన్ మైండ్.
0: కానీ మనసును ఏ రీతిగా మరుస్తారు?
1: హౌ టు ఫర్గెట్ ద మైండ్?
0: ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయాలపైన మనసును ఇమిడ్చి ఈ మనసును ఏ రీతిగా మార్చడానికి వీలవుతుంది?
1: విత్ అవర్ మైండ్ కంప్లీట్లీ డ్రౌండ్ ఇన్ వరల్డ్లీ ఎఫిమరల్ ఫిజికల్ ప్లెజర్స్, హౌ డు
0: మనసును మార్చడం అంటే చాలా సులభమైన మార్గమే.
1: టు డైవర్ట్ ద మైండ్ ఇట్స్ ఎ వెరీ ఈజీ పాత్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: మనస్సు అనేటువంటి సంకల్పం లేకుండా,
1: without the thought of the existence of the mind,
0: బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ రావాలి.
1: We should think of the effects of the intellect.
0: ఈ బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ వచ్చేటప్పటికీ ఈ దీని యొక్క డిస్క్రిమినేషన్ వల్ల ఉత్తమమైనటువంటి ఒక భావం మనలో ప్రవేశిస్తుంది.
1: యాజ్ వీ థింక్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇట్ స్టార్ట్స్ డిస్క్రిమినేటింగ్ అండ్ దెన్ వీల్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్.
0: మానవుని యందు నాలుగు విధములైనటువంటి యొక్క జ్ఞానములు ఉంటున్నవి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఫోర్ సార్ట్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ ఈనాటి మానవ యుగంనందు,
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్,
0: ఉన్నదంతా కూడా బుకిష్ నాలెడ్జ్.
1: ఆల్ దట్ ఎగ్జిస్ట్ టుడే ఇస్ బుకిష్ నాలెడ్జ్.
0: అది కేవలం ఒక సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: బుకిష్ నాలెడ్జ్ ఇస్ ఎ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: దాని తర్వాత జనరల్ నాలెడ్జ్ కావాలి.
1: వీ నీడ్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఒక ఆత్మవిశ్వాసంతోనే మనకు సరైనటువంటి జ్ఞానం లభ్యమవుతుంది.
1: The general knowledge can be obtained by developing self-confidence.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం చేత ఈ నాలెడ్జ్ తప్పు మార్గాన్ని ప్రవేశపెడుతుంది.
1: Because of the lack of self-confidence, our knowledge is perverted.
0: తదుపరియే డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వస్తుంది.
1: Then we have to develop discrimination knowledge.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపలే ఈనాటి భక్తులందరూ మోసపోతున్నారు.
1: People are betrayed and deceived in this respect of discrimination knowledge.
0: తనకు అవసరమైనటువంటిది తనకు అనుకూలమైనటువంటి రీతిగా డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: Man discriminates basing on his own conveniences and
0: తన రక్షణ నిమిత్తమై తన స్వార్థ నిమిత్తమై తన స్వప్రయోజన నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: Man discriminates keeping his selfishness and self-interest.
0: Narrow discrimination.
1: This is narrow discrimination.
0: కానీ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి.
1: బట్ వు షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్
0: సమాజములకు నాకు సర్వులకు కూడా అనుకూలమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయాలి.
1: వు షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ విచ్ ఇస్ గుడ్ ఫర్ యూ అండ్ గుడ్ ఫర్ ఎవ్రీబాడీ.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రాడ్ మైండ్.
1: That is real broad-mindedness.
0: అది ఎక్స్పాన్షన్ లవ్.
1: That is expansion love.
0: తన నిమిత్తమే తాను చేసేటువంటి డిస్క్రిమినేషన్ అంతా కూడా కంట్రాక్షన్ లవ్.
1: The discrimination on selfish grounds is contraction love.
0: కనుక లవ్ అనేటువంటి యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we should know the principle of love very clearly.
0: ఎవరిని మనం చూసినప్పుడు హలో హలో హలో అంటాం, ఇది లవ్వా కాదు.
1: When we see anybody, when we meet anyone, we say hello, hello. Is that love? No.
0: Hello annanta matramana idi oka prema kaadu.
1: Hello doesn't signify love.
0: Lopala hello kavali.
1: The hollowness inside is needed.
0: Etti bhavamulu, etti yochanalu, etti korikalu lekunda ninchali.
1: We should go beyond the feelings, thoughts and desires.
0: Idi ee vidhamainatundi deenla unnapude manasu yokka prabhavamu manlo ye matramu pani cheyadu.
1: When we conduct ourselves in this direction, we will not be victimized by the ways of the mind.
0: బుద్ధుడు 6 సంవత్సరాలు పనిచేసినప్పటికీ కట్టకడపు తెలుసుకున్నటువంటి ఇదియే.
1: This is the basic truth.
0: మనసును ఆధారం చేసుకుని తిరిగినంత కాలము నాకు ఏమాత్రమూ ఆత్మతత్వం అర్థం కాలేదు.
1: After 6 long years of deep penance, Buddha has come to this final result.
0: మనసును ప్రక్కకు నెట్టి
1: he should brush aside the mind.
0: బుద్ధిని ఆదర్శంగా తీసుకుని
1: take the intellect as ideal.
0: ఆత్మతత్వాన్ని పొందటం చేతనే బుద్ధి గ్రాహ్య మతీంద్రియం అన్నారు.
1: As he attained atmic principle finally, relying on the intellect, it is understood that is beyond.
0: ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట మనము సరైనటువంటి ఒక మాతృభావాన్ని, ఒక విధమైనటువంటి ఒక మనోభావాన్ని దూరం చేయాలి.
1: To understand the principle of the self or atmic principle, we should travel beyond the state of mind.
0: ఈ మనసు ఉండినంత వరకు కూడా మనిషి ఏమాత్రం బాగుపడ్డు.
1: సో లాంగ్ ద మైండ్ లాస్ మ్యాన్ కెన్ నెవర్
0: ఎన్ని జన్మలెత్తినప్పటికీ ఆ మనిషి మషిగానే ఉంటుంటాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ హీ కంటిన్యూస్ టు బి ఎ హ్యూమన్.
0: మనిషి ఈనాటి మనిషి ఏ రీతిగా ఉన్నాడు?
1: మనిషి హ్యూమన్ హౌ ఇస్
0: హీ?
1: హియర్ దర్ 3 లెటర్స్ మా నీ సి.
0: ఈ వైపు నుంచి చేస్తే సి నీ మా.
1: Read it in the reverse order.
0: ఇలాంటి మనిషి సినిమా మనిషి మాదిరి తోస్తుండాలి.
1: Read it in the reverse order. మా నీ సి. Now it is సి నీ మా.
0: కేవలం యాక్ట్ చేసినట్టుగా కనిపిస్తుండాలి, కానీ హృదయపూర్వకంగా తాను ఆశించినట్టుగా కనపడటం లేదు.
1: All everything appears to be pretension, action, not wholehearted involvement.
0: మానవా. మానగా ఏమిటి?
1: What is మా?
0: అజ్ఞానము.
1: Ignorance.
0: నానగా ఏమిటి? లేకుండా.
1: Without that.
0: వానగా ఏమిటి? వర్తించటము.
1: వా కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: మా అనగా మాయా.
1: మా ఇల్యూజన్.
0: ఈ లేకుండా వర్తించినటువంటి వాడు నిజమైన మనిషి.
1: మానవ, ద వన్ హూ క్రాసెస్ దిస్ ఇల్యూజన్ అండ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ మానవ ఆర్ ఎ ట్రూ హ్యూమన్.
0: ఇది కేవలం ఇల్యూజన్ అంటున్నాము, మాయా అంటున్నాము.
1: వి సే మియర్లీ ఇట్స్ ఇల్యూజన్.
0: మాయా అనగా ఏమి?
1: వాట్ ఈజ్ ఇల్యూజన్?
0: మాయా అనగా ఏమీ లేనటువంటిది.
1: నథింగ్నెస్ ఈజ్ ఇల్యూజన్.
0: నా మాయా ఇది మాయా అన్నారు. లేనటువంటి దానిని మాయగా మనం భ్రమిస్తున్నాము.
1: ది నాన్ ఎగ్జిస్టెంట్ స్టేట్ ఈస్ టేకెన్ అస్ ఇల్యూజన్.
0: నీవేదైనా ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ వెంట నీ యొక్క ప్రతిబింబం వస్తూనే ఉంటుంది.
1: వెన్ యు పాస్ అలాంగ్ ఎ పాత్ ద షాడో ఫాలోస్ యూ.
0: ఈ ప్రతిబింబమే మాయా అన్నారు.
1: వి కాల్ దిస్ షాడో అస్
0: ఇల్యూజన్. ఈ మాయల ప్రతిబింబం వదిలిపెట్టి మనిషి నడచడానికి వీలు కాదు.
1: మ్యాన్ కెనాట్ వాక్ హిమ్సెల్ఫ్ లీవింగ్ ది షాడో.
0: యాక్షన్ రియాక్షన్ సౌండ్ రీసౌండ్.
1: యాక్షన్ రియాక్షన్ సౌండ్ రీసౌండ్.
0: ఈ యొక్క సౌండ్ అంతా మన యొక్క స్వరూపమే, మన యొక్క భావములి, మన యొక్క సంకల్పములి అన్ని మనలో నుంచి ఆవిర్భవించినటువంటివి.
1: సౌండ్ సిగ్నిఫైస్ అవర్ ఓన్ ఫీలింగ్స్, అవర్ ఓన్ ఫామ్ అండ్ అవర్ ఓన్ థాట్.
0: కనుక ఈ సంకల్ప వికల్పములు ఉండినంత వరకు కూడాను మానవుని యొక్క తత్వము మానవునికి అర్థం కాదు.
1: సో లాంగ్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ద హ్యూమన్ క్వాలిటీ కెనాట్ బి అండర్స్టూడ్.
0: అదే మొన్న చెప్పాను.
1: దట్స్ వాట్ భగవాన్
0: మానవుని ఇంగ్లీష్ లో MAN మ్యాన్ అంటారు.
1: Manava, human being in English, is man, M-A-N.
0: M anaga emiti?
1: What is M?
0: Adhe maya.
1: M stands for maya, illusion.
0: Anaga idu oka pratibimbamu anetuvanti satyanni gurtinchali.
1: We have to recognize the fact that we are a reflection.
0: Ye atma tattvanni anubhavinchali.
1: We have to experience A that stands for atma.
0: N anetuvanti nirvanaanni pondali.
1: N stands for nirvana.
0: ఈ నిర్వాణం ఏ విధంగా మనకు లభ్యమవుతుంది?
1: How do you attain liberation?
0: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే నిర్వాణం మనలో ప్రాప్తిస్తుంది.
1: నిర్వాణ లిబరేషన్ ఇస్ పాసిబుల్ వెన్ వీ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కనుక మొట్టమొదట మనము ఆత్మతత్వాన్ని విశ్వాసంగా తీసుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్.
0: ఆత్మవిశ్వాసం ఉండినంత వరకు కూడా మనకు ఎట్టి భయము లేదు.
1: సో లాంగ్ వీ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీ నీడ్ నో ఫియర్.
0: ఈనాటి మానవుడు సుఖముతో దుఃఖముతో ఎన్నో విధమైనటువంటి కష్టములతో కుంగి కుశించి పోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ డౌన్ ఫుల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ అండ్ డిసప్పాయింట్మెంట్.
0: ఈ ప్రపంచ సంబంధమైనటువంటి విషయ వాసనలపై ఎంత అభిరుచి ఉన్నదో,
1: సో లాంగ్ హీ డిజైర్స్ ది వరల్డ్లీ ప్లెజర్స్,
0: దాంట్లో ఒక్క భాగమైన కూడా దైవం విశ్వాసం పైన లేదు.
1: హీ డజంట్ పొసెస్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద వరల్డ్ అఫైర్స్ టువర్డ్స్ గాడ్.
0: భూవి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణ,
1: దట్ థాట్ యూ హ్యావ్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ, ద వెల్త్ అండ్ ద ప్రాపర్టీ, యూ హావ్ స్పెండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దట్.
0: ధన ధాన్య భోగ యశస్ లాభే సదా జాయతే.
1: That time and the worry and the time you spend for wealth, for grain and reputation.
0: Sachinta bhuvinandanandana padadvandvara vinde chane.
1: Out of that, if you spend a fraction,
0: danto veyinte oka bhagamaina kudanu bhagavanti padamul pai manasu pettatamu ento adrushtamu.
1: If you concentrate on the feet of God, 1/1000th of the lot you spend for others.
0: Dana dhanya bhoga yashasu kosam enta neevu partapistunnavo.
1: We get worried for all the wealth and property in the grain.
0: దాంతో ఒక క్షణ భాగం భగవంతుని విశ్వాసం పైన పెట్టకూడదా?
1: If we just develop confidence, faith in God, 1/1000th of all that, it is enough.
0: ఏ మాత్రమూ లేదు.
1: Nothing whatsoever.
0: ఈ అనిత్యమైనటువంటి దానిపైన సర్వమును ప్రాణమునే అర్పితం చేస్తున్నాడు మానవుడు.
1: For these temporary things we are ready to die.
0: అర్పితం చేసి ప్రయోజనం ఏమిటి?
1: Why should we sacrifice?
0: అనుభవించేది ఏమిటి?
1: What does we experience?
0: మనం అర్పితం చేయవలసినది భగవత్ విశ్వాసానికి అర్పితం చేయాలి.
1: In fact, we have to offer to our faith in God.
0: అప్పుడే సర్వ విధమైనటువంటి శాంతిని, లోక శాంతి, మనశ్శాంతి, అన్ని విధమైనటువంటి శాంతులు మనకు లభ్యమవుతాయి.
1: Then it's possible to have peace at the individual level, at the mental psychological level and in the world by and large.
0: కుటుంబకంగా సామాజికంగా కూడా ఎన్ని విధమైనటువంటి శాంతిని మనం అనుభవించవచ్చు.
1: వీ కెన్ ఎక్స్పీరియన్స్ పీస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ద ఫ్యామిలీ లెవెల్ అండ్ అట్ ది సొసైటీ బై అండ్ లార్జ్.
0: కనుక మనం సొసైటీ దీన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద సొసైటీ.
0: సొసైటీ లేకపోతే మనం లేము, మన ఫ్యామిలీ లేదు.
1: విదౌట్ సొసైటీ యూ అండ్ యువర్ ఫ్యామిలీ డు నాట్ ఎగ్జిస్ట్.
0: కనుక మొట్టమొదటి సొసైటీ.
1: సో
0: సొసైటీ నుంచి నేను పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ ఇన్
0: నేను సొసైటీ ఒక మెంబర్.
1: ఐఎమ్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ.
0: ఈ సత్యాన్ని గుర్తించుకొని సమాజం యొక్క క్షేమాన్ని మనం ఆశిస్తూ రావాలి.
1: వీ ఫుల్లీ నో ది ట్రూత్ దట్ యు ఆర్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ హావింగ్ బీన్ బోర్న్.
0: కేవలం నీ ఆనందాన్ని మాత్రమే నీ లక్ష్యం నందించుకోకూడదు.
1: డోంట్ కాన్సన్ట్రేట్ యువర్ సెల్ఫ్ సెల్ఫ్ సెంటర్.
0: దీనిని పురస్కరించుకుని లోక సమస్త సుఖినో భవంతు.
1: Basing on this, the prayer says, let all the world be happy.
0: Prachina kalam nundi pavitramaina bharatiya samskruti aadhyatmika tattva vicharam cheta yavat prapanchamunaku susthira shanti bhadratanu andistu vachindi.
1: Since ancient times, because of the sacred thoughts, bharatiyas prayed and worked for the welfare and the progress of the universe.
0: అన్ని దేశములకు కూడా శాంతి భద్రతను అందించినటువంటిది భారతదేశమే.
1: ఇట్స్ భారత్ దట్ ఎన్షోర్డ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ఆల్ కంట్రీస్.
0: ఇది భారతదేశము.
1: దిస్ ఇస్ భారత్.
0: అందరూ భారతీయులే.
1: ఆల్ ఆర్ భారతీయ.
0: భారతీయులు అనగా ఏమిటి అర్థము?
1: వాట్ ఇస్ ద మీనింగ్?
0: స్వప్రకాశమైనటువంటి జ్యోతి.
1: భా ఇస్ ద లైట్ దట్ షైన్స్.
0: ఆ లైట్ని, ఆ యొక్క జ్యోతిని మనము వరించటమే భారతి.
1: టు బి ఆఫ్టర్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఈస్ భారతి.
0: ఇటువంటి జ్యోతిర్మయమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం వరించినప్పుడే ఇది భారత అనేటువంటి నేమ్ సార్థకమవుతుంది.
1: వెన్ వీ లవ్ గాడ్ హూ ఇస్ ద లైట్, వీ విల్ బి రియల్లీ యాక్టింగ్ ఇన్ ఎ బిఫిటింగ్ వే యాజ్ భారతీయస్.
0: సంగీత సాహిత్య విద్యలందు కూడాను ఈ భారతి అనేటువంటి ఒక తత్వమును ఇమిడ్చి ఉంటున్నది.
1: మ్యూజిక్ అండ్ లిటరేచర్ ఆఫ్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ భారతి.
0: భారత అంటే ఏమిటి?
1: వాట్ యు మీన్ భారత?
0: భా భావము.
1: భా ఫీలింగ్ భావ.
0: రా రాగము.
1: రా ద ట్యూన్
0: తాళము.
1: తా ద బీట్.
0: భావ రాగ తాళ సమ్మితమైనటువంటిదే భారతము.
1: భారత స్టాండ్స్ ఫర్ దీస్ త్రీ థింగ్స్, ద ఫీలింగ్, ద ట్యూన్ అండ్ ద బీట్.
0: అన్ని రంగములందు, నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, రాజకీయ రంగములందు కూడాను భారతి అనేటువంటి సత్యాన్ని మంటమంటూ గుర్తించాలి.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ద సోషల్, మోరల్, ఎథికల్, ది స్పిరిచువల్, దిస్ భారత్ నేచర్,
0: భారతదేశం
1: ఇన్వర్డ్ ప్రిన్సిపల్.
0: భారతం అనగా ఏదో రాముడు తమ్ముడు భారతుడు అనుకుంటున్నాడు.
1: వై థింక్ భరత ఈజ్ ది బ్రదర్ ఆఫ్ రామ.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది అన్నింటికీ అతీతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ బియాండ్ ఆల్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారత తత్వాన్ని మనం గుర్తించాలి.
1: వి షుడ్ నో ద నేచర్ ఆఫ్ భారత్ వెరీ క్లియర్లీ.
0: దైవ భావం ఆనాడు మనకు ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద డివైన్ థాట్స్ వుడ్ కమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు సత్య స్వరూపుడు.
1: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్
0: ఆఫ్ భగవంతుడు శాంతి స్వరూపుడు.
1: గాడ్ ఈస్ పీస్.
0: భగవంతుడు ఆనందమయుడు.
1: గాడ్ ఈస్ బ్లెస్.
0: ఇట్టి ఆనందమయమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఆనందంతోనే ప్రార్థించాలి.
1: గాడ్ ది బ్లెస్. We have to pray to him in the state of bliss.
0: Itti bhagavantunaku sat chit aanandam anetundi saarthaka naamam.
1: The correct exact name of God is sat chit ananda.
0: Sat anaga emiti?
1: What do you mean by sat?
0: Shashvatamu.
1: Sat means that which is
0: shashvatamainatundi yokka bhavam cheta shashvatamainatundi bhagavantuni manam prarthinchali.
1: God is permanent. With that eternal thought and feeling, we have to pray to him.
0: Chit anaga emiti?
1: What do you mean by chit?
0: Jnanamayamainatundi.
1: Wisdom.
0: ఈ జ్ఞానం ఎట్లా ఉండాలి?
1: హౌ షుడ్ ఇట్ బి?
0: ఆధ్యాత్మికంగా ఆవిర్భవించాలి.
1: ద విజ్డమ్ షుడ్ బి స్పిరిచువల్ విజ్డమ్.
0: సత్తును సత్తుతోనే పొందాలి, చిత్తును చిత్తుతోనే పొందాలి.
1: సో గాడ్ విజ్డమ్ వీ కెన్ రీచ్ హిమ్ త్రూ ద పాత్ ఆఫ్ విజ్డమ్. ద పర్మనెంట్ గాడ్ కెన్ బి రీచ్ త్రూ ద పర్మనెంట్.
0: ఆనందమును ఆనందంతోనే పొందాలి.
1: ద బ్లెస్ఫుల్ గాడ్ కెన్ బి అటైన్ త్రూ ద పాత్.
0: ఒక నిరాశతో, ఒక నిస్పృహతో, ఒక నిరాపేక్షతో ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయకుండా ఉండకూడదు.
1: We can never reach God, the embodiment of bliss, through the path of frustration and disappointment, depression.
0: కనుక భగవంతుని యొక్క తత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి తగినటువంటి సత్యము ప్రేమనే.
1: Therefore, the true principle to attain divinity is truth.
0: ప్రేమతో మనం భగవంతుని ఆరాధించినప్పుడు తాను ప్రేమనే అందిస్తుంటాడు.
1: When we worship God with love, he will give us his love.
0: యత్ భావం తద్ భవతి.
1: As is the feeling, so is the experience.
0: మానవుడు తన భావాన్ని పురస్కరించుకుని తన ఫలితాన్ని పొందుతూ ఉంటాడు.
1: మ్యాన్ ఫేసెస్ ద రిజల్ట్స్ అండ్ రివార్డ్స్ డిపెండింగ్ ఆన్ హిస్ ఫీలింగ్స్.
0: ఈనాటి మానవుని యందు ప్రేమ వేరు, భావం వేరుగా ఉంటుండాలి.
1: టుడే ఇన్ ద మోడర్న్ మ్యాన్ ద లవ్ అండ్ ఫీలింగ్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: నిన్న పిల్లలకు సాయంకాల సమయంలో చిన్నదిగా బోధించాను.
1: భగవాన్ టాక్ టు అవర్ బాయ్స్ ఇన్ ది ఈవినింగ్ సెషన్ యెస్టర్డే.
0: ఒక విధమైనటువంటి ఫ్లోర్ మిల్ ఉంటుంది.
1: Here you have a flour mill.
0: ఈ ఫ్లోర్ మిల్ లోపల పైన వీట్ వేసినప్పుడు వీట్ పౌడర్ కింద వస్తుంది.
1: If you put wheat on the top of the flour mill, you get the wheat powder down below.
0: రైస్ పైన వేసినప్పుడు రైస్ పిండి కింద వస్తుంది.
1: If you place rice, you'll get rice flour.
0: కానీ ఈ మానవుని అనేటువంటి ఈ ఫ్లోర్ మిల్ లోపల,
1: the human body, the flour mill,
0: ఫలం వేస్తే కింద మల వస్తుంది.
1: If you put phala, the fruit, you get the mala, the pecan matter.
0: ఈ ఫ్లోర్ మిల్ బెటర్ కదా?
1: The inert machine flour mill is better.
0: ఏంటి ఈ ప్రాణం ఉండి ఈ దేహము?
1: What is this body with life?
0: ఒకటి వేస్తే ఒకటి వస్తుండాలి.
1: When you put one thing, you get the different thing.
0: మన పిక్కిల్స్ ఏమైనా వడ్డించుకొని తింటే ఆనాటి వడ్డించిన సాయంకాలానికి జీర్ణమైపోతుంది.
1: The pickle that's served is digested by the evening.
0: ఆ పిక్కిల్స్ ఒక జాడీలో పెట్టేస్తే 1 year ఉంటుంటా చెడిపోకుండా.
1: But the same pickle in a jar will be safe for 1 year.
0: కనుక ఈ జాడీ కంటే ఆ జాడీ ఎంతో మేలు కదా.
1: Therefore, instead of the body, the jar, the pickle jar is better.
0: పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడూ విడచేది ఎరుకలేదు.
1: ద బాడీ విత్ ఆల్ ద లింబ్స్ అండ్ ద సెన్సెస్ ఇస్ సో వీక్. వెన్ ఇట్ వుడ్ బి డ్రాప్ డౌన్ నోబడీ నోస్.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాద మాట నెమ్మనమున.
1: దో లిమిటేషన్ ఇస్ పుట్ అట్ ద రేట్ ఆఫ్ 100 years, వీ కెనాట్ బిలీవ్ ఇన్ దాట్.
0: బాల్యమందో
1: in the childhood,
0: leka prayamando
1: or youth,
0: mudimiyando
1: old age,
0: leka musaliyando
1: or advanced age,
0: eppudu vidachedi erukaledu.
1: When one would die, nobody knows.
0: Maraname nischayamu,
1: death is certain.
0: Buddhimantudaina,
1: if you are good intelligent,
0: dehamunnantalo taanu teliyavalayu.
1: If you are intelligent enough, while in life, alive, you should know yourself.
0: ఇది మన దేహము?
1: Is this
0: the body? దేహమా మనము? కాదు. మలమూత్రముల దుర్గం మాంస రక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: Can you identify yourself with this body which is full of urine, fecal matter, foul smell?
0: మలినపు కొంప.
1: It's a dirty center.
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
1: It's full afflicted with the diseases.
0: సంచలనము పొందు దుంప.
1: It perinates like
0: భవసాగరములే ఈదగలేని కంప.
1: It cannot cross this life.
0: అంబుల పదిలంబు మనమెప్పు దలంప.
1: It's just full of bones. Don't consider yourself
0: a mind
1: that you're permanent. Surrender yourself to God.
0: నేను అన్ని చదువుకున్నటువంటి వాణ్ణి, అన్ని గ్రంథములు నేను తెలిసినటువంటి వాణ్ణి అని భావిస్తుంటాడు పండితుడు.
1: A scholar thinks that he knows everything having gone through many books.
0: పుస్తకముల్ పఠించితివి,
1: we have read books.
0: పూర్తిగా చూచితివి సర్వశాస్త్రముల్,
1: I am thorough in all sacred texts.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల,
1: why do you pride yourself of all your scholarship?
0: నీ హస్తయుగము మోచి,
1: joining both of your hands,
0: పరమాత్ముని భక్తితో కొల్వలేని ఈ పుస్తక గ్రంథమంతయును నిరత్తకముల్ కదా మానవా.
1: ఓ మ్యాన్, విత్ ఆల్ ద స్కాలర్షిప్, ఇఫ్ యూ కెనాట్ జాయిన్ బోత్ ద హ్యాండ్స్ అండ్ ఆఫర్ యువర్ సెల్యూటేషన్స్ ఎట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్, ఆల్ దిస్ ఆర్ ఇన్ వెయిన్.
0: నిద్ర నుండి లేచి,
1: రైట్ ఫ్రమ్ ద టైమ్ యు
0: మరి నిద్రపోయడు దాది,
1: అంటిల్ యూ గో టు స్లీప్,
0: పొట్టకై హద్దును పద్దు లేక,
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్,
0: జీవితంబు
1: యూ వేస్ట్ యువర్ టైమ్.
0: నీ విద్యుల ధారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితివో ప్రీతిగా తెలుపుము మానవా.
1: యూ హ్యావ్ వేస్టెడ్ ఆల్ యువర్ టైమ్ ఇన్ లర్నింగ్, స్టడీంగ్ దీస్ థింగ్స్.
0: మనం సాధించినటువంటిది,
1: వాట్ ఇస్ దట్ యూ అచీవ్డ్?
0: ఇన్ని రకమైనటువంటి శ్రమలకు ఓర్చుకుంటున్నాం.
1: యూ హ్యావ్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ ఇన్,
0: కానీ భగవంతుని యొక్క దర్శన శ్రమకు ఏమాత్రం ఓర్చుకోలేము.
1: బట్ యు ఆర్ నాట్ స్ట్రెయినింగ్ టు హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్.
0: ఒక సినిమా దగ్గరైనా పోయి క్యూలో మనం నిల్చుకొని కావలసినంత కాలాన్ని తీసుకుంటాం.
1: యు ఆర్ రెడీ టు స్టాండ్ దేర్ ఇన్ ద క్యూ టు గో టు ఎ మూవీ ఫర్ ఎ లాంగ్ టైమ్.
0: ఒక బస్ స్టాండ్ లోపల కూడా సీటు కోసం ఎంతో కాలం క్యూలో నిల్చుకొని మనం సెవెలు పడతాము.
1: టు బోర్డ్ ద బస్ యు ఆర్ ప్రిపేర్డ్ టు స్టాండ్ ఇన్ ద
0: క్యూ. భగవంతుని కోసం ఒక క్షణం కొంచెం యోచించంటే చాలా టైం.
1: But we don't want to spend and wait for God.
0: Inki emiti nu sadinchedi,
1: what is that you
0: achievement put dani kosam wait chestunnavu?
1: We wait for mean things.
0: Deeni kosam kaadu manam wait cheyali.
1: We should not wait for mean things.
0: Bhagavantu anugraham kosam manam wait cheyali.
1: We should wait for God.
0: Bhagavantu aanandam kosam manam wait cheyali.
1: We should wait for God's bliss.
0: Appude nijamaina putti jeevitamu,
1: that is true life.
0: Jeevitam ante kevalamu dehaanni penchukotamu, bhojanaanni tintamu, aayiga jeevitaanni gadapatam, idi kaadu.
1: Life does not mean taking care of the body and loading the body with the food stuff.
0: Body is the temple of God.
1: Body is the temple of God.
0: నీ దేహాన్ని రక్షించుకో, తప్పలేదు.
1: You have to safeguard your body.
0: దేని కోసం?
1: What for?
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: The body is gifted to undertake and to render service to everybody.
0: ఒక వృక్షమును ఫలములంత ఇస్తుందది.
1: A tree bears fruit.
0: కావలసినంత ఫలములు పుడుతున్నాయి.
1: ఇట్ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్.
0: కానీ
1: బట్
0: ఈ ఫలములు నావి కదా అని ఆ చెట్టు ఏమైనా ఒక ఫలాన్ని భుజిస్తుందా?
1: బట్ ద సింపుల్ ఫ్యాక్ట్ దట్ ద ట్రీ బేర్స్ ఫ్రూట్, ఇట్ డస్ నాట్ ఈట్ సింగిల్ ఫ్రూట్.
0: నది ఫుల్ గా ప్రవహిస్తుంది. కేవలము దేహాన్ని పెంచుకోవటము, భోజనాన్ని తినటము, హాయిగా జీవితాన్ని గడపటం, ఇది కాదు.
1: లైఫ్ డస్ నాట్ మీన్ taking care of the body and loading the body with the food stuff.
0: Body is the temple of God.
1: Body is the temple of God.
0: నీ దేహాన్ని రక్షించుకో, తప్పలేదు.
1: You have to safeguard your body.
0: దేని కోసం?
1: What for?
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: The body is gifted to undertake and to render service to everybody.
0: ఒక వృక్షమును ఫలములంత ఇస్తుందది.
1: A tree bears fruit.
0: కావలసినంత ఫలములు పుడుతున్నాయి.
1: ఇట్ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్.
0: కానీ
1: బట్
0: ఈ ఫలములు నావి కదా అని ఆ చెట్టు ఏమైనా ఒక ఫలాన్ని భుజిస్తుందా?
1: ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ దట్ ద ట్రీ బేర్స్ ఫ్రూట్, ఇట్ డస్ నాట్ ఈట్ సింగిల్ ఫ్రూట్.
0: నది ఫుల్ గా ప్రవహిస్తుంటుండాలి.
1: ద రివర్ ఫ్లోస్ ఇన్ ఫుల్.
0: నా నిండుకు ఇంత నీరు ఉంటుండాలి కదా అని ఆ నది తన ఏమైనా కొంచెమైన నీరు తాగుతుందా?
1: బికాస్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ దట్ ఫ్లోస్, రివర్ డస్ నాట్ డ్రింక్.
0: ఒక గోవు
1: ఏ కావు
0: తన నిండుకు కావలసినంత క్షీరమును పెట్టుకుంటుంది.
1: ఇట్ ఈల్డ్స్ మిల్క్.
0: తనలో క్షీరం ఉంది కదా అని ఒక్క చిటికడైనా తాను త్రాగుతుందా?
1: దో కౌ హాస్ గాట్ ప్లెంటీ ఆఫ్ మిల్క్, డస్ ఇట్ డ్రింక్?
0: పంచుతుంది.
1: ఇట్ డిస్ట్రిబ్యూట్స్ టు
0: ఎవరీబడీ. కానీ మానవుడు ఏం పంచుతున్నాడు?
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ డిస్ట్రిబ్యూట్? ఏమి
0: త్యాగం చేస్తున్నాడు?
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ డస్?
0: ఏమి సమాజమునకు హెల్ప్ చేస్తున్నాడు?
1: హౌ డస్ హీ హెల్ప్ సొసైటీ?
0: నిరంతరం కూడా తాను.
1: మ్యాన్ ఇస్ ఆల్వేస్ సెల్ఫ్ సెంటర్డ్.
0: ఈ స్వార్థాన్ని ఏనాడు మానవుడు త్యాగం చేస్తాడో ఆనాడే తాను ఆ అనుగ్రహానికి గురి అవుతాడు.
1: దట్ డే మ్యాన్ సాక్రిఫైసెస్ ద సెల్ఫిష్నెస్, హీ వుడ్ బి ద రెసిపియెంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: లోకమంతా మంచిగా ఉండాలి.
1: హోల్ వరల్డ్ షుడ్ బి గుడ్.
0: లోకక్షేమాన్ని కోరినప్పుడు లోకం మన క్షేమాన్ని ఎందుకు కోరదు?
1: వెన్ వీ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
0: ధర్మో
1: డిజైర్స్ యువర్ గుడ్నెస్.
0: ధర్మాన్ని మనం రక్షించినప్పుడు ధర్మం మనల్ని రక్షిస్తుంది.
1: వెన్ యూ అప్హోల్డ్ ధర్మ, ద ధర్మ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్
0: ధర్మ ఏవ హతోహంతి. దాన్ని మనం చంపినప్పుడు అది మనమని చంపుతుంది.
1: ఇఫ్ యూ కిల్ ధర్మ, ద ధర్మ విల్ కిల్ యూ ఇన్ టర్న్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా,
0: మానవత్వం ఎంతో అదృష్టవశాత్తు మనకు లభ్యమైంది.
1: We are born as humans because of good luck and merit.
0: ఇట్టి అదృష్టవంతమైనటువంటి ఈ మానవ జన్మాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: This fortune has got to be realized and we have to work for liberation.
0: అంతేకాని ప్రాకృతమైనటువంటి సుఖ సంతోషముల కోసము పాటుపడకూడదు.
1: We should not struggle for worldly ephemeral temporal
0: joy. ఇవన్నీ క్షణభంగురాలు.
1: These are all momentary.
0: కనుక ఎంతకాలం బ్రతికినప్పటికీ ఇవన్నీ క్షణభంగురాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ ఆర్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ.
0: కనుకనే భగవంతుణ్ణి భజించాలి.
1: సో వీ హ్యావ్ టు ప్రే టు గాడ్.
0: ఎంతో అద్వైత జ్ఞానాన్ని బోధించినటువంటి ఒక శంకరాచార్యులు,
1: శంకర ద ప్రొపగేటర్, ద హెడ్ ఆఫ్ థియరీ ఆఫ్ నాన్ డ్యువలిజం,
0: భక్తిలో ప్రవేశించింది.
1: అల్టిమేట్లీ హీ ల్యాండెడ్ అప్ ఇన్ డివోషన్.
0: భజ గోవిందం భజ గో

0: we pray to God, oh God, show mercy and compassion towards us such that
1: Shankaracharya
0: we have the portion of family.
1: Chala pavitramaina advaitamu.
0: The non-dualistic principle of Shankara is sacred.
1: Advaitam nandu kudunu bhakti ki pradhatna ichadu.
0: That non-dualistic philosophy is based on devotion.
1: ఈ భక్తి అనేటువంటిది ప్రతి మానవునికి అత్యవసరమైనటువంటిది.
0: డివోషన్ ఇస్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
1: భక్తి అనగా కేవలము ఒక విధమైన ఆచారంతోటువంటిది కాదు.
0: డివోషన్ ఇస్ నాట్ మియర్లీ
1: ఆనందముతో ఆచరించి ఆనందించి అనుభవించడానికి తగినటువంటి ప్రేమతత్వం ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ఎక్స్పీరియన్స్ డివోషన్ వీ హ్యావ్ టు పార్టిసిపేట్ హ్యాపీలీ బ్లిస్ఫుల్లీ విత్ లవ్.
1: ఈ ప్రేమతత్వం లేనటువంటి మానవులకు ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
0: Bereft of love, in spite of repeated activity, everything would be useless.
1: కనుక ప్రేమ చేతనే మనము అద్వైత జ్ఞానాన్ని పొందాలి.
0: Through love, you can attain non-dualistic wisdom. What is this non-dualism?
1: అంతా ఏకత్వమే.
0: Everything is one.
1: ఏకత్వంలో ఉన్నటువంటి అనేకత్వాన్ని ఈనాడు విభజించి అనేక అవస్థలకు గురి అవుతున్నారు. అది కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించాలి.
0: There are many people who view this oneness as many, but we have to know the unity in diversity.
1: ఇది ఒక వెండి టంబ్లర్.
0: దిస్ ఇస్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: కానీ ఇది వెండి టంబ్లర్.
0: దిస్ ఇస్ సిల్వర్ వన్.
1: కానీ దీన్ని కరిగిస్తే టంబ్లర్ ఎక్కడ పోయింది?
0: ఇఫ్ వన్ వన్స్ యూ మెల్ట్ ఇట్ వాట్ హ్యాపెన్ టు ది టంబ్లర్?
1: లేదు,
0: దేర్ ఇస్ నో టంబ్లర్.
1: తర్వాత ఇది ఒక తట్ట.
0: అండ్ దెన్ ఇట్స్ ఎ ప్లేట్.
1: ఇది ఏమిటి? వెండి తట్ట.
0: ఇట్స్ ఎ సిల్వర్ ప్లేట్.
1: ఇది వెండి తట్ట, ఇది వెండి టంబ్లర్.
0: దిస్ సిల్వర్ ప్లేట్, దిస్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: రూపనామాలు వేరు వేరు అయిపోయింది, కానీ అంతా కరిగిస్తే ఒకే వెండి.
0: ద నేమ్ అండ్ ద ఫార్మ్ ఆర్ డిఫరెంట్, బట్ ఎసెన్షియల్ ఇట్ ఇస్ సిల్వర్.
1: అద్వైతము.
0: That is non-dualism.
1: ఒక్క మూలాధారమైన శక్తి చేత అనేకత్వాన్ని సృష్టించడమే ఒక అద్వైతము.
0: The primordial principle of divinity is responsible for plurality, multiplicity is non-dualism.
1: కనుకనే మూలాధారమైన తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: So we have to understand this primordial principle.
1: మతములన్నీ వేరు.
0: Religions are different.
1: మార్గంబు ఒక్కటే.
0: But path is one.
1: వస్త్రభేదము వేరు, వస్తు ఒకటే.
0: Clothes are many, but the yarn is one.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: Jewels are many, gold is one.
1: ఈ రకమైనటువంటి అద్వైతాన్ని మనం చింతించుకుంటూ పోతే పూలన్నీ వేరు, పూజలు ఒకటే.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ, బట్ వర్షిప్ ఇస్ సేమ్.
1: వేరు వేరు రకమైనటువంటి పూలంతా ఉన్నాయి.
0: ద డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్.
1: పూజలు ఒకటే.
0: బట్ ద వర్షిప్
1: దైవత్వాన్ని ఆరాధించడానికి హృదయ పుష్పమే.
0: టు వర్షిప్ గాడ్ వీ నీడ్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: పూలన్నీ చేరి గుత్తిగా చేరి భగవంతునికి అర్పితం చేస్తే మెచ్చుకోడు, తాను పుచ్చుకోడు.
0: గాడ్ విల్ నెవర్ బి ప్లీజ్డ్ బై బ్రింగింగ్ ఆల్ ఫ్లవర్స్ టుగెదర్ మేకింగ్ ఎ గార్లాండ్.
1: హృదయ పుష్పాన్ని పుచ్చుకుంటాడు.
0: గాడ్ యాక్సెప్ట్స్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఆ హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
0: వి హావ్ టు ఆఫర్ అవర్ హార్ట్.
1: అది ఏ హృదయ పుష్పము?
0: దట్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఈ హృదయ పుష్పం నుండి సర్వము ఉంటుండాలి.
0: దేర్ లైస్ ఎవ్రీథింగ్.
1: ఆ హృదయమే భగవంతుని యొక్క పీఠమును.
0: The hridaya is the altar of
1: భగవంతుడు. ఎప్పుడు హృదయవాసి.
0: God dwells in our hridaya.
1: ఈ హృదయవాసిని ఎక్కడో పోయి మనం వెతకనక్కర్లేదు.
0: We don't need to search for God elsewhere.
1: అంతర్ముఖం గావించుకున్నప్పుడు ఆ దైవత్వం మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: When you turn inward, you will be able to know the divinity within.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: బాహ్యమైనటువంటి ఒక భ్రాంతులు కొంతవరకు మానుకోండి.
0: We should not be carried away by external delusion.
1: అంతర్ సంబంధమైనటువంటి ఆనందానికి మీరు కొంత ప్రయత్నం చేయండి.
0: We should make effort to attain that infinite bliss.
1: ఇవన్నీ మనకు కావాల్సినవే బాహ్యము. తినడానికి అన్నం లేకపోతే, కట్టడానికి బట్ట లేకపోతే, ఉండడానికి ఇల్లు లేకపోతే మనం జీవించలేము.
0: ఫుడ్, రేయిమెంట్ అండ్ షెల్టర్ ఆర్ నీడెడ్ టు క్యారీ ఆన్ అవర్ లైఫ్.
1: అయితే ఈ అన్నం బ్రహ్మ.
0: బట్ ఫుడ్ ఈస్ గాడ్.
1: వస్త్రం బ్రహ్మ.
0: క్లాత్ ఈస్ గాడ్.
1: ఇందులోనూ అద్వైతం ఉంది.
0: There is non-dualism here.
1: ఏమిటి అద్వైతం? ఇది వస్త్రము.
0: దిస్ ఇస్ క్లాత్.
1: ఇది వస్త్రం కాదు, దారము.
0: ఇస్ నాట్ క్లాత్.
1: ఇది దారం కాదు, పత్తి.
0: నాట్ థ్రెడ్స్.
1: కాబట్టి పత్తి, దారము, వస్త్రం మూడు ఒకటే.
0: సో కాటన్, థ్రెడ్స్ అండ్ క్లాత్.
1: ఇది కూడా అద్వైతమే.
0: దిస్ నాన్-డ్యూయలిస్టిక్.
1: కాబట్టి తినే అన్నం అద్వైతమే, కట్టే బట్ట అద్వైతమే, నివసించే ఇల్లు అద్వైతమే.
0: దేర్ఫోర్ ద ఫుడ్ అండ్ ద డ్రెస్ వీ వేర్ అండ్ అవర్ హోమ్. కనుకనే
1: అద్వైత మతం జ్ఞానం.
0: సో దిస్ నాన్-డ్యూయలిజం ఇస్ ట్రూ విజ్డమ్.
1: అనగా విభజించడానికి వీలు కానటువంటిదే అద్వైతము.
0: దాట్ విచ్ కెనాట్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ డివైడెడ్ ఇస్
1: నాన్-డ్యూయలిజం. కూడాను
0: సచ్ నాన్-డ్యూయలిజం.
1: ఒక్క ప్రేమ చేతనే మనం పొందడానికి వీలవుతుంది.
0: కెన్ బి అటైన్డ్
1: త్రూ. మీరు హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించండి.
0: లవ్ గాడ్ హోల్ హార్టెడ్.
1: ఒక క్షణంలో మీ యొక్క అభిష్టం నెరవేరుతుంది.
0: ఇన్ ఎ మినిట్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: కానీ డిజైర్ ను లక్ష్యం చేసుకుని ప్రేమించవద్దు.
0: బట్ వీ షుడ్ నాట్ బి డిజైర్ ఓరియంటెడ్ అండ్
1: ప్రేమించు.
0: లెట్స్ లవ్ గాడ్ డిజైర్లెస్లీ.
1: అప్పుడే నీ యొక్క అభిష్టం నెరవేరుతుంది.
0: దెన్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్
1: ఒక పాయింట్ పైన దృష్టి పెట్టుకుని ప్రేమిస్తే అది ఏనాటికి ఫలించదు.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ నీడ్ బేస్డ్ ఇట్ విల్ బి ఫ్యూటైల్ అటెంప్ట్.
1: కనుక భగవంతుని ప్రేమించదగినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ చేతనే ఏ యొక్క డిజైర్స్ లేకుండాను భగవంతుని ప్రేమించాలి.
0: వన్ షుడ్ ప్రే టు గాడ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: కోరిన తర్వాత ఇచ్చాడా భగవంతుడు? లేదే.
0: Has he given you all by desire?
1: Koraka munipe istuntadu.
0: He granted you before you asked for.
1: Adugakuve o manasa, adugakuve o manasa.
0: Oh mind, don't desire, don't ask for.
1: Adugukoladi adi adugunabadunani adugakunna pani vadivanagunani adugakuve o manasa.
0: Oh mind, don't desire, don't ask for. If you ask for it, the file will be put down.
1: Adugani sabarini adarinchade.
0: Shabari is given refuge without
1: adugakatanakai madiyu jatayu kadaknegi sadgati galiginchade.
0: Without asking, that bird Jatayu is offered.
1: Adige kolde adugu padipothundi.
0: The more and more you desire, it will be put down, let down.
1: ఓ
0: మైండ్, ఓ మైండ్,
1: నేను అడగద్దు.
0: ఓ మైండ్, నువ్వు
1: అడగవలసింది భగవంతుని అడుగు.
0: వాట్ యుడ్
1: భగవంతుడే నాకు కావాలి.
0: యు ఆస్క్ ఫర్ గాడ్ ఓన్లీ.
1: నాకుంటే అన్ని నాకు లభ్యమవుతాయి.
0: ఇఫ్ గాడ్ ఈజ్ విత్ మీ, ఎవ్రీథింగ్ ఎల్స్.
1: బంగారు చేతిలో ఉంటే ఎన్ని రగలైనా మనం చేయించుకోవచ్చు.
0: విత్ గోల్డ్ ఆన్ హ్యాండ్ యూ కెన్ హ్యావ్ మెనీ
1: జ్యూవెల్స్. భగవంతుడా నాకు చైన్ ఇచ్చి, భగవంతుడా నాకు రింగ్ ఇచ్చేటి, ఆ రింగ్ రింగుగానే ఉంటుంది, చైన్ చైన్గానే ఉంటుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఆస్క్ ఫర్ చైన్ అండ్ రింగ్ అపార్ట్ దే విల్ రిమైన్ యాస్.
1: బంగారునే కోరు,
0: ఆస్క్ ఫర్ గోల్డ్.
1: ఎన్ని నగలైనా చేయించుకో.
0: యూ కెన్ హ్యావ్ మెనీ జ్యూవెల్స్.
1: దైవాన్ని కోరు,
0: డిజైర్ ఫర్ గాడ్.
1: ఎన్ని విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అయినా అనుభవించు.
0: యూ కెన్ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ హ్యాపీనెస్.
1: దైవాన్ని విస్మరించి,
0: you forget God.
1: దైవం ఎక్కడి వాడు?
0: Where is God?
1: అన్నిటికీ అధిపతి దైవము.
0: God is the master of all.
1: కాని దీన్ని వదిలిపెట్టి ప్రకృతిని ఆశిస్తున్నాం మనము.
0: But yet we go by the world, forgetting God.
1: భగవంతుడు మూడు రకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు.
0: God made three promises.
1: ఈ మూడు వాగ్దానాలకు ప్రతి వ్యక్తి కూడా నువ్వు విరుద్ధంగా నడుచుకుంటున్నాడు.
0: Man is behaving up in the opposite direction.
1: అడుగు నన్ను ఇస్తానన్నాడు. అడుగు నన్ను ఇస్తాను.
0: Ask me, thou shalt be granted.
1: వెతుకు నన్ను కనిపిస్తాను.
0: సర్చ్, యూ విల్ ఫైండ్ మీ.
1: తట్టు నా తలుపు, నేను తెరుస్తాను.
0: నాక్, ఇట్ షాల్ బి ఓపెన్డ్.
1: ఈ మూడు చెప్పాడు.
0: హీ సెడ్ దీస్ త్రీ.
1: కానీ వాటిని మనం మూడు చేస్తున్నామా?
0: డూ వీ డూ ఆల్ దీస్ త్రీ?
1: అడుగు నన్ను అన్నాడు భగవంతుడు.
0: గాడ్ సెడ్ ఆస్క్ మీ.
1: కానీ నువ్వు భగవంతుని అడుగుతున్నావా?
0: ఆర్ యూ ఆస్కింగ్ గాడ్?
1: ప్రకృతిని అడుగుతున్నావు.
0: యు ఆర్ ఆస్కింగ్ ద వరల్డ్.
1: అంతా ప్రకృతి, ప్రకృతి, ప్రకృతి, ప్రకృతి అడుగుతున్నావు.
0: యు ఆస్క్ వరల్డ్ అండ్ బి ఆర్ వరల్డ్లీ.
1: వెతుకుతున్నావు నీవు నన్ను.
0: యూ సెర్చ్ ఫర్ మీ.
1: కానీ భగవంతుని వెతకటం లేదు.
0: బట్ యూఆర్ నాట్ సెర్చింగ్ గాడ్.
1: దేన్ని వెతుకుతున్నాడు?
0: వాట్ డు యూ సెర్చ్?
1: స్త్రీ సంపదలు వెతుకుతున్నాడు.
0: యు ఆర్ సెర్చింగ్ ది కన్వీనియన్సెస్ అండ్ ద వెల్త్ అండ్ ప్రాపర్టీ.
1: తలుపు కొడుతున్నాడు.
0: యు నాక్.
1: చెప్పినవన్నీ చేస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ డస్ ఆల్ దట్ హి సెడ్.
1: విరుద్ధంగా చేస్తున్నాడు.
0: బట్ హి డస్ ఇట్ ఇన్ ద కాంట్రడిక్షన్.
1: ఏ తలుపును కొడుతున్నాడు?
0: వాట్ డస్ హి ట్యాప్? ద వాట్ డోర్ డస్ హి
1: ట్యాప్? ఆనంద తలుపును కొట్టడం లేదు, దుఃఖ తలుపును కొడుతున్నాడు.
0: హి ఇస్ నాకింగ్, హి ఇస్ నాట్ నాకింగ్ ద డోర్స్ ఆఫ్ బ్లిస్. నో.
1: కనుకనే భగవంతుడు చెప్పినటువంటి దానికి కూడా విరుద్ధంగా మారిపోతున్నారు.
0: వి ఆర్ యాక్టింగ్ ఇన్ ద ఆపోజిట్ వే. ద గాడ్ సెడ్.
1: చెప్పినట్టుగా చేయండి.
0: Do according to God's command.
1: దక్షిణం అడిగినట్టుగా ఇస్తాడు.
0: He will grant you immediately.
1: వెతికినట్టుగా చిక్కుతాడు.
0: He, you can see him wherever you search for.
1: హృదయ కవాటం తెరుస్తాడు.
0: Open the doors of your heart.
1: ఈ సత్యాన్ని విశ్వసించి,
0: we have to have full faith in this truth.
1: చక్కగా ప్రేమించండి.
0: Love God well.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: ఇలాంటి దైవాన్ని ఏ రూపంతో, ఏ నామంతోనైనా మీరు స్మరించండి.
0: యు కెన్ వర్షిప్ గాడ్ ఇన్ ఎనీ నేమ్ అండ్ ఎనీ ఫామ్.
1: స్మరించి ఏ వాంఛలతోనైనా మీరు స్మరించకండి.
0: బట్ డోంట్ ప్రే టు హిమ్ విత్ ఎనీ డిజైర్.
1: అతన్ని వాంఛతోనే నీవు వరించండి.
0: ఆస్క్ ఫర్ గాడ్, డిజైర్ హిమ్ ఓన్లీ.
1: భగవంతునే కోరాలి.
0: ఆస్క్ గాడ్ వాట్ యు వాంట్, గాడ్ ఓన్లీ.
1: ప్రపంచంలో కావాల్సిన సిరి సంపదంతా ఉన్నాయి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ.
1: ఉండేదాన్ని ఎందుకు అడగాలి భగవంతుని దగ్గర?
0: బట్ దాట్ ఇస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్. వై డు యు ఆస్క్?
1: ఉన్నాయి.
0: దేర్ ఆర్ మెనీ కంఫర్ట్స్.
1: ఈ భవనాలంతా ఉండేటువంటివి ఎందుకు అడగాలి?
0: వై డు యు ఆస్క్ ఫర్ దీస్ థింగ్స్?
1: అడగాలి.
0: యు ఆస్క్ దట్ విచ్ ఇస్ నాట్ హియర్. యు ఆస్క్ గాడ్.
1: ఈ విధంగా భగవంతుని ప్రార్థించినటువంటి వారు భగవంతుని ప్రేమను మాత్రమే మీరు ప్రార్థించాలి.
0: యు హావ్ టు ప్రే ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్.
1: ప్రేమను మీరు ప్రార్థించినప్పుడు,
0: వెన్ వన్స్ వి ప్రే ఫర్ హిస్ లవ్,
1: లభ్యమవుతుంది.
0: You will
1: ఆ ప్రేమ ద్వారానే అనేక విధమైనటువంటి యొక్క ఫలితములు మీకు అందుకుంటాయి.
0: త్రూ లవ్ యూ విల్ హ్యావ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్టర్.
1: ప్రేమ ముదిత మనసే.

ఎట్లు మచ్చి సాయి ఎట్లు మిమ్ము మెచ్చుకొనును. శాంతి ప్రేమదాయి సంతోష సుఖదాయి ప్రేమ సాయి మిమ్ము ఎట్లు పెంచుకొనును.

0: without good mind and good conduct, how do you expect Sai to own you and appreciate you, the giver of peace and the giver of love and the one who confers happiness and comfort, the love of Sai, the Prema Sai? How do you expect Prema Sai to adopt you and to own you?
1: మానవ జీవితము సదయమైనటువంటిది, కాలము పవిత్రమైనటువంటిది, హృదయము నిర్మలమైనటువంటిది, మనసు మధురమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నోబుల్, టైమ్ ఇస్ సేక్రెడ్. Human heart is pure and the mind is exalted.
1: Itti pavitramaina baamulu kaligineetvanti okka vyaktiki edi punadiga undali, ee bhavanamunaku edi mukhyamainatvantidiga undali.
0: For such a sacred man, what should be the foundation for this mansion of life?
1: Prati manavudu shanti sukhamunu andukovalani aashistuntadu.
0: Every man aspires for peace and happiness.
1: Kani ee shanti etta manaku labhistundi?
0: How can we be peaceful? Where from we get it?
1: Prati manavuni endukudanu manavata viluvalu sarinatuntiga undinappude ee shanti manaku labhyam avutundi.
0: When there are human values that are adhered and followed, you will have peace.
1: Ee manavata viluvalu మనం పోషించుకున్నవి కావు, తెచ్చుకున్నవి కావు.
0: The human values are not of your making.
1: మానవుని జందే ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
0: The human values are latent in you. They have originated in you.
1: అట్టి విలువలను ఈనాడు మనము మర్చిపోయినా దేనిని మనం సాధించేది?
0: If such latent values are forgotten, what is it you are going to achieve?
1: Manavudu manavatvam kosam thanu jeevinchaledu.
0: Man has not taken the birth to lead the life of merely a human.
1: Techukunnavi kaavu.
0: The human values are not of your making.
1: Manavuni jende aavirbhavistu vastunnayi.

0: Man has not taken the birth to lead the life of merely a human.
1: మానవుడు మానవుని కోసము జన్మించలేదు.
0: Man is not born for another man either.
1: మానవుడు దేనికోసం జన్మించినాను అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: In the first instance, we have to recognize the truth behind the human birth.
1: సమత, సమైక్యత, సౌభ్రాతృత్వం, సౌజన్యం, ఈ నాలుగింటి యొక్క పునాదులపైన మానవ జీవితం ఆధారపడి ఉన్నది.
0: Human life is based on these factors: samata, equality; aikyata, unity; saubhratrata, fraternity; saujanyata, nobility.
1: Samata, samakyata, saubhratrutvamu, saujanyamu, ee naalugu manavuni yokka pradhanamainatuvanti yokka punadulu.
0: Equality, unity, fraternity and nobility constitute the very foundation for the mention of human life.
1: ఇందులో ఏమైనా కూడాను కదలిక కలిగిన మానవత్వమే వ్యర్థము.
0: If one of the four of these missing, the human life would be in vain.
1: మానవుడు తన జీవితములో పోషించుకునవలసినటువంటిది, కాపాడుకునవలసినటువంటిది ఈ నాలుగు.
0: What is to be developed, what is to be fostered and protected are these four points.
1: మానవుడు మానవత్వం అంటే ఏమిటి అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: Man should know the very meaning of humanness, human quality to begin with.
1: సత్యమే మానవ నీతి.
0: Satya, the truth, is neeti, the morality.
1: Dharma me manavuni yokka khyati.
0: Dharma, righteousness, is khyati. There lies the repute.
1: Tyaga me manavuni yokka jyoti.
0: Tyaga, sacrifice, is jyoti, the light.
1: Ee moodinti yokka ekatvame manava jati.
0: The unity of these three, truth, righteousness, sacrifice, is manava jati, the human race.
1: Kani ee naati manavunaku satyamu, dharmamu, khyati, jyoti aneetundi marchipothunnaru.
0: Men have forgotten the truth is the light, righteousness is the light, sacrifice is the light of life.
1: Idi samajam kosam kaadu.
0: It's not for the sake of society.
1: నీ నిమిత్తమై నీవు ఆచరించాలి.
0: యు హావ్ గాట్ టు అడాప్ట్ అండ్ ఫాలో ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
1: నీవు అందరినీ గౌరవించాలని ఆశిస్తావు.
0: యు ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్.
1: కాదు కాదు, నిన్ను నీవు మొట్టమొదట గౌరవించుకోవాలి.
0: ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్.
1: ఆత్మగౌరవమే మానవునికి ఆధారమైనటువంటి యొక్క పునాది.
0: Self-respect is the very basic foundation of human life.
1: ఈ ఆత్మగౌరవమే లేకుండినా మానవుడు ఇతరులు ఏ విధంగా గౌరవించగలడు?
0: The man without self-respect is not expected to respect others.
1: ఇతరులు ఇచ్చేటువంటి గౌరవానికి కాచుకోవడానికి కూడా వీలు ఉండదు.
0: It's not possible to expect respect from others.
1: మొదలు నీవు ఇతరులను గౌరవించు.
0: First, you respect others.
1: నీవు ఇతరులను ప్రేమించు.
0: You love others.
1: నీవు ఇతరులకు తగినటువంటి హృదయాన్ని అందించు.
0: You share your heart and the sentiments with others.
1: ఇది నీ ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యం.
0: This is your main duty.
1: మానవుడు వ్యక్తి జీవుడు కాదు.
0: Man is not merely an individual.
1: సమష్టి జీవుడు.
0: He belongs to a community.
1: Vyakti anaga jeevudu.
0: Individual is a soul.
1: Samasthi anaga devudu.
0: Community is divinity.
1: Kanukane ee samasthi aneetundi swaroopanni manam gurtinchadaniki vyakti nundi mana prayanam prarambhinchali.
0: From the individual we have to travel and reach the cosmic divinity.
1: Ee vyakti aneetundi sthanam nundi

0: సమష్టి స్థానానికి నీవు చేరాలి.
1: ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ఇండివిజువల్ సోల్ వీ హ్యావ్ టు రీచ్ ది స్టేట్ ఆఫ్ యూనివర్సల్ సోల్.
0: సమష్టి స్థానానికి చేరవలనంటే వ్యక్తి ఈ విధమైనటువంటి యొక్క నడతలను తాను పొందాలి.
1: ఫర్ ఎన్ ఇండివిజువల్ టు రీచ్ ది స్టేట్ ఆఫ్ కాస్మాస్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్?
0: మొదలు అందరి యందు ఉన్నటువంటి యొక్క జీవన జ్యోతిని గుర్తించాలని ప్రయత్నించాలి.
1: ఫస్ట్ వన్ హ్యాస్ టు రికగ్నైజ్ ద కామన్ ఫ్యాక్టర్ ద లైట్ ఆఫ్ లైఫ్ ఇన్ ఎవ్రీ పర్సన్.
0: అందరి యందు ఉన్నటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినప్పుడే ఈ సమత్వం అనేటువంటి ఒక తత్వం మనకు అభ్యాసం అవుతుంది.
1: వెన్ వన్స్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఈజ్ రికగ్నైజ్డ్ దెన్ వీ కెన్ అబ్జర్వ్ అండర్స్టాండ్ ఈక్వాలిటీ.
0: కనుక ఈనాడు చేసే సేవలన్నీ కూడాను కేవలము సమష్టిని పొందే నిమిత్తమై చేయవలసినటువంటివి.
1: ఆల్ సర్వీసెస్ దట్ ఆర్ టు బి రెండర్డ్ ఆర్ టు బి డైరెక్టెడ్ ఇన్ టు రీచ్ దిస్ స్టేట్ ఆఫ్ కమ్యూనిటీ.
0: ఏదో ప్రజలకు చేస్తున్నానని, పరులకు చేస్తున్నామని, తనకు తాను ఆనందిస్తానికి పొందుతున్నానని భావించడం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ గ్రేట్ మిస్టేక్ ఇఫ్ యు కన్సిడర్ that the service that you do is to make yourself happy, not the service rendered to others.
0: Varulu evvaru kodunu leru ee jagattulo.
1: In fact, there is no second person in this world.
0: Andaru kodunu paramatma swarupule.
1: All are divine forms.
0: Kani itti samasthatvanni gurtinchukovadaniki prayatninchatam ledu.
1: The cosmic feeling has not been recognized and felt.
0: Anduvalanani మానవుడు అనేక రకములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద కేయాస్ ఇన్ హ్యుమానిటీ టుడే.
0: సర్వత్రా ఉండినటువంటిది దైవత్వమే అని గుర్తించుకున్నప్పుడు ఈ బాధలే మనకు ఏమాత్రం కూడా కనిపించవు.
1: వెన్ వన్స్ ద ఆల్ పర్వేడింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ యు విల్ నో లాంగర్ సఫర్.
0: కనుక మొట్టమొదట మన బాధలను నివారణ గావించుకోవాలంటే సమష్టి తత్వాన్ని అభ్యసించుకోవాలి.
1: టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ దట్ ది హ్యుమానిటీ ఇస్ ఫేసింగ్ టుడే వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ది యూనివర్సల్ ప్రిన్సిపల్.
0: అనేకత్వంలో ఉండినటువంటి ఒక ఏకత్వాన్ని గుర్తించినప్పుడే సమష్టి తత్వం మనం పొందిన వారం అవుతాం.
1: వెన్ వన్స్ వీ నో యూనిటీ ఇన్ డైవర్సిటీ వీ కెన్ హ్యావ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాస్మిక్ ప్రిన్సిపల్.
0: ప్రతి వ్యక్తి కూడాను కేవలము శరీరధారిగా ఉన్నాడు.
1: ఎవ్రీ ఇండివిజువల్ హ్యాజ్ ఎ ఫిజికల్ ఫామ్.
0: కానీ ఈ శరీరము కేవలము ఒక ప్రకృతిలో ప్రాకృతమైనటువంటి అద్దముల వంటివి.
1: ఇట్ ఈస్ లైక్ ఎ మిర్రర్ ఇన్ దిస్ వరల్డ్.
0: మిర్రర్
1: ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ యొక్క అద్దమునందు ఏది చూసినా కానీ మీ ప్రతిబింబమే కానీ అన్య పదార్థములు మనకు కనిపించవు.
1: In this mirror, you find your own reflection and none else.
0: కానీ స్వార్థము స్వప్రయోజనంతో మానవుడు జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: But man is leading the life of selfishness and self-interest.
0: ఈనాటి జగత్తు లోపల స్వార్థము పెరిగిపోతున్నది.
1: In this world today, we find selfishness.
0: పరాత్మ పెరిగిపోతున్నది.
1: There is no trace of selflessness.
0: దేశాభిమానం తరిగిపోతున్నది. దేహాభిమానం పెరిగిపోతున్నది.
1: దేర్ ఇస్ నో పేట్రియాటిక్ ఫీలింగ్స్ బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ వీ ఫైండ్ బాడీ అటాచ్మెంట్.
0: కనుకని ఈ దేహాభిమానము పెరగటం చేతనే దేశాభిమానం అనేటువంటి సమస్త స్వరూపాన్ని మర్చిపోతున్నాము.
1: యాజ్ దేర్ ఇస్ అటాచ్మెంట్ టు ద బాడీ దేహాభిమాన వీ డోంట్ హ్యావ్ దేశాభిమాన నేషనల్ ఇంట్రెస్ట్ నేషనల్ ఫీలింగ్స్.
0: ఎంతటి సాధకుడైనను ఎంతటి పవిత్ర హృదయుడైనప్పటికీ ఈ దేహాభిమానాన్ని పోగొట్టుకునలేకపోతున్నారు.
1: వన్ మే బి ఎన్ ఎస్పరెంట్ అండ్ ఎ సీకర్ విత్ ఎ సీక్రెట్ హార్ట్ యట్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు గివ్ అప్ అటాచ్మెంట్ టు దిస్.
0: దేహాభిమానం ఉండినంత వరకు మానవుడు ఏమాత్రం కూడా దైవాభిమానమును గురికాడు.
1: సో లాంగ్ దేర్ ఇస్ దేహాభిమాన ఫిజికల్ అటాచ్మెంట్ దే కెనాట్ బి దైవాభిమాన అటాచ్మెంట్ టు గాడ్.
0: ఏమిటి ఈ దేహాభిమానం?
1: What is this physical attachment?
0: ఇది పాంచభౌతికము.
1: It has got senses.
0: దుర్బలమైన కాయము.
1: It is so weak.
0: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: వెన్ ఇట్ డ్రాప్స్ డౌన్ వి డు నాట్ నో.
0: గత వర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమును.
1: దో 100 ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ సెడ్ యు కెనాట్ బిలీవ్.
0: బాల్యమందు
1: at young age
0: లేక ప్రాయమందు
1: or youth
0: లేక ముదిమియందు
1: old age
0: లేక ముసలియందు
1: or advanced
0: age ఎప్పుడు విడిచేది ఎరుకలేదు.
1: When you are going to leave this body you cannot say
0: మరణమే నిశ్చయము.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైనా
1: if you are intelligent
0: దేహం ఉన్నంతలో తాను తెలియవలయు.
1: In this life know thyself
0: తనను తాను తెలుసుకునే నిమిత్తమై ఈ దేహం వచ్చినది కాని
1: body is gifted to know your nature.
0: ఏదో ప్రపంచాన్ని తెలుసుకోవాలి ఏదో ఇంకొక విషయాన్ని తెలుసుకోవాలి అని కొన్ని వెతుకుటం ఇది కేవలం వెర్రితనమే.
1: ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు నో ద వరల్డ్ అండ్ టు అక్వైర్ నాలెడ్జ్ అవుట్ సైడ్.
0: నిన్ను నీవు తెలుసుకున్నటువంటి వాడు సర్వమును తెలుసుకున్నవాడు అవుతాడు.
1: ఇఫ్ యు నో యువర్ ట్రూ సెల్ఫ్ యు విల్ బి నోయింగ్ ద రెస్ట్.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈ ప్రపంచంలో ఏ ఏ పదార్థములు ఉన్నవని మీరు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: All the material you want to know in this world,
0: అణుమనుకొని ఘనం వరకు కూడాను ఏదాన్ని మీరు చింతిస్తున్నారు.
1: All that you have been thinking from microcosm to macrocosm,
0: అవన్నీ కూడాను మీ యందే ఉన్నవి.
1: All are within you.
0: నీ హృదయమునందే ఉన్నవి.
1: They are present in
0: your heart. పర్వతములన్నీ నీ హృదయమునందే ఉన్నవి.
1: They are present in your heart.
0: సముద్రమంతయు నీ హృదయమునందే ఉన్నది.
1: Entire
0: పట్టణములన్నీ నీ హృదయమునందే ఉన్నవి.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్
0: పల్లెలన్నీ నీ హృదయమునందే ఉన్నవి.
1: ఆల్ దట్ ఈస్ ప్రెసెంట్
0: సర్వ జీవులు కూడా నీ హృదయమునందే ఉన్నవి.
1: ఆల్ బీయింగ్స్ ఆర్ ఇన్ యూ.
0: నువ్వు ఇంకా దేనిని చూడటం?
1: వాట్ ఈస్ దట్ యు వాంట్ టు సీ?
0: అన్ని నీ యందే ఉంచుకుని బయట ప్రతిబింబాన్ని చూచేటువంటి వాడు ఎంత పిచ్చివాడు.
1: హ్యావింగ్ హ్యాడ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ యూ యూ వాంట్ టు నోటీస్ సంథింగ్ అవుట్ సైడ్ యూఆర్ సర్టన్లీ మ్యాడ్.
0: కనుక అన్నింటికీ నీ ఆధారమై ఉండినటువంటి వాడు ఇంకొక పదార్థాన్ని చూడటానికి ప్రయత్నించటము ఇది కేవలం వెర్రితనమే.
1: యు ఆర్ ది బేసిస్ బట్ యు వాంట్ టు సీ సంథింగ్ అవుట్ సైడ్ ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్.
0: మానవతా విలువలు తెలుసుకోవాలి.
1: నో ద హ్యూమన్ వాల్యూస్ ఫస్ట్.
0: ఏమిటి ఈ మానవతా విలువ?
1: వాట్ ఆర్ దే?
0: మార్పు చెందినటువంటిది సత్యము.
1: దాట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇస్ సత్యం.
0: సత్యం ఏ దేశమునకైనా ఏ కాలమునకైనా ఏ యొక్క దీనికైనా ఒక్కటే.
1: ట్రూత్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ విచ్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: ఇది అమెరికన్ సత్యము, ఇది రష్యన్ సత్యము, ఇది ఇండియన్ సత్యము, ఇది పాకిస్తాన్ సత్యము అని ఈ భేదములే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ అమెరికన్ ట్రూత్, రష్యన్ ట్రూత్, ఇండియన్ ట్రూత్, పాకిస్తాన్ ట్రూత్.
0: సత్యం ఒక్కటే.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: సత్యమే దైవము.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: కనుకనే ఈ సత్యాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ ట్రూత్ ఫస్ట్.
0: సత్యం బ్రూయాత్.
1: స్పీక్ ట్రూత్.
0: ప్రియం బ్రూయాత్.
1: అన్ యాక్సెప్టబుల్.
0: నా బ్రూయాత్ సత్యం అప్రియం.
1: నెవర్ అటర్ ఎ లై.
0: ఇటువంటి శాశ్వతమైన నిత్యమైన సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఈనాడు మనం విస్మరించి
1: వీ హావ్ ఫర్గాటెన్ దిస్ ఎటర్నల్ ట్రూత్ టుడే.
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క పదార్థం నిమిత్తమై మనం అన్వేషణ జరుగుతున్నాం.
1: వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ మొమెంటరీ, దాట్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ టుడే.
0: కనుకనే ఆ సత్యమే మానవుని యొక్క నీతి.
1: దేర్ ఫోర్ దట్ సత్య ట్రూత్ ఈజ్ నీతి ద మొరాలిటీ.
0: నీతి అనగా నిజమైనటువంటి నడత.
1: నీతి మీన్స్ ద ప్రాపర్ కాండక్ట్.
0: అది మార్పు చెందినటువంటి నడత.
1: It should be changeless.
0: చనచనములకు మార్పు చెందేటువంటిది కాదు.
1: It will never change from moment to moment.
0: అటువంటి సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should make an effort to know such a truth.
0: మీరే సత్య స్వరూపుడు.
1: You are the very embodiment of truth.
0: నీ దైవమే సత్యము.
1: Your love is truth in fact.
0: కనుకనే ఈ సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: So we should know this truth.
0: సత్యమునకు రెండో పదార్థం అడ్డు లేదు.
1: In fact truth has no parallel.
0: ee satyamu nilchadaniki oka aadharam undali.
1: And satya is eternal.
0: Adi dharmamu.
1: And it has got the basic foundation.
0: Satyam nasti paro dharmah.
1: And in fact beyond truth there's no other principle.
0: Ee rendinti yokka samatvame shanti yerpadutundi.
1: సత్య ద ట్రూత్ అండ్ ధర్మ రైచస్నెస్ విల్ కన్ఫర్ పీస్ శాంతి.
0: ఎక్కడ సత్య జీవితాన్ని గడుపుతుంటాడో ఎక్కడ ధర్మ జీవితాన్ని గడుపుతుంటాడో వాని యందు శాంతి సమృద్ధిగా ఉంటుంది.
1: The one who leads a truthful life, the one who follows righteousness, will live in peace.
0: శాంతి ఎక్కడో అని మనం వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ పీస్ ఎనీవేర్.
0: సత్యమున్న చోట శాంతి ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ పీస్ వేర్ దేర్ ఇస్ ట్రూత్.
0: ఈ శాంతి సత్యమును చేరినటువంటి సమయంలో అహింస సహజంగా ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ ది ట్రూత్ అండ్ పీస్ గో టుగెదర్ దేర్ విల్ బి అహింస నాన్ వైలెన్స్.
0: మనం పేర్లు పెట్టుకుంటున్నాం, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
1: We have names, terms like this, Satya Dharma, Shanti, Prema, Ahimsa.
0: ఈ సత్య ధర్మములకు మూలాధారమైనటువంటి యొక్క స్థానము ప్రేమ.
1: In fact, the very basic foundation for Satya, Truth, Dharma, Righteousness is Prema, Love.
0: ప్రేమే దైవము.
1: Love is God.
0: సత్యమే దైవము.
1: Truth is God.
0: ధర్మమే దైవము.
1: Righteousness is God.
0: సత్యము ప్రేమ రెండికిని పోతే ప్రాణము లేని జీవుడు అవుతాడు వీడు.
1: If you do not have love and truth, you will be losing your life.
0: సత్యం మన నుండి వేరైనదా, మనలో ఒక ప్రాణం పోయింది.
1: When once truth is gone, one principle is left, of life is left.
0: ధర్మం మనలో నశించినా మనలో రెండు ప్రాణములు పోయినాయి.
1: When once dharma, righteousness is gone, one life breath is gone.
0: భౌతికమైనటువంటి దేహమునకు ఐదు ప్రాణములు ఉన్నాయి.
1: The physical body has got five life principles.
0: ఈ ఐదు ప్రాణముల లోపల రెండు ప్రాణములు పోగొట్టుకుంటున్నాం.
1: Out of these five life principles, two are gone.
0: కనుక మన ప్రాణములను మనం రక్షించుకోవాలి.
1: So we have to safeguard our life.
0: ఈ ప్రాణమే నీ యొక్క పరమాత్మ తత్వం.
1: This very life is essentially divine.
0: కనుక ప్రతి విషయంలో కూడాను మనం చక్కగా విచారణ చేసి మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఏమిటి.
1: So we have to inquire clearly and know the divinity in humanity.
0: ఈనాడు వ్యాపారం నందు కాని,
1: today in the field of business,
0: ఉద్యోగం నందు కాని,
1: or in our professions,
0: ఏ యొక్క రంగం నందు మనం చూచినప్పటికీ అంత కూడాను కేవలము మలినమై ఉన్నది.
1: Every field of human life and endeavor is highly polluted.
0: ఎక్కడ ఏ పని చేయడానికి ప్రారంభించినప్పటికీ అక్కడ మొట్టమొదట మనకు ఈ యొక్క మాలిన్యమే కనిపిస్తుంది.
1: వాట్ ఎవర్ టాస్క్ యూ వాంట్ టు బిగిన్ విత్ అన్ అండర్ టేక్ యూ కమ్ అక్రాస్ దిస్ ఫిల్త్ ఆర్ డర్ట్.
0: ఎక్కడే గాని పవిత్రమైనటువంటి పదార్థము మనకి ఈ జగత్తులో కనిపించడం లేదు.
1: వీ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్ దాట్ విచ్ ఇస్ ప్యూర్ అండ్ సేక్రెడ్.
0: కానీ నీ హృదయాన్ని పవిత్రం గావించుకో, సర్వము పవిత్రమైనగానే కనిపిస్తుంది.
1: When once you sanctify your heart, you will be able to visualize sanctity everywhere.
0: హృదయం యొక్క ప్రతిబింబమే జగత్తు.
1: The whole world is but the reflection of your
0: heart. నీ హృదయంలో ప్రేమ నింపుకుంటేవా జగత్తంతయు ప్రేమమయమే అవుతుంది.
1: When once you fill your heart with love, you will experience love in this
0: world. నీ హృదయం లోపల అప్రేమ నింపుకుంటేవా జగత్తంతా కూడా అప్రేమగానే కనిపిస్తుంది.
1: When once there is no love in your heart, you will never face love anywhere in the world.
0: కాబట్టి ప్రపంచమును మనం చూచినది, అనుభవించినది, ఆనందించినది రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: సో ఆల్ దట్ వీ సీ, ఆల్ దట్ వీ ఎక్స్పీరియన్స్ అండ్ సే ఆర్ ద రిఫ్లెక్షన్స్ అండ్ రియాక్షన్స్ అండ్ రిసౌండ్ ఆఫ్ అవర్ ఓన్.
0: చెడ్డదేమైనా మనకు కనిపించినా అది మన యందు ఉన్నటువంటి ఒక ప్రతిబింబమే.
1: ఇఫ్ ఎనీథింగ్ యూ ఫైండ్ అవుట్ సైడ్ ఇస్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
0: చెడ్డ ఎక్కడమైనా మనం విన్నామా ఇది మన ఎందు ఉన్నటువంటి ప్రతిబింబమేమే.
1: ఇఫ్ యూ ఫేస్ ఎనీథింగ్ బ్యాడ్ ఈజ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
0: ఎక్కడైనా చెడ్డది మనం అనిపించినా అదంతా కూడా మన ప్రతిబింబమే.
1: ఆల్ ద బ్యాడ్ దట్ యూ ఫేస్ యూ మీట్ యూ ఈజ్ జస్ట్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
0: కన్న పనులేందు ఏమాత్రం కూడా మన దోషము పెట్టుకోకూడదు.
1: నెవర్ పాయింట్ అవుట్ మిస్టేక్స్ ఇన్ అదర్స్.
0: అన్ని తన మంచి తన చెడ్డలే.
1: ఇన్ ఫ్యాక్ట్ గుడ్ అండ్ బ్యాడ్ బిలాంగ్ టు యూ.
0: ప్రపంచమంతా కూడా మానవుడి యొక్క పరివర్తన పైన ప్రవర్తన పైన ఆధారపడి ఉంటున్నది.
1: ద హోల్ వరల్డ్ ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
0: మనుషులు మంచి అయినప్పుడే ప్రపంచం మంచిదవుతుంది.
1: ఇఫ్ హ్యూమన్స్ ఆర్ గుడ్ ద హోల్ వరల్డ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
0: మనుషులు చెడ్డైనప్పుడే ప్రపంచం అంతా చెడ్డగా మారిపోతుంది.
1: ఇఫ్ పీపుల్ ఆర్ బ్యాడ్ ద హోల్ వరల్డ్ విల్ ఆటోమేటికలీ టర్న్ బ్యాడ్.
0: మనం అనుకుంటున్నాం ప్రపంచంలో ఎక్కడ చూసినా చెడ్డనే ఉంది.
1: We think everywhere we find bad in this world.
0: Kaadu, kaadu, kaadu.
1: No.
0: Mana cheddane manaku pratibimbistundadi.
1: In fact, all the bad in you comes forward by your reflection.
0: Neevu rakshasuduga maaripothe nee pravartanalanta kuda rakshasangane pravartistayi.
1: If you are a demon, all your actions would be demonic.
0: నీవు దైవంగా మారిపోతే జగత్తంతా దైవంగానే కనిపిస్తుంది.
1: ఇఫ్ యువర్ గాడ్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ యూ విల్ సీ ద హోల్ వరల్డ్ డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీ యందు నిండి ఉన్నది ప్రేమనే.
1: In fact, you have got love in full.
0: మీ హృదయ ఆవేదనే ప్రేమ.
1: Your yearning is love.
0: మాట యొక్క ప్రతిబింబమే సత్యము.
1: In fact, the reflection of your word is truth.
0: క్రియ యొక్క ప్రతిబింబమే ధర్మము.
1: And the reflection of action is dharma.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే శాంతి.
1: The harmony of these three is peace.
0: కనుకనే శాంతి ఎక్కడ? ఈ మూడింటి యొక్క ప్రతిబింబమే చూడాలి.
1: So where is peace? It's a reflection of all the three.
0: మన నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రేమతత్వమే మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు.
1: The very life breath is nothing but the principle of love.
0: అది ఏ నీకు సత్యాన్ని బోధిస్తుండాలి.
1: That will teach you truth.
0: సో హం అది నీ సత్యం బోధించేటువంటిది.
1: దిస్ బ్రెత్ సో హం స్పీక్స్ ఆఫ్ ట్రూత్.
0: ఆ సత్యమే నీ నుండి ఆవిర్భవిస్తుండాలి.
1: ద ట్రూత్ ఒరిజినేట్స్ ఇన్ యూ.
0: ఒక దినమునకు 21,600 పర్యాయములు నీకు ఆ సత్యాన్ని బోధిస్తుండాలి.
1: దిస్ ట్రూత్ ఈజ్ టాక్ టు యూ రిపీటెడ్లీ అట్ ద రేట్ ఆఫ్ 21,600 టైమ్స్ పర్ డే.
0: ఒక దినమునకు 21,600 తూర్లు నీకు బోధిస్తుంటే నీవు జ్ఞాపకం నందుంచుకోలేకుండా పోతున్నావు. ఇంకా చదివినవి ఏం చెప్తుంటావు?
1: You are not able to remember this truth taught to you 21,600 times and you forget it. What for is this
0: ఎన్ని గొప్ప ఉపన్యాసములు ఇచ్చినప్పటికీ,
1: in spite of the lectures given,
0: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ,
1: or all the reading that you
0: do, ఎన్ని పెద్దలను దర్శించినప్పటికీ,
1: visiting noble souls,
0: కట్టగనప్పటికు నీ యందు ఉన్నటువంటి యొక్క సత్యాన్ని నీవు మర్చిపోతే ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైపోతాయి.
1: ఇఫ్ యూ ఫర్గెట్ ది అల్టిమేట్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ లేటెంట్ ఇన్ యూ, ఆల్ దట్ అమౌంట్.
0: కనుకనే మొట్టమొదట మన దృష్టిని, మన శ్రవణాన్ని, మన వాక్కును సరిదిద్దుకోవాలి.
1: దేర్ ఫోర్ లెట్ అస్ కరెక్ట్ అవర్ విజన్, అవర్ ఆడిషన్ అండ్ అవర్ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: బుద్ధుడు మహారాజుగా ఉండి సర్వసంగ పరిత్యాగైపోయి సన్యాసం స్వీకరించి అడవులంతా తిరిగాడు.
1: Buddha, being an emperor, renounced everything and moved about in this world as a renunciant.
0: జగత్తునందున్నటువంటి పెద్దలను దర్శించాడు.
1: He visited all great people.
0: వారి ప్రబోధనలన్నీ కూడా చక్కగా విన్నాడు.
1: He heard their sacred teachings.
0: వారు రాసిన గ్రంథాలంతా చదివాడు.
1: He has gone through all their texts.
0: కట్టకడపడి సత్యాన్ని గుర్తించుకొని,
1: finally he has known truth.
0: ఈ పెద్దలను దర్శించడం మానేశాడు.
1: And he stopped visiting anybody.
0: వారు రాసిన గ్రంథాలంతా పారవేశాడు.
1: He has just thrown and brushed aside all books.
0: పరమాత్ముడు ఇచ్చినటువంటి యొక్క గ్రంథము నా హృదయం.
1: The book of life given by God is my heart.
0: నా గాడే నా యొక్క నిజమైన స్నేహితుడు.
1: In fact, God is my true friend.
0: ట్రూ ఫ్రెండ్ ని ఇక్కడ పెట్టుకుని, నిజమైన గ్రంథాన్ని మనం హృదయం నందే ఉంచుకొని ఎక్కడికెక్కడికి మనం తిరుగుతున్నాం?
1: God as a true friend is in me. The text of life is in me, but I am just going round in the outside world. Why?
0: కనుకు మొట్టమొదట భగవంతుడు ఇచ్చినటువంటి కన్నులను సద్వినియోగం చేసుకుందాం.
1: First, let us make use of these eyes we are gifted with by God.
0: ఈ ఐసును మనం పవిత్రం చేసుకున్నప్పుడే మన జీవితం పవిత్రమవుతుంది.
1: When our looks, eyes are perfect, the whole life would be sacred.
0: మంచి మనసు, నడత మనిషికి ఒకటైనా,
1: when there is good mind, the conduct are one.
0: ఇంతకంటే మనిషి వేరొకటి లేడు.
1: There's nothing to be achieved further.
0: కనుక మొట్టమొదట మన దృష్టిని మార్చుకోవాలి.
1: Therefore we have to change, transform.
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: with all our,
0: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ,
1: with all our spiritual pursuits and learning,
0: ఎంతమంది పెద్దలను దర్శించినప్పటికీ,
1: and our visits,
0: మొట్టమొదట నీ నేత్రములను సరి చేసుకో.
1: First we have to correct our looks.
0: నీ నేత్రము భగవంతుడు ఇచ్చినటువంటి శాస్త్రము.
1: Vision netra is shastra, sacred text.
0: ఈ శాస్త్రాన్ని నీవు చక్కగా వర్ణించు.
1: Understand this shastra's text of life well.
0: కనుకనే మనం దృష్టిని మంచిగా పెట్టుకోవాలి.
1: So have good looks always.
0: తర్వాత good walk
1: and then good talk.
0: ఈ యొక్క టాక్ అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటిది.
1: Talk is highly sacred.
0: సత్యమునకు మించినటువంటి ఒక ఇది మరొకటి లేదు.
1: There is nothing beyond truth.
0: కనుకని ఈ నాలుగు నుంచి సత్యాన్ని పలకాలి.
1: Whatever you utter must be truth.
0: ఈ రెండింటిని మనం చక్కగా నేర్చుకుంటేమా,
1: when we learn these two,
0: చక్కగా గుర్తిస్తేమా,
1: recognize well,
0: మూడవది మనకు చక్కగా అర్థమవుతుంది.
1: Then we will understand the third one.
0: అది గుడ్ శ్రవణం.
1: That is good audition listening.
0: మొట్టమొదటి సమ్యక్ దృష్టి అన్నాడు బుద్ధుడు.
1: Buddha emphasized on good looks to begin with.
0: సమ్యక్ వాక్కు అన్నాడు.
1: Second, talk.
0: సమ్యక్ శ్రవణము.
1: Third, good listening.
0: ఈ మూడు అయిన తర్వాత సమ్యక్ మననము.
1: When once they, these three are there, you will have good mind.
0: ఏ గ్రంథమును కూడా నువ్వు చదవలేదు.
1: In fact, he did not go through any.
0: ఆ గ్రంథముల పైన వచ్చినటువంటి విసుగు చాలా బాధ చెందింది.
1: He was disgusted by going through all books.
0: యువకులైనటువంటి మీరందరూ కూడాను,
1: యంగ్స్టర్స్ యూత్ ఆల్ ఆఫ్ యూ,
0: మొట్టమొదటి మన దృష్టిని అదుపులో పెట్టుకోవాలి.
1: హ్యావ్ టోటల్ కంట్రోల్ ఆన్ యువర్ లుక్స్.
0: దీన్ని మనం కంట్రోల్లో చేసుకుంటే మన టంగ్ కంట్రోల్ కు వచ్చేస్తుంది.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ టోటల్ కంట్రోల్ ఆన్ యువర్ లుక్స్, యూ విల్ హ్యావ్ ఎ చెక్ ఆన్ యువర్ టంగ్.
0: కనుక మానవుడు అయి పుట్టినందుకు మానవతా విలువలను మనం గుర్తించుకొని, మానవతా విలువలను మనం అదుపులో పెట్టుకుని సరైన మార్గంలో దాన్ని అనుభవించినప్పుడే నీవు మాధవుడైపోతావు.
1: When having been born as a human being, if you understand the human values well, totally check on the rest of the factors and follow the path of human values, then you can be divine, Madhava.
0: ఈనాటి యువకులే, యువతులే భావి భారతోద్ధారకులు.
1: యంగ్స్టర్స్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ది ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుకని మొట్టమొదట వీరి యువకులు తగినటువంటి ఒక స్థిరత్వాన్ని పెంచుకోవాలి.
1: సో యంగ్స్టర్స్ షుడ్ హ్యావ్ దిస్ స్టెడీనెస్.
0: దానికి తగినటువంటి ఒక కాన్ఫిడెన్స్ మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ అప్రోప్రియేట్ కాన్ఫిడెన్స్.
0: వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
1: వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
0: Where there is love, there is truth.
1: Where there is love, there is truth.
0: Where there is truth, there is peace.
1: Where there is truth, there is peace.
0: Where there is peace, there is bliss.
1: Where there is peace, there is bliss.
0: Where there is bliss, there is God.
1: Where there is bliss, there is God.
0: మొట్టమొదట మీ కాన్ఫిడెన్స్ ని పెంచుకోవాలి.
1: To begin with, you have to develop confidence.
0: ఈ కాన్ఫిడెన్స్ పెంచుకున్నప్పుడే లాస్ట్ లో గాడ్ మనకు వస్తుంది.
1: విత్ దిస్ కాన్ఫిడెన్స్ యూ విల్ అటైన్ గాడ్
0: కనుకనే ఈ నమ్మకం అనేటువంటిది లేకుండా పోయినప్పుడు దైవం అనేటువంటిది మనకు లభ్యం కాదు.
1: వితౌట్ కాన్ఫిడెన్స్ యూ కెన్ నెవర్ అచీవ్ డివినిటీ.
0: నీ నమ్మకమే నీకు దైవం.
1: యువర్ వెరీ కాన్ఫిడెన్స్ ఇస్ డివైన్.
0: నీ నమ్మకాన్ని నీవు చెదిరించుకోకూడదు.
1: నెవర్ లూజ్ దిస్ కాన్ఫిడెన్స్.
0: నమ్మకం అనేటువంటి ఆత్మవిశ్వాసం కావాలి.
1: It is confidence in the self, self-confidence.
0: Atma gauravam kuda kavali.
1: Self-respect is necessary.
0: Atmanandam kuda kavali.
1: And bliss of the self is needed.
0: Atma sandarshanam kuda kavali.
1: And vision of the self is needed.
0: Ippudu meerandaru inta pedda hall lo kurchunnaru.
1: You have all assembled in this big hall.
0: Kaani ee hall kanta kodunu pillars anta kanipistundadi.
1: You also see pillars around.
0: Neeku anta sandamlanta kodunu meer gurtistunnaru.
1: And you also see the beauty of this auditorium.
0: Kaani ee anta sandam anetundi aanandamu ekta meeku kalipistundadi.
1: How do you see all the beauty and the grandeur of this auditorium?
0: Motta motta foundation kavali.
1: We need a foundation for this.
0: Adi self confidence.
1: Self confidence is the foundation.
0: Ee self confidence undinappude
1: with this self confidence,
0: self satisfaction,
1: then you will have self satisfaction.
0: ee self satisfaction anetundi manam abhirudhi parchukunnappude self sacrifice.
1: When once you develop self satisfaction,
0: aa self sacrifice
1: self sacrifice, self sacrifice is the roof.
0: Roof anetundi undappude self realization.
1: With this roof you will have self realization.
0: Kanukane self confidence foundation.
1: So self confidence is the foundation.
0: Self satisfaction wall.
1: Self satisfaction is the wall.
0: Self sacrifice roof.
1: Self sacrifice is the roof.
0: Self realization life.
1: Self realization is life.
0: Kanuka mana motta motta self confidence badram chesukovali punadile.
1: So we have got to uphold and safeguard the self confidence.
0: Deenini puraskarinchukoni bharatiya samstanyamu satyam bruyat priyam bruyat annaru. Satyam vada dharmam chara.
1: Basing on this, Indian culture emphasized on two principles.
0: Indian culture is not any culture.
1: It is not Indian culture, the culture of the world wants you to speak truth and follow righteousness.
0: American culture is culture.
1: The culture is beyond time and space, no differences whatsoever.
0: That is truth.
1: The culture is truth.
0: కనుక ఈ కల్చర్ లోపల మీరు ఏమాత్రం భేదం పెట్టుకోకండి.
1: దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ కల్చర్.
0: అన్ని దేశములు చేరి ఒక ఇల్లు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ కంట్రీస్ బిలాంగ్ టు వన్ మ్యాన్షన్.
0: ఒక్కొక్క దేశం ఒక్కొక్క రూమ్ వంటివి.
1: ఈచ్ కంట్రీ ఇస్ ఎ రూమ్ హియర్.
0: కనుకనే విభాగములు చేయకండి.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ అ డిఫరెన్సెస్.
0: ఈ విభాగముల చేతనే మానవత్వం చుట్టూ చెడిపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ ది సెగ్మెంటేషన్ ఫ్రాగ్మెంటేషన్ డివిజన్ వీఆర్ స్పాయిలింగ్ అవర్ లైఫ్.
0: సాయి డివోటీస్ అనేది కూడా విభాగం చేయకూడదు.
1: సాయి డివోటీస్ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్స్.
0: అందరూ ఏకంగానే ఉండాలి.
1: ఆల్ షుడ్ స్టాండ్ యునైటెడ్.
0: మానవత్వం ఒకే జాతి.
1: ఇన్ ఫ్యాక్ట్ హ్యుమానిటీ ఇస్ వన్ రేస్.
0: మానవుడు ఒకే కుటుంబము.
1: హ్యుమానిటీ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ.
0: రంగునందు పేర్లయందు రూపమునందు భేదముండవచ్చును.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్ మే వేరీ.
0: కానీ ఒకే దైవత్వమే.
1: బట్ గాడ్ ఇస్ వన్.
0: పశువులన్నీ వేరు.
1: కౌస్ ఆర్ మెనీ.
0: పాలు ఒకటి.
1: బట్ మిల్క్ ఇస్ వన్ ఇన్ ద సేమ్.
0: జీవ జంతువులు వేరు.
1: Beings are many.
0: జీవుండు ఒక్కడే.
1: But the indweller is one.
0: జాతి నీతులు వేరు.
1: There may be different codes.
0: జన్మం ఒకటే.
1: The life is one.
0: దర్శనములు వేరు.
1: Paths are many.
0: దైవము ఒక్కడే.
1: God is one. Goal is one.
0: పూల జాతులు వేరు.
1: Flowers are many.
0: పువ్వులు ఒకటే.
1: And in fact worship the flower is one. Fragrance.
0: కనుక మనము ఈ జాతులు మతములు ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా సర్వమును త్యాగం చేసి ఒక విధమైనటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి.
1: వీ షుడ్ నాట్ గో బై ద ఫీలింగ్స్ ఆఫ్ కాస్ట్ కమ్యూనిటీ అండ్ నేషనాలిటీ. వీ షుడ్ కీప్ ఇన్ యూ ఓన్లీ
0: యువతి యువకులంతా కూడా ఈనాడు దేశ ఉద్ధారకులు కావాలి.
1: ది యంగ్స్టర్స్ మెన్ అండ్ విమెన్ షుడ్ బి ద ఫ్యూచర్ లీడర్స్.
0: ఈ యొక్క యువతి యువకులు చక్కబడినప్పుడే దేశమంతా బాగుపడుతుంది.
1: దెన్ ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
0: ఈ యువత యువకులు బాగుపడాలంటే వీరి అందు చక్కని నడతలు ఉండాలి.
1: ద మెన్ అండ్ విమెన్ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ కాండక్ట్.
0: ఈ శీలరహితమైనటువంటి యొక్క యువతి యువకుల వల్ల దేశం నాశనం అయిపోతుండాలి.
1: అండ్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ విచ్ ఇస్ నాట్ దేర్ టుడే ద హోల్ వరల్డ్ ఇస్ స్పాయిల్డ్.
0: కనుకనే మన యొక్క జీవితం అంతా కూడా శీలం పైన ఆధారపడి ఉండాలి.
1: అవర్ లైఫ్ షుడ్ డిపెండ్ ఆన్ క్యారెక్టర్.
0: మాటలు చెప్తాం.
1: వీ స్పీక్ నో డౌట్.
0: కానీ క్రియల్లో శూన్యం.
1: బట్ ఇట్స్ నాట్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు యాక్షన్.
0: కనుక మొట్టమొదట మన గుణమును మంచిగా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ గుడ్ వర్చ్యూస్.
0: పవిత్రమైనటువంటి భావం ఉండినప్పుడే
1: వెన్ దేర్ సీక్రెట్ థాట్
0: పవిత్రమైన పనులు మనం చేస్తాం.
1: వీ అండర్టేక్ సీక్రెట్ యాక్షన్.
0: కనుక భక్తి భక్తి భక్తి అంటే కేవలం పూజలు చేయటం కాదు.
1: డివోషన్ డస్ నాట్ మీన్ మియర్లీ వర్షిప్.
0: నిర్మలమైనటువంటి ప్రేమతో చేసే ప్రతి పని కూడా భక్తియే.
1: All that is done with pure heart is devotion.
0: Kanukane prema chittamto manam pani cheyali.
1: Do anything with love only.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Andaru prema swarupule.
1: All are the embodiments of love.
0: Kanukane meer neti nunchi mee yokka form anta kodanu mee yokka roopam anta kodanu premamayanga maarchukovali.
1: Right from this day make your form full of love.
0: మీ హస్తములంతా కూడా పరోపకార సంబంధమైన దీంట్లో పాటుపడాలి.
1: Let your hands be involved in rendering service to humanity.
0: మీ యొక్క చింతనంతా కూడా ప్రేమలోనే ప్రయాణం కావాలి.
1: Let all your thought tread along the path of love.
0: వ్యష్టి నుంచి సమష్టికి చేరాలి.
1: Right from the individual one should reach the state of
0: సమష్టి నుంచి పరమేష్టికి చెందాలి.
1: From the samashti con this cosmos one should reach parameshti divine.
0: కనుకనే వ్యష్టి సమష్టి పరమేష్టి.
1: సో వ్యష్టి ఇండివిజువల్ సమష్టి యూనివర్స్ అండ్ పరమేష్టి ద డివైన్.
0: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం అతి త్వరలో పరి పొందాలి.
1: వీ షుడ్ నో ద హార్మనీ ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ స్టేట్స్.
0: ఈనాడు భౌతికమైన లౌకికమైన జగత్తునందు ఎక్కడ చూసినా కూడా అశాంతిగానే ఉంటుండాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీవేర్ వీ ఫైండ్ రెస్ట్లెస్నెస్ అజిటేషన్.
0: శరీరములకు అనేక రకమైనటువంటి రోగములు సంభవిస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ బాడీ ఈస్ ఫుల్ ఆఫ్ డిజీజెస్.
0: కానీ దీన్ని మనం లెక్క చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ దెమ్.
0: శరీరం వస్తుంటాది పోతుంటాది.
1: బాడీ కమ్స్ అండ్ గోస్.
0: ఇది మరణపు కొంప.
1: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ డర్ట్.
0: రోగములు మరగ్గడు సేవక గంప.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డిఫ్లిక్షన్స్.
0: జాత సంచలనము పొందుతుంప.
1: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్
0: ఒక సాగరం మీద కలియని కంప.
1: ఇట్ కెనాట్ క్రాస్ దిస్
0: ఓషన్ ఆఫ్ లైఫ్.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్స్.
0: మే నిశ్చలమైన నమ్మబోకు మనస.
1: నెవర్ కన్సిడర్ దిస్ లైఫ్ పర్మనెంట్.
0: ఈ దేహాన్ని పట్టుకుని మనం ఎందుకు ఇంత ప్రాకులాడుకోవటం?
1: వై షుడ్ వి స్ట్రగుల్ హార్డ్ టు మెయింటైన్ అవర్ బాడీ.
0: మన అజాగ్రత్తతో కొన్ని కొన్ని లభ్యం అవుతుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ సర్టన్ థింగ్స్ డూ కమ్ బికాస్ ఆఫ్ నెగ్లెక్ట్.
0: కొన్ని ప్రేమతత్వం చేత స్వీకరిస్తూ ఉంటాము.
1: అండ్ వీ డూ యాక్సెప్ట్ దెమ్ బికాస్ ఆఫ్ లవ్.
0: కానీ వచ్చినట్టుగానే పోవాలి.
1: those things that come should vanish.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్,
0: నా సానుభవమే నీకు బోధిస్తున్నాను.
1: భగవాన్ ఈజ్ టీచింగ్ అస్ అవుట్ ఆఫ్ హిస్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్.
0: ఒక బిడ్డకు ఇక్కడ వాపు వచ్చేసేసింది.
1: ఏ చైల్డ్ హ్యాడ్ ఎ స్వెల్లింగ్,
0: కానీ ఆ బిడ్డ భరించుకోలేనంత బాధపడుతుండాలి.
1: ద చైల్డ్ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ పెయిన్.
0: డాక్టర్ చూపిస్తే ఇది చాలా 20-25 డేస్ అవుతుంది అన్నారు.
1: Doctor said that swelling will be there for 20 to 25 days.
0: వాడు ఏడ్చిపోతున్నాడు పాపం.
1: The child went on crying.
0: నేను పిలిచాను లోపల.
1: Bhagavan called him inside.
0: నీవు ఏడ్చవద్దు.
1: Don't cry.
0: స్వామి నీ వెంట ఉన్నప్పుడు ఎందుకు ఏడుపు?
1: When Swami is with you, why do you cry?
0: అని తీసి కొంచెం స్వీట్ తినిపించాను.
1: And Swami made the child eat sweet.
0: తర్వాత ఇంక నీవు పోమన్నాను.
1: అండ్ స్వామి వాంటెడ్ హిమ్ టు గో.
0: తల్లి తీసుకుని పోయింది.
1: అండ్ హీ ఫాలోడ్ హిస్ మదర్.
0: అలాని నేను తీసుకున్నాను.
1: అండ్ స్వామి రిసీవ్డ్ దట్ పెయిన్.
0: ఇది నిజముగా ఇది దేహంలో పుట్టిందైతే భరించలేనంత బాధ ఉంటుంటుంది.
1: ద పెయిన్ బికాస్ ఆఫ్ ద స్వెల్లింగ్ ఈజ్ అన్బేరబుల్.
0: అలాంటి దీన్ని చూచేదంతా కూడా చాలా మంది చూస్తున్నారే, స్వామి ఎట్లా ఈ పండుగను మేము జరిపేది అని.
1: హౌ టు కండక్ట్ దిస్ కాన్ఫరెన్స్ బికాస్ భగవాన్ ఈజ్ సఫరింగ్ ఆఫ్ పెయిన్.
0: కానీ లోపల ఏమాత్రం మాట్లాడడానికి వీలు కాదు.
1: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు స్పీక్ ఈవెన్.
0: ఈ రెండింటికి జాయింట్ లోపల వచ్చేసేసింది.
1: దేర్ ఆర్ ది నియర్ ద జాస్ అట్ ద జాయింట్ దేర్ ఇస్ స్వెల్లింగ్.
0: తినడానికి కూడా వీలు లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఈట్.
0: ఏం కొన్ని తిన్నా దేహానికి భోజనం లేకపోతే ఏం నష్టం అవుతుంది?
1: వాట్ ఈస్ ద లాస్ ఇఫ్ యూ డోంట్ ఈట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్?
0: దెన్ కేర్ చేయదు.
1: Bhagavan didn't mind about this.
0: దాన్ని ఏమాత్రం పరిహరించుకున్న వాడితో చెప్పాను.
1: He was unmindful of all this and told him,
0: స్వామి ప్రారంభోత్సవం చేయాలి కదా, మీరు ఎట్లా మాట్లాడతారు అన్నారు.
1: On the inaugural day, how are you going to speak?
0: నా దేహము అని అనుకున్నప్పుడే ఈ బాధలంతా నాకు వస్తాయి.
1: I'll have suffering if I identify myself with this body.
0: ఇది నా దేహం కాదు.
1: This is not my body.
0: ఇది మీ దేహము.
1: Bhagavan's body is your body.
0: మీ దేహాలంతా నా బాడీ.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ అవర్ బాడీస్ బిలాంగ్ టు భగవాన్.
0: కనుక నీ మీ బాధలంతా నేను తీసుకుంటాను.
1: దేర్ఫోర్ భగవాన్ యాక్సెప్ట్స్ ఆల్ అవర్ సఫరింగ్.
0: అది నా యొక్క కర్తవ్యము.
1: భగవాన్ కన్సిడర్స్ ఇట్ యాజ్ హిస్ డ్యూటీ.
0: కాబట్టి ఇది నా దేహం కాదు కాబట్టి దీన్ని లక్షణం చేయనక్కలేదు.
1: యాజ్ దిస్ బాడీ డస్ నాట్ బిలాంగ్ టు హిమ్.
0: ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా ఏ యొక్క బాధ కలిగినా దాన్ని నేను లక్ష్యం చేయను.
1: భగవాన్ నెవర్ కేర్స్ ఎనీ సఫరింగ్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఆన్ ద వే.
0: కనుకనే ప్రతి విషయాన్ని కూడా నా అనుభవించి మీకు అందిస్తున్నాను.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ భగవాన్ టెల్స్ us is out of his experience.
0: ఇది మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: దట్స్ వాట్ ఈస్ కంటైన్ ఇన్ దిస్ వన్. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: మీరు నిజంగా నా కర్తవ్యాన్ని నా దీన్ని మీరు ఏమాత్రమో లక్ష్యం చేయటం లేదు, గుర్తించడానికి లేదు.
1: In fact, it's not possible for all of you to understand and recognize the divinity.
0: కానీ నేను పబ్లిక్ అంతా చెప్పడానికి నాకు వీలు కాదు.
1: Bhagavan does not want to express in public.
0: ఈ నాకు ఈ అడ్వర్టైజ్ నాకు ఇప్పుడు ఇష్టం లేదు.
1: Bhagavan is not for advertisement.
0: నాది మీది, మీది నాది.
1: In fact, Bhagavan belongs to you and we belong to him.
0: నాకు ఈ కాలు దగ్గర నుంచి తల వరకు కూడాను నాకు ఎట్టి ఆశలు లేవు.
1: Bhagavan has no desire whatsoever from top to toe.
0: ఏ ఆశను నేను అనుభవించినా మీకోసమే నేను ఆశను.
1: ఆల్ హిస్ డిజైర్ ఇస్ ఓన్లీ డిజైర్ ఫర్ యూ. హీ డిజైర్స్ యూ.
0: మీ ఆనందం అందించే నిమిత్తమై నేను అన్ని కూడా ఆశిస్తుంటాను.
1: భగవాన్ వాంట్స్ టు మేక్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
0: కనుకనే ఏ యొక్క విషయాన్ని కూడా మీకు బోధించి చెప్పటము గొప్పతనం కాదు.
1: In fact, there is nothing great in merely in teaching.
0: Acharinchi cheptame acharya yokka lakshanam.
1: It is the quality of a true teacher to practice experience and teach later.
0: Kalaka prathi chinna vishayam kuda nenu anubhavinchi meeku andistunnanu.
1: Every matter Bhagavan tells us after experiencing it.
0: Yuvakulara,
1: youngsters,
0: yuvatulara,
1: men and women,
0: andaru kudanu nijamainatundi yokka tattvanni gurtinchandi.
1: You know the true nature, the principle of self.
0: సత్యాన్ని గుర్తించండి.
1: నో ది ట్రూత్.
0: ఈ దేహానికి పేరు సత్యం.
1: ద నేమ్ ఆఫ్ భగవాన్ ఈజ్ సత్య ట్రూత్.
0: ఈ సత్యమే మీ అందరి ఎందుకు పెంచుకోండి.
1: దిస్ ట్రూత్ యూ డెవలప్.
0: అదే దైవత్వంగా మారుతుంది.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: లవ్ ఈజ్ గాడ్.
1: లవ్ ఈజ్ గాడ్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: ఈ రెండింటిని మీరు గుర్తించుకొని జీవితాన్ని గడుపుతూ పోతుంటే ఎంతైనా మీరు ఆనందాన్ని పొందొచ్చు.
1: ఇఫ్ యూ రికగ్నైజ్ దిస్, అడాప్ట్ ఇట్ అండ్ ఫాలో, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: కానీ కొన్ని కొన్ని దోషములు మీ అందు ఉంచుకొని
1: విత్ సమ్ మిస్టేక్స్ ఇన్ యూ,
0: అది నా పైన పడేస్తుంటారు.
1: అండ్ యూ బ్లేమ్ గాడ్,
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్, బ్లండర్.
0: నాలో ఎట్టి దోషములు కూడా కనిపెట్టడానికి వీలు కాదు.
1: దెర్ ఆర్ నో మిస్టేక్స్ వాట్స్ ఎవర్ ఇన్ భగవాన్.
0: మీ దోషములే నా యందు ప్రతిబింబిస్తుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ యువర్ ఓన్ మిస్టేక్స్. నేను
0: పవిత్రమైనటువంటి యొక్క ప్యూర్ మిర్రర్.
1: భగవాన్ ఈజ్ హైలీ సీక్రెట్ అండ్ ఎ ప్యూర్ మిర్రర్.
0: ఎట్టి ఈ అవకాశములు కూడా నేను అవకాశం అందించను.
1: దేర్ ఇస్ నో స్కోప్, దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ట్రేస్ ఆఫ్ మిస్టేక్ టు అపియర్.
0: మీరు నా యందు చూచి అది నావనుకుంటుంటారు, నావి కాదు మీ అందే ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్స్, నథింగ్ వాట్స్ ఎవర్.
0: కనుక
1: సో
0: ప్రతిదాన్ని కూడా మీ హృదయాన్ని భద్రపరచుకోండి.
1: దేర్ఫోర్ ప్రిజర్వ్ ద సాంక్టిటీ ఇన్ యువర్
0: హార్ట్, చేసుకోండి,
1: మేక్ ఇట్ ప్యూర్.
0: అప్పుడే మీకు మీ సత్యాన్ని మీకు గుర్తించడానికి వీలవుతుంది.
1: దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద ట్రూత్, యువర్ ట్రూ నేచర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు
1: టుడే
0: ఈ యొక్క సమావేశము ప్రారంభోత్సవం జరుపుతున్నాం.
1: ఇస్ ది ఇనాగరేషన్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్.
0: ఇంకా మున్ముందు జరగవలసినటువంటి ఎన్నో ఉన్నవి.
1: దర్ మెనీ థింగ్స్ టు ఫాలో నౌ.
0: కనుక ఆ కార్యక్రమానికి నేను అవకాశం ఇచ్చి మున్ముందు మీకు తెలపవలసినవి ఏమిటో అది నేను తప్పక ఎంతకాలమైనా తీసుకుని నేను మీకు బోధిస్తాను.
1: భగవాన్ వాంట్స్ అస్ టు ఫాలో అవర్ ప్రోగ్రామ్ అండ్ షెడ్యూల్ అండ్ భగవాన్ హ్యాస్ ప్రామిస్డ్ టు టీచ్ టేకింగ్ ఎనీ మచ్ టైమ్ ఇన్ ఫ్యూచర్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ద డీటెయిల్స్ దట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 21st July 2002 during the inauguration of the Sri Satya Sai Seva Conference in Prashanti Nilayam. Baba revealed that there is no quality greater or more valuable than love. Baba also spoke on how Buddha attained the state of Nirvana by forgetting the mind and establishing divinity firmly in the heart. He added that first and foremost, we must always speak the truth. Speak the truth pleasingly and never speak a truth which is unpalatable. Only then will we be able to attain the state of Nirvana. Thank you, Sai Ram.

0: With that, we've come to the end of the current episode of Radio Sai Bhajan Classroom. We hope you found this episode interesting and informative. Please do share with us your feedback. As always, you can write to listener@radiosai.org. The audio engineers for this program are Sunil and Abhishek, and the background score was done by another alumnus from Chennai, T.S. Ramakrishnan. With heart full of gratitude, we offer this program at the lotus feet of our most beautiful, beloved Bhagwan.
1: You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on the 17th of March 2016 as part of Thursday Live from Prashanthi Nilayam on Asia Stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
2: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
3: Bhagwan Sri Satya Sai Baba ne sun 1984 ke August aur September mahino ke dauran Srimad Bhagavad Gita par 34 mahatvapurna pravachan pradan kiye. Ye pravachan Gita ke saar ko vivith saral udaharano ke madhyam se निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 4 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे।
4: अपने इस तीसरे प्रवचन में भगवान श्री सत्य साई बाबा भगवत गीता के 12वें अध्याय भक्ति योग में सप्रेम हमें समझाते हैं कि किस मार्ग का अनुसरण करने वाला भक्त भगवान के लिए अत्यंत प्रिय है और ईश्वरीय प्रेम को प्राप्त करने हेतु भक्त को कैसा व्यवहार करना चाहिए। साकार निराकार तत्वों के अंतर को अत्यंत मार्मिक एवं हृदय स्पर्शी उदाहरणों के माध्यम से स्पष्ट करने के साथ स्वामी यह भी सप्रेम समझाते हैं कि किस प्रकार सगुण उपासना क्रमशः अनेक परिणतियों को प्राप्त करते हुए निर्गुणोपासना में प्रवेश करती है। विगत अध्याय में विश्लेषित आकाश त्रय को एक नए दृष्टिकोण से हमें दर्शाते हुए स्वामी उनके महत्व को और भी स्पष्ट करते हैं। सगुण निर्गुणोपासना में निहित जटिलताओं को स्वामी ने अपने इस अमृत तुल्य प्रवचन में सामान्य भक्तों के लिए बहुत सरल बना दिया है। भक्तों के प्रति स्वामी की अपार करुणा का यह एक उत्तम उदाहरण है।
5: भक्तिमान मे प्रियो नरह इदि भगवत्वाणी। भक्तिमान भक्ति कलिगिनवाडु मे नाकु प्रियो नरह అట్టివాడే నాకు ఇష్టుడు అనగా భక్తి కలిగినటువంటి వాడే నాకు ఇష్టుడు అని దీని యొక్క అంతరార్థం. ప్రపంచములో మానవుడు అనేక విధములైనటువంటి ఫలములను స్వీకరిస్తున్నాడు.
6: ధన కనక వస్తు వాహనాదులను ఆర్జిస్తున్నాడు. గౌరవ ప్రతిష్ట పదవులను కూడాను పొందగలుగుతున్నాడు. ఇవన్నీ కూడాను క్షణభంగురములనేటువంటి సత్యాన్ని 12వ అధ్యాయమైన భక్తి యోగమునందు నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
4: భక్తిమాన్ మే ప్రియో నరః, యహ ఈశ్వర్ కీ వాణీ హై. జిస్మే భక్తి హోగీ वही मेरे लिए अत्यंत प्रिय है, यही इसका तात्पर्य है। संसार में मनुष्य अनेक प्रकार के फलों को स्वीकार कर रहा है। धन संपत्ति और अनेक प्रकार की वस्तुओं का संचय कर रहा है। यश और प्रतिष्ठा के साथ पदों को भी प्राप्त कर सक रहा है। भगवद्गीता के 12वें अध्याय भक्ति योग में इन सब तत्वों को नश्वर निरूपित किया गया है।
6: ప్రపంచములో మనము పొందవలసినటువంటిది మహోజ్వలమైనటువంటి సాయుధ్యమైనటువంటి సారసహితమైనటువంటి అమూల్యమైనటువంటి వజ్రము భగవత్ ప్రీతి। అయితే ఇట్టి ప్రేమ మనకు ఏ మార్గమునందు లభిస్తుంది, ఏ మార్గమును మనం అనుసరించాలి అని యోచించాలి।
4: इस संसार में हमें अत्यंत उज्ज्वल सायुध्यसम सारपूर्ण और अमूल्य हीरे के समान ईश्वर के प्रेम को प्राप्त करना है, परंतु ऐसे प्रेम को हम किस प्रकार प्राप्त कर सकते हैं, इसके लिए हमें किस मार्ग का अनुसरण करना है, इस तथ्य पर हमें विचारना चाहिए।
6: क्षेत्रमुनु परिशुद्धमु चेयक विद्दुनु नाटिनप्पुडु పంటలు పండవు, అదే విధముగానే హృదయక్షేత్రమునందు అహంకారమనేటువంటి ఈ దుష్ట సంబంధమైనటువంటి విషయములను దూరము గావించినప్పుడే ఆత్మానందమనేటువంటి పంట మనకు లభిస్తుంది। దీనిని భగవద్గీతయందు దేహాభిమానమును దూరము గావించుకోవాలి అని బోధిస్తూ వచ్చింది భక్తి యోగం। మానవుడు భగవంతుణ్ణి ప్రేమించినట్టుగా భావించుతున్నాడు కాని తద్వారా లభించేటువంటి ఫలితము శూన్యం। భగవంతుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అనేటువంటి విషయము ప్రధానమైన లక్ష్యం। నీవు భగవంతుణ్ణి ప్రేమించినను భగవంతుడు నిన్ను ప్రేమించకుండినా ఫలితం శూన్యం। అయితే భగవంతుని ప్రేమను పొందేటువంటి మార్గం ఏమిటి? సంతుష్టః సతతం అని చెప్పింది భక్తి యోగం। దృఢనిశ్చయః అని కూడాను బోధించింది। సంతుష్టః సతతం, నిరంతరము కూడాను తృప్తుడై ఉంటుండాలి, సంతృప్తుడై ఉంటుండాలి। తృప్తి వేరు సంతృప్తి వేరు, సంగీతము సమ్యక్ కీర్తనం కీర్తనం అనేటువంటి ఒక తత్వంలో కొంత వ్యత్యాసం మనకు గోచరిస్తుంది। కీర్తనం సంకీర్తనం సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం అని అనగా కీర్తనం పాడటంలో కేవలము పెదవుల నుండి గొంతు నుండి ఈ యొక్క వాక్యములు వెలువడవచ్చును। సంకీర్తన అనేటువంటిది హృదయము నుండి కరిగి కదలి స్వేచ్ఛతో ఆనందముతో భయభ్రాంతులు లేకుండా గావించినటువంటి దీనిని సంకీర్తనం అని చెప్తూ వచ్చారు।
4: खेत को साफ किए बिना बीज बोने पर फसल नहीं उगती है, इसी प्रकार हृदय रूपी क्षेत्र से अहंकार और बुरे विषयों को निकालने पर ही आत्मानंद रूपी फसल प्राप्त होती है। इसी तथ्य को देह संबंधी अभिमान को दूर करने के रूप में भगवद गीता के भक्ति योग में उपदेश के रूप में दिया गया है। मानव विचार कर रहा है कि वह ईश्वर से प्रेम कर रहा है, परंतु इससे प्राप्त फल शून्य ही है। प्रधान लक्ष्य यह है कि ईश्वर मुझसे प्रेम कर रहा है या नहीं। तुम्हारे ईश्वर से प्रेम करने पर भी यदि ईश्वर तुमसे प्रेम नहीं करता है तो फल शून्य ही है। फिर ईश्वर के प्रेम को प्राप्त करने का मार्ग क्या है? भक्ति योग कहता है कि संतुष्टः सततम्। इतना ही नहीं, गीता ने दृढ़ निश्चय का उपदेश भी दिया। संतुष्ट सततम अर्थात सर्वदा संतुष्ट तृप्त रहना चाहिए। तृप्ति अलग है, संतृप्ति अलग है। कीर्तन और संकीर्तन इन दोनों में कुछ अंतर है। संयक कीर्तनम संकीर्तनम, कीर्तन अर्थात गाने में कंठ और होठों से कुछ वाक्य निकलते हैं, हृदय से पसीज कर पूरे आनंद और स्वेच्छा से तथा निर्भीकता के साथ निकलने वाले गान को ही संकीर्तन कहते हैं।
6: अदे विधमुगने तृप्ति संतृप्ति, तृप्ति अनेटुवंटिदि तात्कालिकमैनटुवंटि लौकिक व्यवहारमुनकु संबंधिंचिनटुवंटिदि तृप्ति, इदि व्यावहारिक संबंधमैनटुवंटि जगत्तुनकु संबंधिंचिनटुवंटिदि, इदि ప్రాపంచక సంబంధమైనటువంటి యొక్క ప్రవృత్తి సంకీర్తనమన్నట్టుగా ఏ విధంగా చెప్తారో అదే విధంగానే సంతృప్తి కూడాను ఇది కేవలం హృదయ స్థాయి నుండి శాశ్వతమైనటువంటిది గాను సత్యమైనటువంటిది గాను పరమైనటువంటిది గాను నివృత్తికి సంబంధించినటువంటిది గాను గోచరిస్తుంది సంతృప్తి. సంతృప్తికి మార్పు లేదు లేక కూర్పు లేదు. మార్పు కూర్పు లేనటువంటి యొక్క నిత్యత్వంతో కూడినటువంటిది సంతృప్తి. కనుక భక్తుడైనటువంటి వాడు లౌకిక సంబంధమైనటువంటి యొక్క ఫలమునకు కాని లేక ఫల విరుద్ధమునకు కాని ఏమాత్రము చింతించక స్థిరత్వమైనటువంటి యొక్క మనస్తత్వమును అభివృద్ధి పరచుకోవాలని దీని యొక్క అంతరార్థము. జయాపజయములకు లొంగక మానాభిమానములకు కృంగక సుఖదుఖములకు పొంగక ఈ మానవత్వమైనటువంటిది సమత్వంతో భావించుకునేటువంటి యొక్క తత్వమునకే సంతృప్తి అనేటువంటి యొక్క పదమునకు అర్థము. కనుకనే భక్తి అనగా ఎట్టి మార్పును చెందనటువంటిది ఎట్టి కూర్పును కలగనటువంటిది అది నిశ్చలమై నిర్మలమై ఉండేటువంటి యొక్క ప్రేమతత్వమునకే సంతృప్తి అని కూడా భావించవచ్చు. భగవంతుడు ఏది అనుగ్రహించినా ఏది ప్రసాదించినా తన యొక్క ప్రేమ ప్రసాదంగానే భావించుకుని తృప్తి నొందాలి. ఇది ఇట్టి సమభావమును కలిగి ఇట్టి సమత్వం చేత ప్రవర్తింపచేసేటువంటి యొక్క చిత్తమునకే సంతృప్తి అని కూడా చెప్పవచ్చు.
4: ఇసీ ప్రకార తృప్తి ఆర్ సంతృప్తి భీ హై. తృప్తి కా సంబంధ పూరీ తరహ లౌకిక బాతో సే హై. యహ లౌకిక ప్రవృత్తి సే సంబంధిత హై. జిస్ ప్రకార సంకీర్తన కహా జాతా హై ఉసీ ప్రకార సంతృప్తి భీ హృదయ సే నిస్రిత శాశ్వత సత్య ఆర్ నివృత్తి సే సంబంధిత తత్వ హై. సంతృప్తి అపరివర్తనశీల హై, కిన్హీ తత్వో సే జుడా నహీ హై. సంతృప్తి అపరివర్తనశీల్ ఔర్ అలిప్త నిత్యతా సే యుక్త తత్వ హై. జో భక్త హై ఉసే లౌకిక ఫల్ అథవా ఇస్కే విరుద్ధ ఫల్ కి అపేక్షా న కర్నే వాలీ మానసికతా కో అప్నే మే బఢానా చాహియే. యహీ ఇస్కా తాత్పర్య హై. జయ పరాజయ మాన అభిమాన్ ఔర్ సుఖ దుఃఖ ఆది కే ప్రతి ఆనందిత హోనే అథవా దుఃఖీ హోనే కి భావనాఓ సే అలిప్త రహనే కి సమత్వపూర్ణ భావనా హీ సంతృప్తి హై. అపరివర్తనశీల్ ఔర్ అలిప్త రహనే కి భావనా కో హీ భక్తి కహతే హై. ప్రేమ జో నిశ్చల్ ఔర్ నిర్మల్ హోతా హై ఉసే హీ సంతృప్తి మానా జా సక్తా హై. భగవాన్ కా అనుగ్రహ జో భీ హో ప్రసాద్ కే రూప్ మే జో భీ ప్రాప్త హో ఉసే ప్రేమ ప్రసాద్ హీ మాన్కర్ తృప్త హోనా చాహియే. ఐసీ సంభావనా సే యుక్త హోకర్ సమతా కా వ్యవహార్ కర్నే వాలే చిత్త కో హీ సంతృప్తి కహా జా సక్తా హై.
6: దృఢ నిశ్చయ ఇది ఒక విధమైనటువంటి దృఢమైనటువంటి స్థిరమైనటువంటిది గాను నిశ్చలమైనటువంటిది గాను ఉంటుండాలి. ధైర్య సాహసములు దృఢశక్తులు మానవులకు సహజంగానే ఉంటుంటాయి. ఈ దృఢత్వమును ఈ ధైర్య సాహసమును అనేక విధములైనటువంటి మార్గములలో దీనిని అనుభవిస్తుంటాడు జీవుడు. ఇట్టి దృఢమైనటువంటి ధైర్య సాహసమును కొంతమంది మేరు పర్వతం ఎక్కేటువంటి విషయంలో మహాధీరుడై ఉంటుంటారు. ఇట్టి ధైర్య సాహసములు దృఢశక్తి కూడాను అనంతమైనటువంటి సముద్రంలో దాటేటువంటి ఇదేటువంటి విషయంలో కూడాను స్థిరచిత్తులై ఉంటారు. మరికొందరు భయంకరమైనటువంటి భీకరారణ్యములో ప్రయాణం చేసేటువంటి తీరులై ఉంటారు. దయా దాక్షిణ్యము లేకుండా ఇతరులను హింసించి ధనమును ప్రోగు తీసుకునేటువంటి విషయంలో దైత్య సాహస దృఢశక్తులు కలిగి కొంతమంది ప్రవర్తిస్తుంటారు. మానవత్వముని మరచి దైవత్వమును విస్మరించి కేవలము ఒక దానవత్వంగా ప్రవర్తించి క్రూరత్వములో ప్రవర్తించేటువంటి యొక్క ధీరత్వం కలిగినటువంటి వారు మరికొందరుంటారు. ఈ ధీరత్వమును దృఢత్వమును మంచిగాను ఉపయోగించుకోవచ్చును చెడ్డగాను ఉపయోగించుకోవచ్చు.
4: దృఢ నిశ్చయ యహ సుదృఢ స్థిర ఔర్ నిశ్చల్ రహనే వాలీ భావనా హై. దృఢ నిశ్చయ యహ అత్యంత మహత్వపూర్ణ హై. మనుష్య మే దృఢ శక్తి ధైర్య ఔర్ సాహస్ సహజ రూప్ మే హీ విద్యమాన్ రహతే హై. జీవ ఇస్ దృఢతా ధైర్య ఔర్ సాహస్ ఆది కా ఉపయోగ विविध प्रकार से करता रहता है। कुछ लोग इस दृढ़ता और धैर्य का उपयोग पहाड़ों पर चढ़ने के लिए करते हैं और कुछ लोग धैर्य, साहस और दृढ़ शक्ति का प्रयोग अनंत सागर को पार करने के लिए करते हैं, तो और कुछ लोग घने जंगलों में यात्रा करने वाले धीर होते हैं। कुछ और लोग दूसरों को घोर निर्ममता से प्रताड़ित कर धन इकट्ठा करने में अपने धैर्य, साहस और दृढ़ शक्ति का उपयोग करते हैं। मानवता को भूलकर, दिव्यता को विस्मृत कर, दानवों की भांति क्रूरता पूर्ण व्यवहार करने में कुछ लोग अपनी धीरता को दर्शाते हैं। इस दृढ़ता और धीरता का उपयोग अच्छे ढंग से किया जा सकता है और बुरे ढंग से भी किया जा सकता है।
6: वाल्मीकि रत्नकारुडुगा उंडिनप्पुडु तन योक्क दैत्य साहस दृढ़ शक्तुलन्नीटि कूडानु दुर्मार्गमुलो प्रवेशपेट्टाडु। सप्तऋषुल योक्क संपर्कमु चेत, वारी प्रबोधन चेत తన యొక్క ధైర్యమును, సాహసమును, దృఢశక్తిని కూడాను పవిత్రమైనటువంటి రామనామములో ప్రవేశపెట్టాడు. కనుకనే వాల్మీకి రామాయణమునకు దాతగాను, ఒక విధమైనటువంటి యొక్క కర్తగాను రూపొందుతూ వచ్చాడు. కనుకనే మానవుని యొక్క దృఢశక్తి అనేటువంటిది కేవలం లౌకికమైనటువంటి ప్రాపంచిక సంబంధమైనటువంటి వ్యావహారిక సంబంధమైనటువంటి విషయం నందు ప్రవేశపెట్టుట కంటే ఇంద్రియ విగ్రహమునందు కూడాను, దైవాపేక్ష యందు కూడాను, దివ్యమైనటువంటి యొక్క ప్రపత్తి మార్గమునందు కూడాను ఈ ధైర్య సాహస ధీరత్వమును ప్రవేశపెట్టడం సార్థకమవుతుంది. ఇందులో మానవత్వమునందు ఒక విధమైనటువంటి విశిష్టత రూపొందింప చేస్తుంది.
4: వాల్మీకి జబ్ రత్నాకర్ థా తబ్ ఉస్నే అప్నీ దృఢ శక్తి, ధైర్య ఔర్ సాహస్ సబ్ కా ఉపయోగ్ బురే మార్గ్ మే హీ కియా థా। सप्त ऋषियों के संपर्क में आने और उनके उपदेश पाने के बाद उसने अपनी दृढ़ शक्ति
6: व्यावहारिक संबंध में विषय नंदु प्रवेश कंटे इंद्रिय निग्रह नंदु दैवापेक्ष दिव्यमैनटुवंटि प्रपत्ति मार्गम नंदु धैर्य साहस।

0: उपदेश पाने के बाद उसने अपनी दृढ़ शक्ति, धैर्य और साहस सबको राम नाम में झोंक दिया। इसीलिए वाल्मीकि रामायण दाता और कर्ता बन पाया। अतः मानव की दृढ़ शक्ति का उपयोग लौकिक और सांसारिक विषय संबंधी व्यवहारों में लाने की अपेक्षा इंद्रिय संयम, दैवीय अपेक्षा और दिव्यता पूर्ण प्रपत्ति के मार्ग में उपयोग में लाने पर मानवता सार्थक होगी। इससे मानवता को एक विशिष्टता प्राप्त होगी।
1: కనుకనే సగుణోపాసన నిర్గుణోపాసన గురించి ఈ యొక్క భక్తి యోగము అధికంగా బోధిస్తూ వివరిస్తూ వచ్చింది. ఈ సగుణ నిర్గుణోపాసములు కాని సాకార నిరాకారములు కాని ఏది ఉత్తమమైనటువంటిది, ఏది సాధకులకు అక్కర కానటువంటిది అనేటువంటి విషయాన్ని భగవద్గీతనే బోధిస్తూ వచ్చింది. సగుణ సాకారములే లేక నిర్గుణ నిరాకారములు మనం పొందలేము. దేహాభిమానం ఉండినంత వరకు, దేహభ్రాంతి ఉండినంత వరకు దేహాతీతమైనటువంటి నిర్గుణత్వాన్ని కాని నిరాకారతత్వాన్ని కాని మానవుడు ఏమాత్రం కూడా అనుభవించలేడు. ఏనాడు కాలకునకు దేహాభిమానము, లోకాభిమానము, ఈ అభిమానములు సంపూర్ణంగా తొలగినప్పుడే ఈ నిర్గుణ నిరాకార బ్రహ్మతత్వాన్ని కొంతవరకును సాధించడానికి అర్హుడవుతాడు.
0: భక్తి యోగనే సగుణోపాసన ఆర్ నిర్గుణోపాసన కే బారేమే ఉపదేశ దియా. సగుణ నిర్గుణోపాసన, साकार निराकार, इनमें से क्या उत्तम है और क्या साधकों के लिए नितांत अनावश्यक है, इनका उपदेश भगवत गीता ने दिया। सगुण साकार के बिना हम निर्गुण निराकार को प्राप्त नहीं कर सकते हैं। देहाभिमान और देह संबंधी भ्रम के बने रहने तक मानव निर्गुणत्व और निराकार तत्व को प्राप्त नहीं कर सकता है। देहाभिमान और लोक संबंधी अभिमान के पूरी तरह समाप्त होने पर ही मानव निराकार निर्गुण ब्रह्मत्व को पाने के योग्य बनता है।
1: నేను దేహము, నాకు దేహం ఒకటి కలదు, నేను మానవాకారుణ్ణి అనేటువంటి భావం ఉండినంత వరకు కూడాను మనకు నిరాకారం అనేటువంటిది ఏమాత్రం కూడా సాధించడానికి ఎట్టి వారికైనా సాధ్యం కాదు. కనుకనే దేహమాన్ అన్నాడు కృష్ణుడు. దేహాభిమానం ఉండినంత వరకు, నేను దేహము అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు ఈ నిరాకారతత్వాన్ని సాధించటం సాధ్యం కాదు. కనుక భక్తులైనటువంటి వాడు, సాధకుడైనటువంటి వాడు సగుణ సాకారాన్ని ప్రప్రథమలో ఆరాధనకు ప్రారంభించాలి. ఈ కొంతకాలం వరకు సాగిన తరువాత క్రమక్రమేణా ఈ సాకారముని ఆధారం చేసుకుని నిరాకారతత్వంలో ప్రవేశిస్తుంది.
0: మై శరీర్ హూ, మేరా ఏక్ శరీర్ హై, मैं मानवाकार में हूं, जैसी भावनाओं के बने रहने तक व्यक्ति चाहे जैसा भी क्यों न हो, निराकार तत्व को पाना संभव नहीं है। इसीलिए श्री कृष्ण ने देहम माम कहा। देहाभिमान और मैं शरीर हूं जैसी भावनाओं के बने रहने तक इस निराकार तत्व को प्राप्त करना कदापि संभव नहीं है। जो भक्त और साधक हैं उसे सबसे पहले सगुण साकार की आराधना करनी चाहिए। कुछ समय तक इस साधना के जारी रहने के बाद इसी सगुण साकार को आधार बनाते हुए निराकार तत्व में प्रवेश किया जा सकता है।
1: विश्व स्वरूप आराधन चयन भावस्तू विश्व स्वरूप साकार विश्व स्वरूप भूताकाश विश्व विराट स्वरूप ఇది కేవలం చిత్తాకాశం. ఈ రెండింటికి అతీతమైనటువంటి యొక్క మనో ఇంద్రియులకు అతీతమైనటువంటి యొక్క సాయిని చిదాకాశం. మనం జాగ్రత్త అవస్థయందు అనుభవించినటువంటి అన్ని కూడాను కొన్ని కాకపోయినను కొన్నిని మనకు స్వప్నావస్థయందు గోచరిస్తూ ఉంటాయి. జాగ్రత్త అవస్థయందు మనో ఇంద్రియముల యొక్క ప్రభావము అధికంగా ఉంటుంటుంది, కానీ స్వప్నావస్థయందు ఇంద్రియ ప్రభావం లేకపోయినప్పటికీ మనో ప్రభావం ఉంటుంటుంది. అదే కారణ స్వరూపమైనటువంటి సుశక్తి అవస్థ ఎందు మనస్సు కూడా లీనమైపోతుంది. దృశ్యకల్పితమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటి యొక్క ప్రభావమే భూతాకాశం. మానసిక సంబంధమైనటువంటి ప్రభావం యొక్క ప్రవృత్తిలే ఇది చిత్తాకాశం.

0: మనో ఇంద్రియముల యొక్క సమ్మిళితమైనటువంటి ఏకత్వ స్వరూపమే ఇది చిదాకాశం. కనుక సుషుప్తి అవస్థ ఎందు మాత్రమే ఇది నిర్గుణ నిరాకారతత్వాన్ని భావించడం సాధ్యమవుతుందో ఏమో.
1: విశ్వస్వరూప్ కి ఆరాధన కీ జా సక్తి హై ఐసీ భీ భావన కీ గయీ, పరంతు విశ్వరూప్ భీ సాకార హీ హై. విశ్వస్వరూప్ భూతాకాశ హై, విశ్వ విరాట్ స్వరూప్ చిత్తాకాశ హై. ఇన్ దోనో సే పరే, మన్ ఔర్ ఇంద్రియో సే భీ పరే జో స్తర హై వహీ చిదాకాశ హై. జాగ్రతావస్థా మే జిన్కా అనుభవ ప్రాప్త కర్తే హై వే సభీ నహీ, పరంతు ఉన్మే సే కుచ్ తో స్వప్నావస్థా మే దీఖ్ పడతే హై. జాగ్రతావస్థా మే మన్ ఔర్ ఇంద్రియో కా ప్రభావ అధిక రహతా హై. స్వప్నావస్థా మే ఇంద్రియో కే ప్రభావ కే న హోనే పర్ భీ మన్ కా ప్రభావ హోతా హై. వహీ కారణ స్వరూప్ సుషుప్తావస్థా మే మన్ విలీన హో జాతా హై. యహ దృశ్య కల్పిత ఇంద్రియ ప్రభావ హీ భూతాకాశ హై. మానసిక ప్రభావ సే యుక్త ప్రవృత్తి హీ చిత్తాకాశ హై. మన్ ఔర్ ఇంద్రియో కా సమ్మిలిత స్వరూప్ హీ చిదాకాశ హై. ఇస్లియే శాయద్ సుషుప్తావస్థా మే హీ ఇస్ నిర్గుణ నిరాకార తత్వ కీ భావన కీ జా సక్తి హై.
0: నిరంతరము సాకారమే ఆధారం చేసుకున్నటకు వీలు లేదు. సాకార నిరాకారములు రెండు కూడాను సాధకునకు అత్యవసరం. పచ్చికి రెండు రెక్కలు ఉండినట్టుగా, బండికి రెండు చక్రములు ఉండినట్టుగా, మనిషికి రెండు కాళ్ళు ఉండినట్టుగా సాకార నిరాకారములు భక్తి ప్రభావము చే ప్రయాణం చేసేటువంటి సాధకులకు అత్యవసరం. ఒకటి ముందు ఒకటి వెనుకు, ఒకటి ముందు ఒకటి వెనుకు, ఈ విధంగా సాకార నిరాకారంతో ప్రయాణం చేసినప్పుడే సాన్నిధ్యము అనేటువంటి యొక్క గమ్యమును మనం చేరడానికి వీలవుతుంది. అయితే సాకారము క్షణకాలం, నిరాకారము శాశ్వతం. దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: సర్వదా సాకార్ కో హీ ఆధార్ నహీ బనాయే రఖనా చాహియే. సాధక్ కే లియే సాకార్ ఔర్ నిరాకార్ దోనో అత్యంత ఆవశ్యక్ హై. జైసే పక్షి కే దో పంఖ్ హోతే హై, గాడీ కే దో పహియే హోతే హై, మనుష్య కే దో పైర్ హోతే హై, ఉసీ ప్రకార్ భక్తి కే ప్రభావ సే యాత్రా కర్నే వాలే సాధక్ కే లియే సాకార్ ఔర్ నిరాకార్ దోనో ఆవశ్యక్ హై. పహలే ఏక్ ఫిర్ దూసరా, పహలే ఏక్ ఫిర్ దూసరా, ఇస్ ప్రకార్ బారీ బారీ సే సాకార్ ఔర్ నిరాకార్ కే ఆధార్ పర్ యాత్రా కర్నే పర్ హీ సాన్నిధ్య రూపీ గంతవ్య తక్ పహుంచనా సంభవ హో సక్తా హై. పరంతు సాకార్ తాత్కాలిక్ హై, జబ్కి నిరాకార్ శాశ్వత్ హై. ఇస్కే లియే ఏక్ ఛోటా సా ఉదాహరణ.
0: మీరు ఈ ప్రశాంతి నిలయ మందిరము లోపల 1000 మంది కూర్చున్నారు. ఇది 1 గంట లేక 1.5 గంట కాల నియమం. వీరితో పాటు ఈ ప్రశాంతి నిలయం నందు నేను కూడా ఉంటున్నాను. అందరూ ఈ హాల్కు లోపల భాగంలో కూర్చున్నారు. ఇది కాల పరిమితితో కూడినటువంటిది, ఈ కర్మ నిమిత్తంతో కూడినటువంటిది. అయితే ఈ భావాన్ని మీ మీ గ్రామములకు మీరు వెళ్లిన తర్వాత ఒక్కతోని మీరు చిత్తాకాశమునందు స్మరించినారంటే ఈ ప్రశాంతి నిలయము, ఇన్ని వేల వ్యక్తులు, స్వామి మీ హృదయంలో నిలిచిపోయాడు. కేవలము ఇది బాహ్యమైన దృష్టిలో జాగ్రత్త అవస్థలో చూచినప్పుడు మీరందరూ కూడాను ప్రశాంతి నిలయము హాలులో జీవిస్తున్నారు, నివసిస్తున్నారు. కానీ మీరు మీ మీ గ్రామములకు వెళ్లి మీరు చింతించినప్పుడు మీలో ఈ ప్రశాంతి నిలయము నివసిస్తూ ఉంటుంటారు. ఈ ప్రశాంతి నిలయంలో ఉండినటువంటిది మీరు 1 గంట అయినప్పటికీ ఈ ప్రశాంతి నిలయము మీలో నిలుచుకోవటము శాశ్వతంగా జీవితమంతా నిలిచిపోయింది. మీరు ఎప్పుడు చింతించినా కూడాను ఈ యొక్క దృశ్యం మీలో శాశ్వతంగా చేరిపోయింది. కనుక జాగ్రత్త అవస్థలో మనం అనుభవించటం చేత కదా ఈ యొక్క చిత్తాకాశం అనేటువంటి యొక్క నిరాకార తత్వం మనలో శాశ్వతంగా నిలిచిపోయింది. ఈ సాకార తత్వమే మనం అనుభవించకుండా నిరాకారమైనటువంటి దృశ్యం మన చిత్తంలో నిలిచిపోదు. కనుకనే దేనినైనా కూడాను సాకార సగుణోపాసన ప్రారంభించిన తరువాతనే నిర్గుణ నిరాకారమైనటువంటి యొక్క తత్వము హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతుంది.
1: ఇస్ ప్రశాంతి నిలయం కే మందిర్ మే లగ్భగ్ 1000 లోక్ బైఠే హై. యహ స్థితి 1 ఘంటా యా 1.5 ఘంటా జారీ రహేగి. ఇస్ ప్రశాంతి నిలయం మే తుమ్ సబ్ కే సాథ్ మే భీ హూ. సభీ లోగ్ इस हॉल के अंदर बैठे हैं। यह समय सीमा से और कर्म से भी संबद्ध है, परंतु तुम अपने अपने गांवों को जाने के बाद इस भावना का स्मरण चित्ताकाश में करोगे तो तुम जान पाओगे कि यह प्रशांति निलयम, स्वामी और इतने हजार लोग तुम्हारे सामने प्रकट हो गए हैं। जागृतावस्था में बाह्य दृष्टि से देखने पर पता चलेगा कि तुम सब प्रशांति निलयम में ठहरे हो, परंतु तुम अपने अपने गांवों को जाने के बाद विचारने पर यह प्रशांति निलयम तुम में ही होगा। इस प्रशांति निलयम में तुम्हारे रहने का समय मात्र एक घंटा ही है, परंतु यह प्रशांति निलयम जीवन भर के लिए तुम में शाश्वत रूप में प्रतिष्ठित हो गया है। जब भी तुम विचारोगे तो यह दृश्य तुम्हें शाश्वत रूप में दिख पड़ेगा। जागृतावस्था में अनुभव प्राप्त करने के कारण ही यह चिताकाश रूपी निराकार तत्व हम में शाश्वत रूप में स्थिर हो गया है। इस साकार तत्व का अनुभव प्राप्त किए बिना निराकार तत्व हमारे चित्त में स्थिर नहीं हो सकता है। अतः साकार सगुणोपासना के आरंभ करने के बाद ही निर्गुण निराकार तत्व हृदय में शाश्वत रूप में प्रतिष्ठित होगा।
0: वो पिल्लवाड़ी की कुर्ची अने पेर ने मन का कुर्ची अनेपड़ दी आकार आवाड़ी की अर्थ का आकार चूपी चिंती दी क्रिंद దీనికి కుర్చీ అని రాసినప్పుడే ఈ కుర్చీ అనేటువంటి పదములకు ఇది ఆకారము అని గుర్తించి తర్వాత ఈ ఆకారము లేకపోయినప్పటికీ కుర్చీ అనేటువంటిది వాడు ఎక్కడ ఉడినప్పుడు చెప్పగలడు. ఈ కుర్చీ అనేటువంటి అక్షరము నేర్చుకునేంత వరకు కూడాను ఈ చరం అనేటువంటి ఆకారం ఉండే తీరాలి. కనుక ఇది చరము, అది అక్షరం. కానీ అక్షరాన్ని చరమే నిరూపించింది. కనుకనే దైవత్వం అనేటువంటిది కేవలము అక్షర స్వరూపమైనటువంటిది అయినప్పటికీ దీనికి ఆకారమనేటువంటిది ఆధారంగా మనం చేర్చుకోవాలి.
1: ఏక్ బచ్చే కో కుర్సీ కా శబ్ద సిఖా రహే హై. కుర్సీ శబ్ద బతానే కే బాద్ ఉస్ బచ్చే కో ఉస్కా ఆకార మాలూమ్ నహీ హోగా. అతః కుర్సీ కా ఏక్ ఆకార దిఖాకర్ ఉస్కా ఏక్ చిత్ర బనాకర్ ఉస్కే నీచే యహ్ కుర్సీ హై शब्द लिखकर बताने पर बाद में वह जब भी कुर्सी शब्द सुनेगा तो उसके सामने आकार के न होने पर भी वह जहां भी हो उस कुर्सी शब्द को समझ पाएगा। कुर्सी शब्द के अर्थ को समझने तक इस क्षर आकार का होना अत्यंत आवश्यक है। अतः कुर्सी का आकार क्षर है और उसका अर्थ अक्षर है। अतः अक्षर अर्थात शाश्वत को क्षर अर्थात नश्वर ने ही निरूपित किया है। दैवत्व अक्षर स्वरूप है, परंतु इसके लिए आकार को आधार बनाना अत्यंत आवश्यक है।
0: इकड़ भगवंत उन्नाडा लेदा अदे दृढ़ निश्चय अनगा अंदर की अंत दृढ़मैनटुवंटिदिगा उंटुंददु भगवंत उन्नाडा लेदा उंटे एक्कड़ उन्नाडु కంటికి కనిపించటం లేదు. ఇది సత్యమా అసత్యమా, ఇది కేవలం భ్రాంతియా లేకపోతే నా ఊహాగానమా అనేటువంటి భావాలతో తాను తికమకలపడుతుంటాడు. కనుక ఈ విధమైనటువంటి సందిగ్ధావస్థలో నిలుచుకోకుండా ఒక దృఢ నిశ్చయం అనగా విశ్వాసమును అభివృద్ధి పరచుకోవడానికి కొన్ని విధమైనటువంటి ఆకారమును మనము ఆధారం చేసుకోవాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఈశ్వర్ హయా నహి వహీ దృఢ నిశ్చయ హై, परंतु सभी में दृढ़ता नहीं होती है। ईश्वर है कि नहीं? यदि है तो कहां है? फिर आंखों को क्यों दिखाई नहीं देता है? क्या यह सत्य है या असत्य, अथवा यह कोई भ्रम है या कोई कल्पना, जैसी भावनाओं में मानव डावाडोल होता रहता है। ऐसी संदिग्धता से बचने के लिए एक दृढ़ निश्चय अर्थात आस्था को बढ़ाने के लिए एक आकार को आधार बनाना चाहिए। इसके लिए एक छोटा सा उदाहरण।
0: देवड़ उन्नाड़ा लेदा अनि ఒక ప్రశ్న దీనికి సరైనటువంటి జవాబు ఈ దేవుడు అనేటువంటి పదమే. దేవుడు అనేటువంటి యొక్క ఆకారమే లేకపోతే, వస్తువు అనేటువంటిదే లేకపోతే, ఈ దేవుడు అనే పదం ఎక్కడ నుంచి వచ్చింది? లేని వస్తువుకు పేరు ఏమాత్రము ఉండదు, పేరు ఉండనా వస్తువు ఉన్నది. కనుక దేవుడు అనేటువంటి పదమే ఉన్నాడు అనేటువంటి దానికి సరైనటువంటి యొక్క స్థిరత్వాన్ని బోధిస్తుండాలి. ఇది ఒక టంబ్లర్. ఈ టంబ్లర్ అనేటువంటిది ఒక పదం. ఈ పదమునకు అర్థమే ఈ ఆకారం. పదమునకు అర్థమే అవుట చేత దీనికి పదార్థము అని పేరు వచ్చింది. కనుక జగత్తునందుండేటువంటి ప్రతి పదార్థము కూడాను పదమునకు అర్థమే. ఇది కుర్చీ అనేటువంటి పదమునకు ఈ ఆకారమే అర్థం. పదమునకు అర్థమును బోధించేటువంటిదే శబ్దం. కనుక పదము శబ్దము రెండింటి యొక్క ఏకత్వమే పదార్థం. కనుక దేవుడే లేకపోతే దేవుడు అనేటువంటి పదం అనేటువంటిదే రాదు.
1: ప్రశ్న యహ్ కే ఈశ్వర్ హై కి నహీ. ఇస్ ప్రశ్న కా సహీ ఉత్తర్ शब्द ईश्वर ही है. यदि ईश्वर संबंधी आकार ही न हो, वस्तु ही न हो, तो शब्द ईश्वर कहां से आया है? जो वस्तु नहीं है उसका नाम भी नहीं हो सकता है. यदि नाम है तो वस्तु भी है. अतः शब्द ईश्वर ही ईश्वर के अस्तित्व को सुस्थिर करता है. यह एक टम्बलर है. टम्बलर एक शब्द है. इस शब्द का अर्थ ही यह आकार है. शब्द को पद भी कहते हैं. पद का अर्थ होने के कारण इसे पदार्थ कहा गया है. अतः इस जगत में जो भी पदार्थ है वह उस शब्द का अर्थ ही है. शब्द कुर्सी का अर्थ यह आकार ही है. पद का अर्थ द्योतित कराने वाला ही शब्द है. अतः पद और शब्द का समन्वित स्वरूप ही पदार्थ है. इसलिए यदि ईश्वर ही न हो तो ईश्वर शब्द कैसे अस्तित्व में आएगा?
0: అయితే కొన్ని కొన్ని పదములు అర్థము లేని పదములు కూడా ఉంటున్నాయని మీరు ఊహించవచ్చు. గగన కుసుమము అనగా ఆకాశ పుష్పము అని ఒక పేరు ఉంటుండాలి. ఆకాశములో పుష్పం ఎక్కడుంది? పేరుంది కదా గగన పుష్పము అని. ఇది పదము కాదు, సమాసము. రెండు పదముల యొక్క చేరికై ఆకాశము పుష్పము రెండుగా చేరింది. కాబట్టి ఇవి రెండు కూడా ఉంటున్నాయి. అదే విధముగానే ప్రతి పదములకు కూడా ఈ దృశ్య కల్పితమైనటువంటి జగత్తునందు ఆకారము లేకుండా ఉండడానికి సాధ్యం లేదు. మీరు కాదు, మీరు చదువుకున్న విద్యార్థులు అధ్యాపకులుగా ఉంటుంటారు. ఒక డిక్షనరీ తీసుకుందాం. ఈ డిక్షనరీ లోపల అన్ని పదములు కూడా ఉన్నవా కాదా? ఈ పదములకంతా కూడా స్వరూపములు ఉన్నవా లేదా? ఈ యొక్క డిక్షనరీ లోపల కూడా జీఓడి గాడ్ అనేటువంటి పదం ఉంది. ఇది లేని దేవుడైతే ఈ డిక్షనరీలో ఈ పదం ఎందుకు పెట్టారు? కనుక మీరు చూచినా చూడకపోయినా, అనుభవించినా అనుభవించకపోయినా, పదమే ఈ యొక్క ఆకారమునకు స్వరూపము. ఇది సాక్షాత్కారం. మొట్టమొదటి ఆకారము, రెండవది పదము. ఇది చేరేగిరి లేకపోతే, ఈ ఆకారమే లేకపోతే దీనికి చేరనే పదమే రాదు. కనుక సాకారము మొదలు, నిరాకారం తరువాత. సాకారాన్ని విడిచిపెట్టి నిరాకారంలో ప్రవేశించడానికి సాధ్యం కాదు.
1: పరంతు తుమ్ కహ సక్తే హో కే కుచ్ అర్థహీన్ శబ్ద భీ విద్యమాన్ హై. ఉదాహరణ కే లియే ఏక్ శబ్ద గగన్ కుసుమ్ హై, జిస్కా అర్థ ఆకాశీయ పుష్ప హై. గగన్ కుసుమ్ శబ్ద తో హై, పరంతు ఆకాశీయ పుష్ప కైసే హో సక్తా హై? यह शब्द नहीं बल्कि समास है. दो शब्दों के मेल से यह बना है. आकाश भी है और पुष्प भी, इनके मेल से ही यह समास बना है. इसी प्रकार इस दृश्य कल्पित जगत में बिना किसी आकार के कुछ का होना संभव नहीं है. तुम सब पढ़े लिखे छात्र और अध्यापक हो, तुम एक डिक्शनरी लो. इस डिक्शनरी में अनेक शब्द हैं जिनमें से प्रत्येक का कोई आकार है या नहीं. इस डिक्शनरी में गॉड ऐसा एक शब्द भी है. यदि ईश्वर नहीं है तो इस शब्द को इस डिक्शनरी में क्यों रखा गया है? अतः चाहे तुम देखे हो या नहीं देखे हो, चाहे तुम्हें इसका अनुभव हुआ हो या न हुआ हो, परंतु यह शब्द ही इस आकार का स्वरूप है. यही साक्षात्कार है. पहले आकार आता है, बाद में शब्द. यदि कुर्सी का आकार ही न होता तो शब्द कुर्सी कैसे आता। अतः पहले साकार और बाद में निराकार, साकार को त्याग कर निराकार में प्रवेश करना कदापि संभव नहीं है।
0: मरक उदाहरण इधि दिंडु दी पैन उदी गुड बट अटार क्लास लिमटी प्रति का पैन बट लति अर ने रेडू प्रत्येक अनग ఈ నిరాకారమైనటువంటి ప్రత్యే ఆకారమైన దారంగా తయారై ఈ ఆకారమైన దారమే ఒక స్వరూపమైనటువంటి యొక్క గుడ్డగా తయారైంది. బట్టనే సాకారం అన్నారు, పత్తిని నిరాకారం అన్నారు. కానీ ఈ నిరాకారం నుంచి సాకారం, సాకారం నుంచి నిరాకారం, ఈ రెండింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వమునే దైవత్వము అని చెప్పారు. అయితే మన వినియోగం కోసమని ప్రత్తిని మనం ఇంటి దగ్గర పెట్టుకుని నేను ఆనుకొని కూర్చోలేము. ఈ ప్రత్తిని ఒక ఆకారంగా తీసుకుని మనము కొన్ని విధమైనటువంటి వినియోగార్థమై ఈ విధమైనటువంటి స్వరూపాలుగా మనము ఉపయోగపెడుతున్నాము. మన దేహాభిమానం ఉండినంత వరకును ఈ ఉపయోగములు మనకు తప్పినవి కాదు.
1: ఏక్ ఛోటా సా ఉదాహరణ, యే ఏక్ తకియా హై, ఇస్కే ఊపర్ క్యా హై, ఇస్కే ఊపర్ కపడా హై ఔర్ ఇస్కే అందర్ కపాస్ హై. తుమ్ బాహర్ జో హై ఉసే కపడా ఔర్ అందర్ జో హై ఉసే కపాస్ కహతే హో, परंतु मैं दोनों को कपास ही कहूंगा, क्योंकि कपास ही धागा बना और उससे कपड़ा, कपड़ा साकार है और कपास निराकार। इस तरह निराकार से साकार और साकार से निराकार, इन दोनों की एकता में विद्यमान तत्व ही दिव्यता अर्थात दैवत्व है। परंतु जब उपयोग की बात आती है तो हम कपास से पीठ टेक कर बैठ नहीं सकते हैं, इसलिए हम अपने प्रयोजन के लिए कपास को ही आकार के रूप में लेकर विभिन्न प्रकार से उसका उपयोग कर रहे हैं.
0: కనుక నేను దేహము దేహమనేటువంటి దేహాభిమానం ఉండినంత వరకు కూడాను సాకారమనేటువంటి దాన్ని వదలడానికి సాధ్యం కాదు. సాకార పూజ ఎందు కూడాను అనేక విధమైనటువంటి పూజలు మనం చేస్తున్నాము, షోడశోపచారం చేస్తున్నాము, పుష్పములు తెస్తున్నాము, జలముతో అభిషేకం గావిస్తున్నాము, అనేక విధమైనటువంటి యొక్క అర్చనలు చేస్తున్నాము, ధూపదీప నైవేద్యాలు కూడాను. ఇది కొన్ని విధములుగా సాకారమైనటువంటి యొక్క తృప్తి. ఈ క్రమక్రమేణ నిరాకార తత్వమైనటువంటి హృదయంలో ప్రతిష్ట అయిన తర్వాత, దేహభ్రాంతి విసర్జించిన తర్వాత దీనిని అనేక విధమైనటువంటి భావ పుష్పములతో పూజిస్తాం. మనం సాకారంగా ఆరాధన చేసేంత వరకు జాజి పుష్పము, మల్లె పుష్పము, బంతి పుష్పము, ఇంకా చామంతి పుష్పము, ఇలాంటి అనేక పుష్పములతో మనము భగవంతుని ఆరాధన చేస్తాం. చేసే దేహము కానీ చేయబడేటువంటి పుష్పములు కానీ అనిత్యములైనటువంటివి. అయితే నిరాకార తత్వములో ఆరాధన చెప్పవలసినటువంటి పుష్పములు వేరుగా ఉంటున్నాయి. అహింస కథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, క్షమాపుష్పం, శాంతి పుష్పం, దయాపుష్పం, సత్యపుష్పం, తపపుష్పం, ఇలాంటివంతా నిరాకార పుష్పములకు చేరినటువంటివి.
1: జబ్ తక్ మై శరీర్ హూ జైసీ భావన హమ్మే హోగి तब तक इस साकार को छोड़ना संभव नहीं है. साकार की आराधना में हम अनेक पूजाएं कर रहे हैं, 16 प्रकार के उपचार कर रहे हैं, कई प्रकार के फूल ला रहे हैं, जल से अभिषेक कर रहे हैं, कई अर्चनाएं कर रहे हैं, धूप दीप नैवेद्य आदि समर्पित कर रहे हैं. यह सब मात्र साकार संतुष्टि है. परंतु जब इसे निराकार हृदय में प्रतिष्ठित करेंगे और जब देह भावना त्याग देंगे, तब अनेक प्रकार के भावना सुमनों से इसकी पूजा करेंगे. लेकिन जब तक साकार की आराधना करते हैं तब तक चमेली, मोगरा, गेंदा, गुलदाउदी जैसे फूलों का उपयोग करते हुए ईश्वर की पूजा करते हैं. परंतु ज्ञातव्य है कि पूजा करने वाला शरीर और पूजा में उपयोग में लाए जाने वाले फूल सभी नश्वर ही हैं, परंतु निराकार की आराधना में उपयोग में लाए जाने वाले फूल अलग से हैं. अहिंसा प्रथमम पुष्पम पुष्पमिंद्रिय निग्रहम, क्षमा पुष्पम, शांति पुष्पम, दया पुष्पम, सत्य पुष्पम, तपह पुष्पम, ये सब निराकार की आराधना से संबंधित पुष्प हैं.
0: మనము ఈ ఉన్నత స్థాయికి పోయేంత వరకు కూడాను, ఈ యొక్క నివృత్తి మార్గంలో ప్రవేశించేంత వరకును ఈ యొక్క ప్రవృత్తిని మాత్రం వదలడానికి వీలు కాదు. దీనిని ఆధారము చేసుకుని 12వ అధ్యాయమునందు భక్తి యోగములో భక్తుని యొక్క గుణగణములను మాత్రమే ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటిది గీతాచార్యులు బోధించారు. ముఖ్యంగా భక్తుడైనటువంటి వాడు సతతం శాంతి తత్వంను బోధించుకోవాలి, శాంతిని వహించాలి, దృఢనిశ్చయుడు కావాలి, సంతృష్టి ఉంటుండాలి. ఎట్టి బాధలకు కాని ఎట్టి విచారములకు కాని హృదయమునందు అవకాశమును ఇవ్వరాదు. కనుకనే ప్రహ్లాదుణ్ణి ఈ భక్తి ప్రపత్తులకు ఒక ఆదర్శ వ్యక్తిగా నిరూపిస్తూ వచ్చింది భాగవతం. తన్ను నిశాచరులు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగసాయి ఓ ధనుజ వంజన ఓ మహాసన్య అపరి అని వరించగాని స్మరించగాని తా కన్నును నిరుతేరు భయకంప సమేతుడు కాడు. ఓవరా అనగా ఏమిటి? ఎలాంటి బాధల సమయం నుండి కాని ఎలాంటి కష్ట సమయం నుండి కాని నిరంతరం కూడాను హే నారాయణ ఓ అపన్న శరణ్య అనేటువంటి యొక్క దైవ నామముని దైవ చింతనే స్మరిస్తూ వచ్చాడు కాని కంటినీరు పెట్టుకోలేదు, బాధలకు ఏమాత్రము అవకాశం ఇవ్వలేదు, ఇవి బాధలే అని ఊహించలేదు. కనుకనే ప్రహ్లాదుని సతతం యోగిన అన్నారు. అతను దేహధారి అయినప్పటికీ లౌకికమైనటువంటి జగత్తునందు ఈ లౌకికమైనటువంటి యొక్క వాంఛలలో తాను ఉండినప్పటికీ తనలో ఎట్టి వాంఛలు కూడా ప్రవేశించలేదు.
1: అతః జబ్ తక్ హమ్ ఉన్నత స్తర్ తక్ నహీ పహుంచతే హై, జబ్ తక్ నివృత్తి కే మార్గ మే ప్రవేశ్ నహీ కర్తే హై, తబ్ తక్ ప్రవృత్తి కే మార్గ కో ఛోడ్నా అసంభవ హై. ఇసీ కే ఆధార్ పర్ గీతాచార్య నే 12వే అధ్యాయ కే భక్తి యోగ మే ఉపదేశ్ దియా కే భక్త్ కో అప్నే మే సద్గుణో కా వికాస్ కైసే కర్నా చాహియే. భక్త్ కో సతత్ శాంత స్వభావ కా హోనా చాహియే, దృఢ నిశ్చయ వాలా హోనా చాహియే, సదా సంతుష్ట రహనా చాహియే. అప్నే హృదయ మే కదాపి కిసీ భీ ప్రకార్ కే దుఃఖ అథవా చింతా కో స్థాన్ నహీ దేనా చాహియే. ఇసీలియే శ్రీమద్ భాగవత్ భక్తి ఔర్ ప్రపత్తి కే సందర్భ మే ప్రహ్లాద్ కో ఏక్ ఆదర్శ చరిత్ర కే రూప్ మే ప్రస్తుత్ కర్తా హై. ప్రహ్లాద్ పర్ జబ్ భీ రాక్షసో నే తల్వారో సే వార్ కియా తో వహ సదా హే పన్నగ శాయీ హే ధనుజ భంజన్ కహకర్ స్మరణ మాత్ర కర్తా రహా, న ఉస్నే ఆంసూ బహాయ న హీ భయభీత హువా. ఇస్కా తాత్పర్య క్యా హై? కష్ట జితనే భీ భయంకర హో, దుఃఖ జితనే భీ అసహనీయ హో, పరంతు ప్రహ్లాద్ నిరంతర ఈశ్వర్ కా స్మరణ హీ కర్తా రహా. ఉస్నే కభీ ఆంసూ నహీ బహాయ ఔర్ న హీ దుఃఖీ హువా, వహ ఇన్హే కష్ట హీ నహీ సమ్ఝా. ఇసీలియే ప్రహ్లాద్ కో సతతం యోగినః కహా గయా. వహ లౌకిక జగత్ మే హీ థా, లౌకిక వాసనాఓ కే మధ్య మే హీ థా, పరంతు ఉస్మే రత్తీ భర్ భీ వాసనాఓ కా ప్రవేశ్ నహీ హువా.
0: కనుకనే భక్తునికి ఈ కోప తాప ఈర్ష్య అసూయ చాడీలు ఇలాంటి దుర్గుణములు ఏమాత్రం కూడా హృదయములో ప్రవేశించరాదు. భక్తునికి ప్రధానమైనటువంటి యొక్క శత్రువులు నలుగురు ఉంటున్నారు, కోపము, అసూయ ద్వేషము, ఇంకా అనేక విధమైనటువంటి వాంఛలు. ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి భక్తి ప్రవేశమునకు చాలా అడ్డుతగులుతుంటాయి. అందరి ఎందు కూడాను సమభావాన్ని భావించాలి. ఎవరినో ఒకరిని మనం ద్వేషించినామంటే నీవు ఆరాధన చేసే దైవాన్ని నువ్వు ద్వేషించినావు. ఒక అహంకారం చేత ఇతరులపై ఏమైనా కూడా మనం చర్య తీసుకున్నామంటే నీవు నీ దైవంపై నువ్వు చర్య తీసుకున్నావు. కనుకనే మనము అద్వేష్ట సర్వభూతానాం అని ఈ యొక్క భగవద్గీతలో ప్రధానమైనటువంటిది హెచ్చరిక.
1: ఇసీలియే ఏక్ భక్త్ కే హృదయ మే క్రోధ ఈర్ష్య ద్వేష चुगली जैसे बुरे गुण प्रवेश नहीं होने चाहिए. भक्त के प्रधान शत्रु चार हैं, जैसे क्रोध, जलन, द्वेष और वासनाएं. ये सब भक्ति मार्ग में प्रवेश की बाधाएं हैं. इसीलिए भक्त में सबके प्रति समभावना होनी चाहिए. यदि तुम किसी से द्वेष करते हो तो समझो कि तुम अपने आराध्य से ही द्वेष कर रहे हो. అహంకార కే వశీభూత హోకర్ యది కిసి కే విరుద్ధ कोई कार्यवाही करते हो तो समझो कि अपने आराध्य के विरुद्ध ही कार्यवाही कर रहे हो। इसीलिए भगवद गीता में अद्वैष्टा सर्वभूतानाम के रूप में हमें चेतावनी दी गई है।
0: ये विधिंगा क्षेत्रमनु परिशुद्धम चेयक విత్తులు నాటితే ఈ పంట పండదు, అదే విధంగానే ఈ దుర్గుణములన్నిటి చిత్తం నుంచి దూరము చేయక మనం ఎన్ని విధములైన సాధన చేసినప్పటికీ ఈ ఆత్మానందం కాని దైవప్రీతి కాని మనకు ఏమాత్రం కూడా లభించదు. భక్తియోగంలో ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యం ఏమిటండగా ఇతరులను దైవ సమానంగా భావించుకొని కేవలం దైవాన్ని ఆరాధన చేసినంత మాత్రం ప్రయోజనం లేదు, జీవులను కూడా నువ్వు గౌరవించాలి, జీవులను కూడా నువ్వు ప్రేమించాలి. దేవుణ్ణి పూజించటం, జీవుణ్ణి హింసించటం, ఇది భక్తికి లక్షణం అవుతుందా? ఇది కేవలము అజ్ఞానం యొక్క పరస్వరూపమే. ఇలాంటి వ్యక్తులు భక్తి యొక్క స్థానంలో ప్రవేశించటకు వీలు ఉండదు. కనుక భక్తి యోగంలో ఇంకనూ మనం నేర్చుకోవాల్సినటువంటివి, భక్తులు అనుసరించవలసినటువంటివి, ఈ కాలాన్ని ఏ విధంగా పవిత్రం చేయాలనేటువంటిది, కర్మలు ఏ విధంగా సార్థకం గావించుకోవాలని, కాయమును ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటిది మున్ముందు జరుగుతుంది.
1: जिस प्रकार खेत को साफ किए बिना बीज बोने पर कोई फसल प्राप्त नहीं होती है, उसी प्रकार चित्त से दुर्गुणों का निर्मूलन न होने पर चाहे कितनी ही साधनाएं क्यों न करें, परंतु हमें आत्मानंद और दैव प्रीति प्राप्त नहीं होंगे। भक्ति योग में ईश्वर की पूजा करने मात्र से कोई प्रयोजन नहीं है। सबको ईश्वर के समान मानना चाहिए, सभी जीवों के प्रति आदर और प्रेम रखना चाहिए। ईश्वर की पूजा करना और जीवों को तंग करना, क्या यह भक्ति का लक्षण हो सकता है? यह तो अज्ञान का ही प्रतीक है। ऐसे लोग भक्ति के मार्ग में कदापि प्रवेश नहीं कर सकते हैं। भक्ति योग में और क्या सीखना है, भक्तों को किन बातों का अनुसरण करना चाहिए, समय का सदुपयोग कैसे करना चाहिए, कर्मों को कैसे सार्थक किया जा सकता है, इस शरीर और समय का उपयोग किस विधि करना चाहिए, इत्यादि के बारे में आगे बताऊंगा। उपसंहार। भगवान बाबा ने इस अमृत तुल्य प्रवचन में भक्तों का पथ प्रदर्शन करते हुए कहा कि भक्त का प्रथम आध्यात्मिक गंतव्य ईश्वर के प्रेम को प्राप्त करना है। इसी से भक्त का जीवन सार्थक होगा। परंतु भगवान के प्रेम को प्राप्त करना सरल नहीं है, परंतु असंभव भी नहीं। भक्त को प्रथमतः साकारोपासना में निमग्न होना चाहिए और कालांतर में दृढ़ निश्चय से युक्त साधनाएं करते हुए निराकारोपासना में प्रवेश करना चाहिए। स्वामी ने अत्यंत सरल उदाहरणों के माध्यम से सिद्ध किया कि सगुणोपासना का महत्व निर्गुणोपासना में तल्लीन होने का उत्तम साधन है।
2: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 4 अगस्त 1984 को दिया गया प्रवचन सुना।
3: यू आर ट्यून्ड टू रेडियो साई ग्लोबल हार्मनी ब्रिंगिंग यू 24 आवर्स अ डे द मैसेज ऑफ लव ऑफ भगवान श्री सत्य साई बाबा।

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 31st discourse on Gita, Bhagavan delivered on 13th September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Vacha.
2: Karmanyeva Adhikaras Maphaleshu Kadacha Arjuna Te Niku Karmanyeva Adhikaras Adhikaraha నీకు కర్మ ఎంది అధికారం ఆస్తి కలదు.
3: అర్జున, యు హ్యావ్ ద రైట్ అండ్ ది అథారిటీ టు పర్ఫార్మ్ యాక్షన్.
2: కదాచన, ఎప్పుడైనా.
3: ఆల్వేస్.
2: అధికార ఫలేషు, ఫలమునందు అధికారం. మే, మా వలదు.
3: ఆల్వేస్ యు షుడ్ నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
2: అర్జున, నీకు కర్మ ఎందే అధికారం కలదు, ఫలమునందు వలదు అన్నాడు.
3: అర్జున, యు హ్యావ్ ఎ రైట్ ఫర్ యాక్షన్ బట్ డు నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
2: ఇక్కడ ఫలమునందు అధికారం లేదు అని చెప్పలేదు. పదమునందు అధికారం ఉన్నది, ఉండినప్పటికీ దాని నీవు ఏమాత్రము అంగీకరించవద్దు అనేటువంటి ఒక అభిప్రాయం.
3: హియర్ ఇట్ ఈస్ నాట్ సెట్ దాట్ దెర్ ఈస్ నో ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్. ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ దేర్ బట్ డూ నాట్ ఆస్పైర్ ఫర్ ఇట్. దిస్ ఇస్ ది ఇంజంక్షన్.
2: ఇక్కడ నఫలేషు అని చెప్పలేదు, మా ఫలేషు.
3: హియర్ ఇట్ ఈస్ నాట్ సెట్ నఫలేషు మా ఫలేషు ఇట్ ఈస్ సెట్.
2: అనగా ఫలము లేదు అని చెప్పలేదు, ఫలం వలదు అన్నాడు.
3: ఇట్ ఈస్ నాట్ సెడ్ దట్ దేర్ ఇస్ నో ఫ్రూట్స్. డు నాట్ ఆస్పైర్ ఫర్ ఇట్.
2: మనం ఆచరించేటువంటి సమస్త కర్మల యందు ఫలమును లక్ష్యమును దుంచుకొనక కర్మను ఆచరించటమే మన కర్తవ్యమని గుర్తించాలి.
3: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ వాట్ ఎవర్ యాక్షన్ వీ డూ వీల్ హ్యావ్ టు డూ ఇట్ వితౌట్ కీపింగ్ ఇన్ వ్యూ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
2: ప్రతి కర్మకు ఫలితం ఉన్నది.
3: ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అ ఫ్రూట్.
2: ప్రతి ఫలితమునకు మరొక కర్మ ఉన్నది.
3: ఫర్ ఎవ్రీ ఫ్రూట్ దెర్ విల్ బి అనదర్ సబ్సిక్వెంట్ యాక్షన్.
2: ఇది కేవలము విత్తనము మొక్క, విత్తనము మొక్క, విత్తనము మొక్క ఈ పరిస్థితిలో రూపొందుతూ ఉంటుంటుంది కర్మ, కర్మ ఫలము.
3: దిస్ యాక్షన్ అండ్ ఇట్స్ ఫ్రూట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ది దెమ్సెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సీడ్ అండ్ ట్రీ. Tree and seed, seed and
2: విత్తనము లేక మొక్క రాదు.
3: Without seed, you would not get a plant.
2: మొక్క వృక్షము కాక విత్తనము లభించదు.
3: Without plant becoming a tree, you would not get seed.
2: ఇది సహజమైనటువంటి స్వభావము.
3: This is a natural state.
2: దీని నిమిత్తమై నీవు ఫలితమును ఎందుకు నీవు లక్ష్యం అందించుకోవాలి?
3: That being so, why should you care for the fruits of action?
2: Karmanu acharinchadame nee pradhanamaina kartavyam.
3: Your primary responsibility and duty is to perform action.
2: Ee yuddhamunandu naa vaaru em avutaru, naa paristhiti egati padutundo aneetundi ee phalitamu neevu lakshyam nandunchukovaddu.
3: In this battle, you should not keep in mind what would happen to your own people, what would befall you.
2: యోధులు ధరించవలసినటువంటిది కవచం.
3: హీరోస్ విల్ హ్యావ్ టు వేర్ ఆర్మర్ ఆర్ షీల్డ్.
2: అనగా శత్రుసేనలు వేసేటువంటి బాధలకు దానిని సహించుకునేటువంటి ఒక శక్తిని మనం కలిగి ఉంటుండాలి అని దీని అర్థం.
3: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ యు షుడ్ హ్యావ్ సఫిషియంట్ స్ట్రెంగ్త్ టు బేర్ ద వెపన్స్ విచ్ ఆర్ లెఫ్ట్ ఆన్ యూ బై యువర్ ఎనిమీస్.
2: శత్రుసేనలు ఏ విధమైనటువంటి యొక్క దీనిని కూడాను తమ పైన ప్రవేశపెట్టగలరు.
3: దే మే ఎంప్లాయ్ ఎనీ టైప్ ఆఫ్ వెపన్ అగెన్స్ట్ యూ.
2: ఈ భయంకరమైనటువంటి అస్త్ర శస్త్రములకు గురి కాకుండా ఈ యోధుడు ఒక కవచమును ధరించాలి అన్నారు.
3: If one wants to protect oneself against this harmful and dreadful weapons, one has to wear an armor or a shield.
2: లౌకికమైనా జగత్ సంబంధమైన ఈ యొక్క యుద్ధములకే మానవుడు కవచమును ధరిస్తున్నాడు.
3: For a worldly battle, a secular one as such, one is wearing an armor and a shield.
2: ఇంకా ఆధ్యాత్మిక మార్గములో మానవుడు నిరంతరము పోరాడేటువంటి యొక్క పోరాటములో వీడు కూడాను కొన్ని రకమైనటువంటి కవచమును ధరించవలసి వస్తుంది.
3: ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ వేర్ వన్ హ్యాస్ టు ఫైట్ ఎ కంటిన్యూస్ బ్యాటిల్ వన్ హ్యాస్ టు వేర్ సర్టన్ టైప్స్ ఆఫ్ ఆర్మర్ అండ్ షీల్డ్.
2: ఇది జ్ఞాన కవచము.
3: ఇట్ ఈస్ ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్.
2: ఆధ్యాత్మిక కవచము.
3: స్పిరిచువాలిటీ.
2: ఈ కవచములు యందు అనేక విధములైనటువంటి కవచములు కూడా ఉంటున్నాయి.
3: అమంగ్ ది ఆర్మర్స్ విచ్ ఆర్ వోర్న్ బై హీరోస్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్.
2: ఈ భక్తి కవచము అనేటువంటి దానిని మనము అనేక విధములుగా కూడాను విచారించవలసి వస్తుంది.
3: వీ హ్యావ్ టు ఎంక్వైర్ ఇన్ టూ ఇన్ డిఫరెంట్ వేస్ ది అబౌట్ దిస్ ఆర్మర్ ఆఫ్ డివోషన్.
2: లోకములో జరిగేటువంటి యొక్క సంగ్రామమునకు ఏదో ఒక కాలము నియమితం ఉంటుంటుంది.
3: ఇన్ ది బ్యాటిల్ అండ్ ద వార్ రిలేటింగ్ టు ద వరల్డ్ దెర్ విల్ బి ఎ ఫ్యూ షెడ్యూల్డ్ అవర్స్.
2: కొన్ని దినములకు కొన్ని నెలలకు కొన్ని సంవత్సరములకు ఈ యొక్క పోరాటము నిలిచిపోతుంది.
3: దిస్ వార్ ఆర్ బ్యాటిల్ మే లాస్ట్ ఓన్లీ ఫార్ ఎ ఫ్యూ డేస్ ఎ ఫ్యూ మంత్స్ ఆర్ ఎ ఫ్యూ ఇయర్స్ అండ్ కమ్ టు ఎన్ ఎండ్.
2: కానీ మానవుడు చేసేటువంటి పోరాటము ఏ అనాది కాలం నుంచినో వస్తున్నది.
3: బట్ ద ఫైట్ అండ్ ద బ్యాటిల్ దట్ హస్ బీన్ ఫాట్ బై మ్యాన్ ఈస్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్.
2: మంచి చెడ్డలతో
3: ఫైట్ ఈస్ విత్ గుడ్ అండ్ బ్యాడ్.
2: పాప పుణ్యములతో
3: విత్ సిన్ అండ్ వర్చ్యూ.
2: రాగద్వేషములతో
3: విత్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్.
2: అసూయాది భావములతో
3: విత్ జెలసీస్ అండ్ సచ్ అదర్ క్వాలిటీస్.
2: మమత్వము అహంకారములతో
3: విత్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్ అండ్ మైనస్.
2: మానవుడు అనాది కాలం నుండి పోరాటం సలుపుతూ వస్తున్నాడు.
3: మ్యాన్ హాస్ బీన్ ఫైటింగ్ ఫ్రమ్ ది టైమ్ ఇమ్మెమోరియల్.
2: ముఖ్యంగా అహంకార మమకారముల చేత పోరాటము నిర్విరామంగా జరుపుతున్నాడు.
3: మ్యాన్ హాస్ బీన్ ఫైటింగ్ an endless war with egoism and attachment.
2: ఈ మహా భయంకరమైనటువంటివి.
3: These are really dreadful.
2: ఈ శక్తులకు చాలా బలమైనటువంటి యొక్క శక్తి కలిగి ఉంటుండాలి.
3: These two have very extraordinary strength.
2: కానీ పోరాటం చేసేటువంటి మానవునకు జీవునకు శక్తిహీనుడై ఉన్నాడు.
3: But the man who is fighting is not so strong, he is weak.
2: ఇలాంటి బలహీనుడైనటువంటి జీవుడు బలమైనటువంటి గుణములతో పోరాటం సలిపేటువంటి సమయం లోపల ఒక జ్ఞాన కవచము, ఆధ్యాత్మిక కవచము లేక మరే విధమైన వైరాగ్య కవచమును ధరించవలసి వస్తుంది.
3: When a weak person like man is fighting against such powerful enemies and qualities, one has to wear a shield and armor of wisdom, spirituality or some such very powerful one.
2: గొడుగును చేతిని అందు ఉంచుకున్నటువంటి వానికి ఎండ బాధ ఉండదు.
3: For one who has an umbrella in his hand, he may not be troubled by hot sun.
2: చెప్పులు ధరించినటువంటి వానికి ముండ్ల బాధ ఉండదు.
3: For a person who wears sandals or footwear, there may not be any trouble of the thorn.
2: కవచమును ధరించినటువంటి వానికి ఎదురువారు వేసేటువంటి అస్త్రములను ఏమాత్రం కూడాను బాధించవు.
3: For one who wears a shield against the weapons, they will not be able to bother him.
2: కనుకనే అర్జున, నీవు ఇందులో ఏదైనా ఒక కవచాన్ని నీవు ధరించాలి.
3: Therefore, Arjuna, you must wear some type of shield or the other.
2: నీకు ఈ పరిస్థితి యందు జ్ఞాన కవచము అత్యవసరము.
3: Under these circumstances, it is better you wear the armor of wisdom.
2: కనుకొని సాంఖ్య యోగమునందు ఈ జ్ఞాన కవచాన్ని మొట్టమొదట అతనికి అందించాడు.
3: Therefore, in the Sankhya Yoga, he has offered Arjuna the armor of wisdom in the very first place.
2: నీ అభిమాన మమకారములు నిన్న నేడు వచ్చినటువంటివి కాదు.
3: Your attachment and possessive instinct are not, you have not acquired them yesterday or the day before.
2: ఎన్ని ఎన్ని జన్మల నుండియో నిన్ను వెంటాడుతున్నది.
3: దే హావ్ బీన్ కమింగ్ విత్ యూ ఫర్ ఎ నంబర్ ఆఫ్ బర్త్స్.
2: వీని యొక్క బాధ ఎప్పటికి నివారణ అవుతుందని కూడాను నీవు గుర్తించలేవు.
3: యూ కెనాట్ ఫైండ్ అవుట్ అండ్ రికగ్నైజ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ రిడ్ ఆఫ్ ది పెయిన్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్.
2: కనుక ఇది నివారణ నిమిత్తమై నీవు యోచించనక్కరలేదు.
3: దేర్ ఫోర్ యూ షుడ్ నాట్ థింక్ అబౌట్.
2: ఈ జ్ఞాన కౌచాన్ని మొట్టమొట్ట అతనికి అందించాడు.
3: దేర్ ఫోర్ ఇన్ ది సాంఖ్య యోగ హి హాస్ ఆఫర్డ్ అర్జున ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్.
2: నీ అభిమాన

0: చెనక్కరలేదు.
1: Therefore you should not think about getting rid of
0: వాటి బారి నుండి తప్పించుకునేటువంటి ఉపాయం నీవు వెతుక్కోమన్నాడు.
1: You have to find out a means of overcoming the pain which is
0: రోగం వచ్చిన తర్వాత వైద్యుని నిమిత్తమై ఔషధముల నిమిత్తమై మనం ప్రాకులాడటం ఇది సహజం.
1: It is natural to search for a doctor when you are faced with a disease.
0: రోగమునే రానివ్వకుండా చూసుకునేటువంటి ప్రయత్నము ఇది ప్రథమ ప్రయత్నం.
1: It is a primarily important thing to see that you do not get the disease at all. Prevention is better.
0: కనుక నీవు ఈ రణరంగమందు నీవు పోరాటమునకు సిద్ధముగా ఉంటున్నావు. నీవు లౌకికమైనటువంటి కవచాన్ని ధరించావు, కానీ ఆధ్యాత్మిక కవచాన్ని కూడా నీవు ధరించాలి.
1: In the battle that you are going to fight now, you have already worn a worldly armor.
0: శత్రువుల నుండి నీ దేహాన్ని రక్షించుకోవచ్చును.
1: You may be able to protect your body from the enemies.
0: కాని దేహంలో ఉండినటువంటి ఒక వైరస్ ఏ రీతిగా నీవు తప్పించుకోగలవు?
1: But how would you be able to protect yourself from the enemies who are inside your own self?
0: కనుక వారి బారి నుండి నీవు తప్పించుకునే నిమిత్తమే జ్ఞాన కవచాన్ని ధరించుకోమన్నాడు.
1: To save yourself from them, you have to wear the armor of wisdom.
0: బయట శత్రువులకు నీవు భయపడుతున్నావు.
1: యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఎనిమీస్.
0: కానీ లోని శత్రువుల యొక్క విచారాన్ని నీవు చేయటం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ద ఇన్నర్ ఎనిమీస్ అట్ ఆల్.
0: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపులను నెట్లు పట్టగలడు.
1: ఫర్ వన్ హూ హాస్ yielded to the inner enemies, how can he conquer the external enemies?
0: కనుక మొట్టమొదటి లోని శత్రువుని నీవు జయించు.
1: You should conquer in the very first place the inner enemies.
0: నీకు అనాది నుండి నీవు వెంటాడుతున్నాయి ఈ అహంకార మమకారములు.
1: రైట్ ఫ్రమ్ డేస్ లాంగ్ బ్యాక్ దీస్
0: అహంకార మమకారములు ఉండినంత వరకు కూడాను రాగద్వేషములు తప్పినవి కాదు.
1: సో లాంగ్ యాజ్ యూఆర్ హ్యావింగ్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్ యూ నాట్ బి ఏబుల్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అటాచ్మెంట్ అండ్
0: ఈ రాగద్వేషములకు అహంకార మమకారములకు నువ్వు కర్మనే కారణం.
1: ఫర్ ఆల్ దిస్ ఇట్ ఈస్ ది యాక్షన్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్.
0: కనుక ఈ కర్మను నీవు ఆచరించు.
1: యు పర్ఫార్మ్ యాక్షన్.
0: కర్మను సరి అయినటువంటి స్థితిలో నీవు అనుభవించు.
1: యూ ఎంజాయ్ ది యాక్షన్ ఆల్సో ఇన్ ది ప్రాపర్ వే.
0: మొట్టమొదట కర్మను నీవు అర్థం చేసుకో.
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ యాక్షన్.
0: భాగవతం నందు కూడాను కర్మమున పుట్టు జంతువు.
1: ద సేమ్ థింగ్ హెస్ బీన్ టోల్డ్ ఇన్ భాగవత యాజ్ ఎవ్రీ పర్సన్ ఈస్ బోర్న్ ఇన్
0: కర్మమునను వృద్ధి పొంది కర్మమునే చను.
1: హీ డెవలప్స్ ఇన్ యాక్షన్ అండ్ హీ డైస్ ఇన్ యాక్షన్.
0: కర్మమి నరునకు దైవము.
1: Action is God for man.
0: కర్మమి సుఖదుఖములకు కారణమిలలో ఉన్నాడు.
1: ఇట్ ఈస్ యాక్షన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ హ్యాపీనెస్ ఆర్ జాయ్.
0: సుఖమునకు దుఃఖమునకు.
1: ఫర్ యువర్ జాయ్ ఆర్ సారో.
0: నీ పాపమునకు పుణ్యమునకు.
1: ఫర్ యువర్ సిన్ ఆర్ ఫర్ వర్చ్యూ.
0: నీ ఆనందమునకు లేక ఆహ్లాదమునకు.
1: ఫర్ యువర్ జాయ్ అండ్ డిలైట్.
0: నీ లాభ నష్టములకు కూడాను కర్మనే కారణం.
1: ఫర్ ద ప్రాఫిట్ ఆఫ్ ద లాస్
0: అసలు నీ జన్మమునకే కర్మ కారణం అన్నారు.
1: ఫర్ యువర్ వెరీ బర్త్ యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక కర్మను ఏదో ఒక అలక్ష్యంగా నీవు చూడవద్దు.
1: దేర్ఫోర్ యు షుడ్ నాట్ లుక్ అపాన్ యాక్షన్ విత్ ఇండిఫరెన్స్.
0: నీ జీవితం అంతా కూడా కర్మతోనే ముడిపడి ఉంటున్నది.
1: యువర్ ఎంటైర్ లైఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
0: కర్మను గుర్తించి కర్మను ఆచరించు.
1: రికగ్నైజ్ యాక్షన్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్.
0: ఏదో ఇది చిన్నది కదా అని నీవు ఒక విధమైనటువంటి యొక్క అలక్ష్యం చేయకు.
1: యు షుడ్ నాట్ బి ఇండిఫరెంట్ థింకింగ్ దట్ యాక్షన్ ఇస్ ఆఫ్టర్ ఆల్ ఎ స్మాల్ థింగ్.
0: చిన్నదిగా ప్రారంభమై మహావృక్షంగా తయారు కావచ్చు.
1: It may start as a small sapling but may grow into a very big tree.
0: భూమిలో పాతినటువంటి విత్తనము తన దేహాన్ని శిథిలము చేసుకున్నప్పుడే మహావృక్షంగా మారగలదు.
1: When a seed breaks itself out, when it is sown inside the mud or earth, it will be able to become a tree.
0: మహావృక్షంగా మారినప్పుడే ఫలమును నీకు అందించగలదు.
1: When it becomes a big tree, it will be able to offer you fruits.
0: కనుక నీ మొట్టమొదట నీ అహంకారం అనేటువంటి విత్తనమును శిథిలం చేసుకున్నప్పుడే నీ జీవితం అనేటువంటి వృక్షము లోపల నాన ఫలములు నీవు అందుకోగలవు.
1: ఓన్లీ వెన్ యూ డిస్ట్రాయ్ ది సీడ్ ఆఫ్ ఈగోయిజం యూ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడిది?
1: వాట్ ఇస్ ది రూట్ కాజ్ ఆఫ్
0: దేని చుట్టూ నీవు అహంకార పడుతున్నావు?
1: వై షుడ్ యూ ఫీల్ ఈగోయిస్టిక్?
0: మానవత్వంలో ఉండినటువంటి అజ్ఞానం అదే మొట్టమొదటిది.
1: ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్ ఈస్ దాట్.
0: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడో, దీని పుట్టుకు స్థానం ఎక్కడో, ఇది అంత్యమయ్యేటువంటి స్థానం ఎక్కడో అనేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి కూడా విచారించాలి.
1: ఎవరీ పర్సన్ హాస్ టు థింక్ వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ దిస్ ఈగోయిజం అండ్ వేర్ డస్ ఇట్ ఎండ్.
0: బస్సు గంటకు ఏ 40 మైళ్ళు ఏ 50 మైళ్ళు ప్రయాణం చేస్తుంది.
1: బస్ ట్రావెల్స్ అట్ ద రేట్ ఆఫ్ 40 or 50 miles an hour.
0: ఏరోప్లేన్

0: ఒక 300, 400 లేక 500 ప్రయాణం చేస్తుంది.
1: An aeroplane may fly at the speed of 300, 400, 500 miles an hour.
0: అయితే జగత్తునందు కాంతి అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: బట్ ఇన్ ద వరల్డ్ దెర్ ఈస్ సంథింగ్ ఎఫల్జెన్స్.
0: దీని ఆధ్యాత్మిక మార్గంలో అశాంతిలోని ప్రకాంతి, ప్రకాంతిలోని పరంజ్యోతి అని, అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ స్వరూపం. ఈ తత్వం లోపల అశాంతిలోనే ప్రశాంతి ఉంటుండాలి.
1: ఇన్ స్పిరిచువల్ వరల్డ్ ఇట్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ పీస్.
0: ప్రశాంతిలోనే ప్రకాంతి ఉంటుండాలి.
1: ఇన్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ స్ప్లెండర్.
0: ఆ ప్రకాంతియే పరంజ్యోతి అన్నారు.
1: దిస్ స్ప్లెండర్ ఇట్ సెల్ఫ్ ఈస్ పరంజ్యోతి.
0: ఈ లౌకికమైన జగత్తులో కాంతి అనేటువంటిది
1: ఇన్ దిస్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్
0: గంటకు
1: ద లైట్ ట్రావెల్స్
0: 67 crore మైళ్లు ప్రయాణం చేస్తుంటుండాలి.
1: అట్ ద రేట్ ఆఫ్ 67 crore మైల్స్ అనవా.
0: ఈ విధంగా ప్రయాణం చేస్తుంటే ఒక సంవత్సరమునకు లైట్ ఇయర్ అంటారు దీన్ని. ఒక సంవత్సరమునకు ఇంచుమించు 600 crore మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుండాలి.
1: అట్ దిస్ రేట్ ది లైట్ ట్రావెల్స్ ఫర్ ఇయర్ 6 lakh crores ఆఫ్ మైల్స్.
0: మనకు కనిపించేటువంటి సూర్యుడు మనకు అతి సమీపంలో ఉండినట్టుగా భావిస్తున్నాం.
1: ది సన్ హూమ్ యూ కెన్ సీ వీ కన్సిడర్ హిమ్ టు బి వెరీ నియర్ అస్.
0: ఇంచుమించు మన భూమికి సూర్యునికి 9 crore మైళ్ళ దూరం ఉంటుండాలి.
1: అప్రాక్సిమేట్లీ ది డిస్టెన్స్ బిట్వీన్ ది అర్త్ అండ్ ది సన్ ఈస్ అబౌట్ 9 crore మైల్స్.
0: ఈ సూర్యుడే మనకు ఎంతో ప్రకాశంగాను, సూర్యుని యొక్క తేజస్సు ఎంతో మిరుమిట్లు కలుపుతూ ఉంటుండాలి.
1: ది స్ప్లెండర్ అండ్ ద లైట్ ఆఫ్ సన్ ఈజ్ సో మచ్ ఫర్
0: ఇది ఒక్క సూర్యుని యొక్క కాంతి మాత్రమే.
1: దిస్ ఇస్ ఓన్లీ ది లైట్ ఆఫ్ ఓన్లీ వన్ సన్.
0: అయితే నక్షత్రాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ స్టార్స్.
0: ఇవి 4 సంవత్సరముల కాంతి దూరంగా ఉంటుండాలి.
1: ది డిస్టెన్స్ ఈజ్ ఆల్మోస్ట్ 4 light years.
0: అనగా 23, 24 lakh crore మైళ్ళ దూరంలో ఉంటున్నాయి నక్షత్రాలు.
1: ది డిస్టెన్స్ ఈజ్ సంథింగ్ లైక్ 23 or 24 lakh crore miles.
0: మనకు కనిపించేది ఒక చుక్క ప్రక్క పక్కన ఉండినట్టుగా మనకు కనిపిస్తుండాలి.
1: ది స్టార్స్ లుక్ యాజ్ దో దే ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్.
0: కానీ ఒక్కొక్క నక్షత్రమునకు 1 crore miles దూరం ఉంటుండాలి.
1: బట్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 stars ఈజ్ సంథింగ్ కంపేరబుల్ టు క్రోర్స్ ఆఫ్ మైల్స్.
0: మనం ఈ భూమి నుంచి చూసేటప్పటికీ ఏదో పాలారబోసినట్టుగా కనిపిస్తున్నాయి.
1: ఇట్ లుక్స్ యాజ్ దో దట్ మిల్క్ ఈజ్ స్ప్రెడ్ ఆన్ ద స్కై.
0: మనకు కనిపించేటువంటి నక్షత్రములే కొన్ని కోట్లకు కనిపిస్తున్నాయి.
1: ది స్టార్స్ దట్ వి సీ ఆర్ సంథింగ్ నంబరింగ్
0: ఇంకా మనకు కనిపించినటువంటివి ఎన్నో ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ మోర్ థింగ్స్ విచ్ వీ హవ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ.
0: ఇలాంటి 1 crore miles దూరము, 1 crore విస్తీర్ణము, 1 crore నక్షత్రములు కలిగినటువంటి ఈ యొక్క జగత్తు లోపల ఈ భూమండలము ఎంత మాత్రం.
1: వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ అర్త్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఎ యూనివర్స్ వేర్ దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ స్టార్స్ విత్ ద డిస్టెన్స్ ఆఫ్
0: సూర్యమండలములో ఈ యొక్క భూగోళం ఎంతది.
1: వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ అర్త్ ఇన్ ది సోలార్ సిస్టమ్.
0: ఈ భూగోళము లోపల భారతదేశం ఎంత చిన్నది.
1: ఇన్ దిస్ అర్త్ వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ ఇండియా.
0: ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఎట్టిది.
1: వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్
0: ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురం జిల్లా ఎంతది.
1: హౌ బిగ్ ఈస్ అనంతపురం డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్.
0: ఈ అనంతపురం జిల్లా లోపల మన గ్రామం ఎంత చిన్నది.
1: హౌ స్మాల్ ఈజ్ అవర్ విలేజ్ ఇన్ అనంతపురం.
0: మన గ్రామంలో నీవెంతటి వాడు.
1: అండ్ హౌ స్మాల్ యు ఆర్.
0: ఎవరిని చూచి నీవు గర్వపడుతున్నావు.
1: Whom are you seeing and
0: దేనిని చూచి నీకు అహంకారం వస్తుంటుండాలి.
1: Why are you getting this egoistic feeling?
0: ఈ విశాలమైన జగత్తును చూస్తే నీకు అహంకారం రావడానికి ఏమైనా అవకాశం ఉందా.
1: If only you take cognizance of the vastness of this world, can you get egoistic?
0: కనుక విశ్వం యొక్క స్వరూపాన్ని కాని, భూమండలం యొక్క విషయాన్ని కాని తెలుసుకోలేనటువంటి వ్యక్తి మాత్రమే ఈ అజ్ఞానముకు గురి అయి అహంకారంను పెంచుకుంటున్నాడు.
1: ఓన్లీ ఎ పర్సన్ హూ హాస్ నాట్ రికగ్నైజ్డ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్ వన్ వుడ్ బి చార్జ్డ్ విత్ ఈగో.
0: ఓన్లీ ఈ దేహమును ఏమైనా చూసి నీవు అహంకార పడుతున్నావా.
1: ఆల్ రైట్ ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ.
0: దేహము పాంచభౌతికము.
1: బాడీ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 5 ఎలిమెంట్స్.
0: దేహము కూలక తప్పదెప్పుడు
1: One day or the other it has to perish.
0: దేహి నిరామయుండు.
1: The indweller is permanent.
0: గణుతింపక దేహికి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: If only you look into, the indweller does not have birth, death or
0: చివాడ మరణపు కొంప.
1: Oh mad person, this particular body.
0: రోగముల మ్రగ్గడు సేవక గంప.
1: It is full of diseases.
0: జాత సంచలనము పొందు దుంప.
1: It undergoes many changes.
0: భవసాగర మీదకి లేని కంప.
1: It has not been able to travel the ocean of samsara.
0: ఈ మే నుచ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే.
1: ఓ మైండ్, డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ పర్మనెంట్. టేక్ షెల్టర్ ఇన్ ద ఫీట్ ఆఫ్ ఇన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హరి.
0: కనుక దేహ సంబంధమైనటువంటి యొక్క దీన్ని నీవు ఆధారంగా తీసుకుంటామంటే ఇది కేవలం జడమైనటువంటిది.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ద బాడీ యు ఆర్ బీయింగ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ ఓన్లీ ఇనర్ట్.
0: ఈ దేహం ఏ రీతిగా తయారవుతుంటుండాలి?
1: హౌ డస్ దిస్ బాడీ మేనిఫెస్ట్?
0: ఏడు బకెట్ నీళ్లు.
1: This consists of 7 buckets of
0: water. చున్నపు నీళ్లు.
1: This consists of water of చున్నం.
0: రెండించెల ప్రమాణంతో కలిగినటువంటి నాలుగు మూలికలు. నీళ్లు.
1: 4 nails with the size of about 2 inches.
0: 1100 మ్యాచిస్ స్టిక్స్ లో ఉన్నటువంటి యొక్క ఆ ముందు ఉన్నటువంటి మందు.
1: ది వాల్యూమ్ ఆఫ్ 11,000 మ్యాచిస్ స్టిక్స్. ది టోటల్ ఫాస్ఫరస్ కంటెయిన్ ఇన్ 11,000.
0: నాలుగు పెన్సిల్స్ లో ఉండేటువంటి యొక్క ఇది సీసం.
1: ది లెడ్ విచ్ కన్సిస్ట్ విచ్ ఆర్ దేర్ ఇన్ 4 పెన్సిల్స్.
0: 2 lux సోపులు.
1: 2 lux సోప్స్.
0: ఇవన్నీ చేరితే ఒక దేహం తయారవుతుంది.
1: వెన్ యూ పుట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ ఇట్ బికమ్స్ వన్ బాడీ.
0: మన చున్నమే ఈ రక్తంగా మారిపోతుంటుంది. అది చున్నపు నీళ్లు.
1: ఇట్ ఈస్ ది చున్న వాటర్ విచ్ బికమ్స్ బ్లడ్.
0: ఇంట్లోనే ఐరన్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఐరన్ ఇన్ దిస్.
0: ఈ విధంగా జడమైనటువంటి పదార్థంతో ఏర్పడినటువంటి ఈ దేహం జడం కాక చైతన్యం ఎట్టవుతుంది?
1: ది బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ దీస్ ఇనర్.
0: కనుకనే ఇది దేహము అన్నారు.
1: That is why this has been described as a body which will be destroyed.
0: ఈ దేహి అనేటువంటి వాడు దేహంలో ఉండటం చేతనే ఇది నడుస్తూ ఉంటుండాలి.
1: This body is able to move about because there is indweller inside.
0: అదొక వాల్ క్లాక్.
1: There is a wall clock there.
0: అక్కడ మూడు పిన్నులు ఉంటున్నాయి.
1: There are 3 hands there.
0: ఒకటి సెకండ్ది.
1: One stands for the seconds.
0: రెండోది మినిట్స్ది.
1: The second one is minutes hand.
0: మూడవది గంటలది.
1: The third one is hours hand.
0: కీ ఇచ్చేస్తే మూడు తిరుగుతూనే ఉంటున్నాయి.
1: When you wind the watch, all these 3 hands will be moving.
0: ఎంత వరకు ఇవి తిరుగుతాయి?
1: For how long they keep moving?
0: కీ ఉండినంత వరకు తిరుగుతాయి.
1: As long as the power of winding is there, they will be moving.
0: కీ నిలిచిపోతానే దాన్ని ఇది ఇది కలుసుకోదు, ఎక్కడిదక్కడే నిలిచిపోతాయి.
1: The moment the total power is exhausted, they stand still wherever they are.
0: మన హృదయం అనేటువంటిది ఒక వాల్.
1: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు ఎ వాల్.
0: ఈ హృదయానికి బాడీ అనేటువంటి వాల్ క్లాక్ తగిలిచ్చారు.
1: టు దిస్ వి హావ్ హంగ్ ది బాడీ యాజ్ ఎ వాల్ క్లాక్.
0: అక్కడ శ్వాసమే కీ.
1: ది బ్రెత్ మే బి కంపేర్డ్.
0: మన కర్మలే సెకండ్లు.
1: అవర్ యాక్షన్స్ మే బి కంపేర్డ్ టు సెకండ్స్.
0: మన భావములే మినిట్స్.
1: అవర్ ఫీలింగ్స్ మే బి కంపేర్డ్ టు మినిట్స్ హ్యాండ్.
0: మన ఆనందమే ఇందులో అవర్స్.
1: అవర్ జాయ్ మే బి కంపేర్డ్ టు ది అవర్స్ హ్యాండ్.
0: అయితే కర్మలు ఎందుకు చోసం చేయాలి అని?
1: ఇన్ దట్ కాంటెక్స్ట్ వై షుడ్ యూ పర్ఫార్మ్ యాక్షన్?
0: సెకండ్స్ ముళ్ళు 60 ఇండ్లు క్విక్ గా తిరిగి తిరిగి తిరిగి తిరిగి వచ్చేసేస్తుంది.
1: ది సెకండ్ హ్యాండ్ మూవ్స్ వెరీ ఫాస్ట్ అండ్ కవర్స్ 60 ఇండ్లు.
0: ఈ సెకండ్ ముళ్ళు తిరిగేటప్పటికి మినిట్స్ ముళ్ళు ఒక్క ఇంటికి వస్తుంది.
1: వెన్ ది సెకండ్ హ్యాండ్ మూవ్ 1 round full, ఇట్ మూవ్స్ ఓన్లీ 1 house 1/60th.
0: మినిట్స్ ముళ్ళు 60 ఇండ్లు చుట్టేటప్పటికి గంట ఇల్లు ఒక్క ఇంటికి వచ్చేసేస్తుంది.
1: వెన్ ది మినిట్స్ హ్యాండ్ మూవ్స్ 60 houses, ది అవర్స్ హ్యాండ్ మూవ్స్ ఓన్లీ బై 1 house.
0: అయితే సెకండ్ ముళ్ళు మినిట్స్ ముళ్ళు తిరిగేది మనకు కనిపిస్తుండాలి.
1: బట్ వీ సీ ది మూమెంట్ ఆఫ్ ది సెకండ్స్ హ్యాండ్ అండ్ ది మినిట్స్ హ్యాండ్.
0: అవర్స్ ముళ్ళు తిరిగేది కనిపించటం లేదు.
1: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు నోటీస్. ది
0: అక్కడే మనలో ఉండినటువంటి యొక్క సూక్ష్మత.
1: దిస్ ఈస్ ఎన్ ఇన్నర్ సీక్రెట్.
0: అయితే ఈ మూడు కూడాను గంటకు ఒక తూరి మూడు కలుస్తున్నాయి.
1: వన్స్ ఇన్ అన్ అవర్ ఆల్ దీస్ 3 hands మీట్.
0: ఇది జీవేశ్వర ప్రకృతి అని.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ జీవేశ్వర ప్రకృతి.
0: ఈ ప్రకృతి అనేటువంటిది కర్మకాండ.
1: ది ప్రకృతి ఆర్ నేచర్
0: ప్రకృతి అనేది కర్మక్షేత్రము.
1: ప్రకృతి
0: ఈ కర్మక్షేత్రంలో కర్మలు అనేటువంటివి ఒక 60 కర్మలు మనం మంచి కర్మలు చేసేటప్పటికీ,
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ వెన్ వీ పర్ఫార్మ్ 60 గుడ్ యాక్షన్స్,
0: ఒక్క సద్భావము అనేటువంటి మినిట్స్ లో వచ్చి చేరిపోతాం.
1: వన్ గుడ్ ఫీలింగ్ విల్ బి ఎమినేటింగ్.
0: మనకు ఒక్క సద్భావం రావాలంటే 60 మంచి కర్మలు చేయాలి.
1: ఇఫ్ యు షుడ్ గెట్ ఏ గుడ్ ఫీలింగ్ వీ హావ్ టు పర్ఫార్మ్ 60 గుడ్ యాక్షన్స్.
0: మనం 60 మంచి భావములు మనం తలచినామంటే ఒక్క అవర్స్ అనేటువంటి ఆత్మస్థాయికి చేరుతుంది.
1: ఇఫ్ వీ వర్ టు జస్ట్ హ్యావ్ 60 గుడ్ ఫీలింగ్స్ లైక్ దాట్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ వన్ మూమెంట్ ఇన్ ఆల్.
0: కనుక నీవు అనేక సత్కర్మలు ఆచరించు అని చెప్పారు ఇక్కడ.
1: దేర్ఫోర్ అర్జున జస్ట్ ఆస్క్ టు పర్ఫార్మ్ గుడ్ యాక్షన్.
0: అనేక సత్కర్మలు ఆచరించినప్పుడే ఇదో ఒకటి రెండైనా సద్భావాలు నీలో వచ్చి చేరుతాయి.
1: వెన్ యూ డూ ఇన్యూమరబుల్ గుడ్ యాక్షన్స్ యు ఆర్ లైక్లీ టు గెట్ వన్ ఆర్ టూ గుడ్ ఫీలింగ్స్.
0: అనేక సద్భావములు నీవు అభివృద్ధి పరుచుకున్నప్పుడే నిత్య సత్యమైనటువంటి ఒక స్వస్వరూపంలో చేరిపోతావు.
1: ఓన్లీ వెన్ యూ డెవలప్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ ఇన్యూమరబుల్ వే యుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఇన్ టు ఆత్మతత్.
0: కనుకనే మనము అనేక సత్కర్మలు ఆచరించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు పర్ఫార్మ్ మెనీ గుడ్ యాక్షన్స్.
0: కర్మాచరణ నిమిత్తమే కాయం వచ్చింది.
1: బాడీ హెస్ బీన్ గివన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్.
0: కర్మలు చేయకుండా కాలం ఒక్క క్షణమైనా ఉండడానికి వీల్లేదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు స్పెండ్ ఈవెన్ అ మోమెంట్ వితౌట్ పర్ఫార్మింగ్.
0: కనుకనే వేదమునందు కర్మకాండకు అధిక ప్రధానం ఇచ్చారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై కర్మకాండ హెస్ బీన్ గివన్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్.
0: కర్మకాండ అనగా కేవలము దానము, యజ్ఞము, ఈ జపము ఇలాంటిది మాత్రమే కాదు.
1: కర్మకాండ డస్ నాట్ రెఫర్ టు ఓన్లీ గివింగ్ చారిటీ అండ్ పర్ఫార్మింగ్ పెనన్స్.
0: అయితే ఈ కర్మలో నిష్కామ కర్మ ఒకటి ఉంటుండాలి.
1: Among the action, there is an action which does not
0: have to be nishkama karma, leka edi karma yogamu.
1: What is karma yoga or nishkama karma?
0: Ahankaram lekunda, aasakti lekunda, cheseetundi karmalu anni kudanu karma yogamule.
1: Without having any desire and a feeling of egoism, all the actions which are performed may be compared to karma yoga.
0: Aasakti tho chudinatundi ahankaram undinappude ఇది కర్మగా మారిపోతుంది.
1: ఓన్లీ వెన్ యూ అసోసియేట్ విత్ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం అండ్ అటాచ్
0: కర్మయోగం కూడా కాదు.
1: దిస్ డస్ నాట్ బికమ్ కర్మయోగ ఆల్సో.
0: ఇది యజ్ఞం కూడాను కాదు.
1: దిస్ నాట్ ఈవెన్ యజ్ఞ.
0: కనుక అహంకారమును దూరం చేసి
1: రిమూవ్ అండ్ డ్రైవ్ అవే యువర్ ఈగోయిజం.
0: ఆసక్తిని అణగదొక్కి
1: సప్రెస్ యువర్ ఓన్
0: కర్మను ఆచరించడమే ఇది ఒక యజ్ఞ రూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ యూ పర్ఫార్మ్ యాక్షన్స్ ఇట్ బికమ్స్ యజ్ఞ.
0: కనుక యజ్ఞమన్నను, త్యాగమన్నను, లేక యోగమన్నను ఇది ఒక్కటి.
1: పెనన్స్, సాక్రిఫైస్ ఆర్ యోగా, ఆల్ దీస్ త్రీ మే కన్వే ది సేమ్.
0: మానవుడు చేసేటువంటి ప్రతి కర్మ కూడాను యజ్ఞముతో సమానమే.
1: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్ బై మ్యాన్ మే బి కంపేర్డ్
0: టు యజ్ఞభావం. హృదయమునందు ఉంచుకుని కర్మలు ఆచరించినప్పుడే అది సరైనటువంటి యోగంగా తయారవుతుంది.
1: ఓన్లీ వెన్ వన్ పర్ఫార్మ్స్ ది యాక్షన్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ యజ్ఞ ఇన్ సైడ్ ద హార్ట్,
0: అహంకారంతో కూడినటువంటి పనులు అన్ని కూడా కేవలం ఆడంబరమైనటువంటివి, ఇది అత్యల్పమైనటువంటివి.
1: ఆల్ యాక్షన్స్ అసోసియేటెడ్ విత్ ఈగోయిజం ఆర్ స్మాల్ అండ్ దే విల్ బి హార్మ్ఫుల్.
0: కనుకనే కర్మను ఆచరించు.
1: Therefore, perform action.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
1: Inhaling and exhaling is also an action.
0: కర్మను ఆచరించక మానవుడు జగత్తులో క్షణమైన ఉండడానికి వీలు కాదు.
1: Without performing action, man cannot live even for a moment in the world.
0: కనుక కర్మలు ఎట్టివో ఫలము అట్టివిగా ఉంటాయి.
1: As the actions are, so the results would be.
0: భావములు ఎట్టివో కర్మలు అట్టివిగా ఉంటాయి.
1: Actions will depend upon the feelings also.
0: తలంపులు ఎట్టివో భావములు అట్టివిగా ఉంటాయి.
1: As thoughts are, so the feelings would be.
0: ఆహారం ఎట్టివో తలంపులు అట్టివిగా ఉంటాయి.
1: As food is, so the thoughts would be.
0: కనుకనే ఇందుకు సాత్విక ఆహారం కూడాను అత్యవసరం అన్నారు.
1: Therefore it is said in this context there is need for సాత్విక ఆహారం.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: One small example.
0: మనం ఒక మంట వేసుకుంటాం.
1: We are just having a small fire.
0: మంట ఎట్టిదో పొగ అట్టిది.
1: The smoke depends upon the type of fire that
0: is. Poga ittido megham attuvantidi.
1: The cloud depends upon the smoke.
0: Megham ittuvantido varsham attuvantidi.
1: Rain depends upon the cloud.
0: Varsham ittuvantido panta attuvantidi.
1: The crop depends upon the rain that.
0: Panta ittuvantido vanta attuvantidi.
1: The food depends upon the crop that.
0: Vanta ittuvantido mana vanta attuvantidi.
1: Our
0: megham attuvantidi.
1: Our body is in the same way as the food.
0: కనుక ఆహారమును పట్టే మన దేహం ఉంటుండాలి.
1: అవర్ బాడీ డిపెండ్స్ అపాన్ ద ఫుడ్ దట్ యు టేక్.
0: కనుక మొట్టమొదటి కర్మలు సరి అయినటువంటి సత్కర్మలుగా ఆచరించినప్పుడు మన జన్మం సార్థకం అవుతుంది.
1: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వెన్ అవర్ యాక్షన్స్ ఆర్ ఆల్ రైట్ అవర్ బర్త్ వుడ్ బి ఓకే.
0: కనుకనే కర్మకాండ యందు ఈ కర్మ ఫలమును మాత్రము లక్ష్యం నందించుకొనక కర్మాచరణ మాత్రము లక్ష్యం నందించుకోమని చెప్పని, ఆ కర్మాచరణ కూడాను సరి అయినటువంటి రీతిగా నీవు ఆచరించమని చెప్పను.
1: Therefore, Krishna has said that in the context of performing action, without keeping the fruits of action.
0: నీ అధికారమంత కర్మ పైన ఉంచుకొని కర్మ ఫలమును ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయవద్దన్నాడు.
1: కీప్ ఆల్ యువర్ రైట్స్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్, డూ నాట్ కేర్ ఫార్ ద ఫ్రూట్స్ దేరాఫ్.
0: మనకు మంచి చెడ్డ లేక దుఃఖము ఆనందము ఉంటుండాలి.
1: వీ మే బి అసోసియేటెడ్ విత్ గుడ్ ఆర్ బ్యాడ్, వీ మే బి సఫరింగ్ ఫ్రమ్ సారో.
0: దుఃఖాన్ని మనం ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
1: హౌ టు గెట్ రీడ్ ఆఫ్ సారో.
0: దుఃఖం దేని వల్ల లభించింది?
1: వై ఆర్ యూ గెటింగ్, వాట్ ఇస్ ది రీజన్ ఫర్?
0: కర్మ వల్లనే దుఃఖం వచ్చింది.
1: యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కర్మ వల్లనే పాపం వచ్చింది.
1: సిన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కాబట్టి దుఃఖమును పాపమును ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
1: How to get rid of sin and sorrow?
0: తిరిగి కర్మల ద్వారానే నివారణ చేసుకోవాలి.
1: Through action alone you have to get rid of them.
0: వజ్రాన్ని కోయాలంటే తిరిగి వజ్రమే కావాలి.
1: Why? Action has been given primary importance.
0: కర్మను అలక్ష్యం చేస్తే మన జన్మమే అలక్ష్యమైపోతుంది.
1: If you are indifferent towards action, your life itself will be running the risk.
0: కర్మను నిరర్థకం చేస్తే జన్మం కూడా వ్యర్థమైపోతుంది.
1: If you waste your action, your life itself will become a waste.
0: కర్మను ఆదర్శవంతమైన రీతిగా నిరూపించే నిమిత్తమే మనకు జన్మం వచ్చింది.
1: లైఫ్ హెస్ బీన్ గివన్ ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ యాక్షన్ యాజ్ అన్ ఐడియల్.
0: అసలు కర్మ అంటే కేవలం మనం చేసేటువంటి పనులు కాదు, ఇది సరైనటువంటి అర్థం.
1: ది రియల్ మీనింగ్ ఆఫ్ యాక్షన్ డస్ నాట్ మీన్ ది
0: దేహమునకే కర్మ అని ఒక పేరు.
1: వన్ నేమ్ ఆఫ్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ కర్మ.
0: ఎందుకంటే కర్మల వల్లనే వచ్చినటువంటిది కనుక ఈ దేహము, దీనికి కర్మ స్వరూపం.
1: As the body is the result of action performed, if the one of the meanings of karma is body itself.
0: Kanuka karma deham idi.
1: This body is the consequence of action.
0: Idi karmala dwarane
1: through action alone
0: kalamunu
1: time
0: sarthakam chesukovali.
1: Time has to be sanctified.
0: Kala karma karana kartavyamlanni kudunu kayamutone koodi untunnayi.
1: Body is associated with the time, causation and circumstances.
0: Aithe idi jagrata avasthaku maatrame nirupistu vastundi.
1: But this is restricted only for the waking state.
0: Kaani swapna avastha lopala kevalam manasu maatrame undi kaani sarva karmalu kudanu nilamaipothayi.
1: In the dream state there will not be any action at all, but you'll be having only mind.
0: Sarvendriyamulu kudanu stambinchipothayi.
1: All the senses will be still.
0: Sushupti sthiti lopala ఆ యొక్క మనసు కూడాను లీనమైపోతుంది.
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ దేర్ వుడ్ నాట్ బి ఈవెన్ మైండ్.
0: అదే కారణ స్వరూపం అన్నారు.
1: దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్
0: ఈ కారణమునకు అతీతమైనటువంటిది మహాకారణం అని.
1: మహాకారణ ఈస్ ద వన్ విచ్ ట్రాన్సెండ్ దిస్ కారణ.
0: ఈ మహాకారణ తత్వమే దైవత్వము అని.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ మహాకారణ ఇట్ సెల్ఫ్ ఈస్ డివినిటీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: జాగ్రత్త అవస్థ యందు
1: ఇన్ ద వేకింగ్ స్టేట్
0: 4:15
1: బై 4:15
0: నీ దేహము
1: యువర్ బాడీ
0: హాస్టల్ నుంచి
1: హెస్ కమ్ ఫ్రమ్ ద హాస్టల్
0: నడుచుకొని బయలుదేరి వచ్చింది.
1: ఇట్ హెస్ కమ్ వాకింగ్ ఫ్రమ్ ద హాస్టల్.
0: 4:15 నీవు బయలుదేరావు.
1: బై 4:15 యు హావ్ స్టార్టెడ్.
0: 4:30 ప్రశాంత నిలయం చేరినావు.
1: యు హావ్ రీచ్డ్ ప్రశాంత నిలయం బై 4:30.
0: ఇక్కడ కాలము 15 నిమిషములు పట్టింది.
1: ఇట్ హెస్ టేకన్ 15 మినిట్స్.
0: కాయము నడిచింది.
1: ద బాడీ హెస్ మూవ్.
0: కర్తవ్యము ఉపన్యాసం వినాలని.
1: The object is to listen to the discourse.
0: Kalamu, karma, kartavyamu.
1: The time, the action and the duty.
0: Karanam.
1: Reason.
0: Janma sarthakam chesukovali.
1: For sanctifying one's own birth.
0: Ee Bhagavad Gita ni vinatam cheta na janmam sarthakam avutundi.
1: By listening to this Bhagavad Gita, I'll be
0: sanctified. Kaluka jagratalo, kalamu 30 nimishamulu. Kayamu nadichi raavatamu.
1: In the waking state, the time is about half an hour.
0: Kartavyam Bhagavantuni yokka idi Bhagavad Gita vinali.
1: The duty is to listen to Bhagavad Gita.
0: Deeni yokka phalitamu,
1: the fruits thereof is
0: karanam janma sarthakam.
1: To sanctify one's own life.
0: Kaduka ikkada kala karma karana kartavyalu naalugu untunnayi manaku.
1: In this particular context we can just see kala karana kartavya karma.
0: నీవు ఈ ఉపన్యాసము భజన అయిన తర్వాత హాస్టల్ కు పోతున్నావు.
1: ఆఫ్టర్ దిస్ డిస్కోర్స్ ఇస్ ఓవర్ యుల్ బి గోయింగ్ బ్యాక్ టు ద హాస్టల్.
0: భోజనం చేశావు, పరుపు పైన పండుకున్నావు.
1: యు హ్యాడ్ యువర్ డిన్నర్ అండ్ యు హావ్ రిలాక్స్డ్ ఆన్ ద బెడ్.
0: నిద్ర వచ్చింది.
1: యు హావ్ స్లెప్ట్ ఆఫ్.
0: నీకు ఒక కల వచ్చింది.
1: యు హ్యాడ్ ఎ డ్రీమ్.
0: ఎక్కడ ఉన్నావు?
1: వేర్ వర్ యు ఇన్ ద డ్రీమ్?
0: ఆ కల లోపల నీవు మెడ్రాస్ మౌంట్ రోడ్ లోపల తిరుగుతున్నావు.
1: ఇన్ ద డ్రీమ్ యు ఆర్ వాండరింగ్ ఇన్ మౌంట్ రోడ్ ఆఫ్ మెడ్రాస్.
0: అయితే నీవు హాస్టల్ నుంచి ఎప్పుడు బయలుదేరినావు?
1: వెన్ డిడ్ యు లీవ్ ఫ్రమ్ ద హాస్టల్?
0: కాలం లేదు.
1: దేర్ వాజ్ నో టైమ్ దేర్.
0: కార్లో పోయినావా, ప్లేన్ లో పోయినావా, బస్ లో పోయినావా, ఏదీ లేదు.
1: Have you traveled by car, by bus or by plane?
0: ఎందుకోసం నువ్వు మెడ్రాస్ పోయినావు? కారణం తెలియదు.
1: Why did you go to Madras? There is no
0: అక్కడ అనుభవించింది ఏమిటి? కర్తవ్యం లేదు.
1: What is it that you have enjoyed there? There is no duty there.
0: అక్కడ స్వప్నము లోపల కాలము, కారణము, కర్తవ్యము, కర్మ నాలుగు లేవు.
1: In the dream state, the time, the cause, the enjoyment and the pleasure, nothing is there.
0: మరి తక్షణం ఎవరు వచ్చి నిన్ను లేపారు?
1: Immediately someone woke you up there.
0: లేచి చూసేటప్పటికి 5 నిమిషములు కూడా కాలేదు ఈ స్వప్నము.
1: By the time you got up from the dream,
0: ఈ 5 నిమిషం లోపలే నీవు మెడ్రాస్ పోయి మౌంట్ రోడ్ లో తిరగడానికి ఏ విధంగా అవకాశం చిక్కింది?
1: Within the course of the 5 minutes of your dream, how did you?
0: ఇది కేవలము మానసిక సంచారమే.
1: How did you go to Madras and enjoy? It was only a mental
0: ఈ కాయం చేత ఇంద్రియముల చేత నీవు ఏమాత్రం కూడా ఆచరించలేదు.
1: You have not performed this action either with the body or with the sense organs.
0: కనుక అది సూక్ష్మ స్వరూపము.
1: That may be described as a subtle form.
0: కారణకర్మ కర్తవ్యములతో కూడినటువంటిది ఈ స్థూలము.
1: The gross body is associated with the time, the action and the circumstances in the
0: kala karma karana kartavyamu lekunda kevalamu manasika tattvam maatrame sookshmam.
1: Without having all these things, only this
0: kartavyamu kudanu levu.
1: Then none of these things exist in the
0: ee manokalpana cheta aneka swaroopane srushtistundadu.
1: On account of the tricks of the mind, you have been able to create a new world there.
0: ఎంత జనాన్ని మౌంట్ రోడ్ లోపల ఎన్ని బిల్డింగ్లు, ఎంత జనాలు, ఎంత ట్రాఫిక్, ఇదంతా సృష్టించింది ఈ మనసు.
1: మైండ్ హెస్ క్రియేటెడ్ సో మెనీ పీపుల్ ఇన్ ద మౌంట్ రోడ్ అండ్ సో మచ్.
0: మనసుకు ఇంత శక్తి ఉంటుండాలి.
1: మైండ్ హ్యాస్ దిస్ ఎక్స్ట్రాడినరీ
0: బలవత్తరమైనటువంటిది మనసు.
1: ఇట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ వన్.
0: మహాశక్తివంతమైనటువంటిది మనసు.
1: ఇట్ ఇస్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ.
0: దేనినైనా సృష్టిస్తుంది.
1: ఇట్ కెన్ క్రియేట్ ఎనీథింగ్.
0: దేనినైనా హతం చేస్తుంది.
1: ఇట్ కెన్ డిస్ట్రాయ్ ఎనీథింగ్.
0: ఈ రెండింటి యొక్క సమత్వము ఈ మనసునందే ఉంటుండాలి.
1: దిస్ పర్టికులర్ ఈక్వాలిటీ.
0: కనుకనే ఇట్టి మనస్సును భగవత్ అర్పితం గావించినప్పుడు సర్వము లయమైపోతుంది.
1: వెన్ యూ ఆఫర్ సచ్ ఎ పవర్ఫుల్ మైండ్ అట్ ద లోటస్ ఫీట్ ఎవ్రీథింగ్.
0: మన సమస్త కర్మలకును మూల కారణము మనసే.
1: ఫర్ ఆల్ యువర్ యాక్షన్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక ఈ మనసును భగవత్ అర్పితం చేసినప్పుడు సర్వం కూడా అందులో లీనమైపోతుంది.
1: వెన్ యూ ఆఫర్ యువర్ మైండ్ టు ద లార్డ్ దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఆఫర్డ్ టు హిమ్.
0: భగవంతుని చింతను ఈ మనసును ఇమిడ్చినప్పుడు సర్వం కూడా నిష్కామకరంగా మారిపోతుంది.
1: వెన్ యూ యూజ్ యువర్ మైండ్ ఇన్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఎవ్రీథింగ్ వుడ్ బి సేక్రెడ్.
0: కర్మ, వకర్మ, అకర్మ అని మూడు రకములైనటువంటివిగా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కర్మ, కర్మ, వికర్మ అండ్ అకర్మ.
0: ఈ కర్మ, కర్మ, కర్మలంతా కూడాను ఏ రీతిగా ఉంటున్నాయి?
1: హౌ ఆర్ దీస్ త్రీ థింగ్స్ కర్మ, కర్మ అండ్ అకర్మ?
0: భద్రాచలంలో రామదాసు చెప్పేటువంటి వాడు పాపం.
1: ఇన్ భద్రాచలం రామదాసు యూజ్ టు సే,
0: సారమైనది చమురురా, సత్యమైనది వత్తిరా, వెలుగు తీరి పోయేటప్పుడు వెంట ఎవరు రారురా, రామ భజన చేయరా, రాజ్యమంతా వెలుగురా.
1: ది ఎంటైర్ వరల్డ్ విల్ బికమ్ లైట్ అండ్ ఇట్ విల్ బి ఆఫర్ టు ఏబుల్ టు గివ్ యూ ది లైట్ అండ్ ఎఫల్జెన్స్ ఇఫ్ యూ కెన్ డూ రామ భజన టేకింగ్ ది ఆయిల్ యాజ్ దే టేకింగ్.
0: సారమైనది చమురు.
1: ది ఎసెన్స్ మే బి కంపేర్డ్ టు ది ఆయిల్.
0: సత్యమైనది ఒత్తి.
1: The wick is truth.
0: ఈ రెండు చేరినప్పుడు వెలుగు వస్తుంది.
1: When you join these two together,
0: వెలుగు తీరి పోయేటప్పుడు వెంట ఎవ్వరు రారు, చమురు రాదు, ఒత్తి రాదు.
1: When this light goes, disappears, neither the oil comes nor the wick comes.
0: అదే విధంగానే ఇక్కడ సారము అయినది ఒత్తి, చమురు సత్యమైనది ఒత్తి. ఈ రెండింటికి ఒక ప్రమిదం ఉండాలి కదా.
1: For this oil of the essence and for this wick there should be some holder, isn't it?
0: Adi mana dehame pravida.
1: This body may be compared to that container.
0: Mana desires say ikkada oil.
1: Our desires may be compared to oil.
0: Mana yokka gnaname otti.
1: The wisdom may be compared to the wick.
0: Ee yokka aanandam anetundide deenloni velthuru.
1: The joy and the delight that you get, this is the effulgence and light coming out of this.
0: అయితే కేవలం ఒత్తి ఒకటి మాత్రమే అంటిస్తే ఒత్తి అంటుకుని బుర్ర నారిపోతుంది.
1: ఇఫ్ దేర్ ఇస్ ఓన్లీ విక్ అండ్ ఇఫ్ యు లైట్ ఇట్ ఇట్ విల్.
0: ఆయిల్ ను అంటిస్తే అంటుకోదు.
1: ఇఫ్ యు వాంట్ లైట్ ఆయిల్ ఇట్ సెల్ఫ్ యు
0: ఆయిల్ ఒత్తి రెండు చేర్చినటువంటి దాన్ని అంటిస్తే బాగా శాంతంగా వెలుగుతుంది.
1: వెన్ ది విక్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఆయిల్ వెన్ యు లైట్ ఇట్ విల్ బి ఏబుల్ టు బర్న్.
0: ఇక్కడ కర్మ అనేటువంటిది కేవలము ఒక ఆయిల్ తో సమానమైనటువంటిది.
1: యాక్షన్ మే బి కంపేర్డ్ టు ఆయిల్.
0: ఇది మనస్సు అనేటువంటి దీనిలో చేరి క్రమక్రమేణ ఒత్తి అనేటువంటి విద్యతో చేరి ఉంటుండాలి.
1: దిస్ విల్ బి అసోసియేటెడ్ విత్ మైండ్ అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్.
0: ఇవి రెండూ చేరేటప్పటికీ అకర్మగా మారిపోతుంది.
1: వెన్ దీస్ టూ కమ్ టుగెదర్ ఇట్ బికమ్స్ అకర్మ.
0: ఈ ప్రకాశం అనేటువంటిది వచ్చేటప్పటికీ ఈ ప్రకాశమునకు అనేక గుణములు ఉంటున్నాయి.
1: ఫర్ దిస్ ఎఫల్జెన్స్ దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్.
0: అయితే ఇది ప్రకాశమునక ఒత్తిక.
1: ఫర్ దిస్ అట్రిబ్యూట్స్ డూ దే బిలాంగ్ టు ఎఫల్జెన్స్ ఆఫ్ ద విక్.
0: ఇది కేవలం జ్యోతికి మాత్రమే గుణములు అనేకం ఉంటున్నాయి, గాని ప్రకాశానికి ఒకే గుణము.
1: There is only one attribute to the effulgence, but for the light there are different attributes.
0: Ee jyoti gaali vaste atu itu aadutundi.
1: For this flame it will flicker when there is a breeze.
0: Neelu padte chitapatamani shabdam istundi.
1: When the water comes there it gives sound.
0: Poga vastundi.
1: It gives smoke.
0: Neelu padte kaalustundi.
1: If you put your finger it burns.
0: Kaani jyoti ki maatramu andariki velthuru nandinchadame daniki okka gunam.
1: But this effulgence has only one attribute of giving light to all the people.
0: Kanuka velthunu matram andariki samananga istundi.
1: The light will be given equally to all the people.
0: Adi neeku atma jyoti.
1: That may be compared to atma jyoti.
0: Adi andari endukunu samanangane untundali.
1: It is equal in all the people.
0: Aithe ఈ జీవన జ్యోతి అనేటువంటి దాంట్లో ఈ విధమైనటువంటి చిటపటలు పొగలు ఈ విధమైనటువంటి ఆడటం పాడటం చెంచలత్వం ఇవన్నీ దీంట్లో కూడి ఉంటున్నాయి.
1: బట్ ఇన్ ద ఫ్లేమ్ ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ చేంజెస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ బి కమింగ్.
0: స్టడీగా ఉండేటువంటి జ్యోతి మాత్రమే ఇది కర్మ.
1: ఏ స్టడీ లైట్ అండ్ ఫ్లేమ్ మే బి కంపేర్ టు
0: ఆడేటువంటిది కర్మ. ఆడేటువంటిది
1: వెన్ ఇట్ మూవ్స్ అబౌట్ అండ్ ఫ్లికర్స్ ఇట్ మే బి వికర్మ.
0: ఈ వెలుతురే అకర్మ.
1: The light may be compared to akarma.
0: Anaga deeniki etti idimenti idi ledu.
1: There is no
0: disalamu undadu.
1: There is no fruit thereof.
0: Akarma ante karma na acharinchakunda undatam kaadu.
1: Akarma does not mean not performing
0: karma. Karma acharinchi phalamunu korakunda andanni samartanga andincheetundi oka swabhavame idi nijamainatundi akarma.
1: While performing action, treating all the people alike and not expecting the fruit thereof is akarma.
0: కనుక అకర్మ అనగా కర్మ చేసి కూడాను కర్మ చేయని వాడిగా తయారవుతాడు.
1: ఏ పర్సన్ హూ డస్ అకర్మ విల్ బి పర్ఫార్మింగ్ యాక్షన్ బట్ హి విల్ నాట్
0: గెట్. ఆధ్యాత్మిక అర్థమునకు మాత్రమే సంబంధం అవుతుంది, కానీ ఈ లౌకికమైనటువంటి దీనికి ఏమాత్రం మనం పోల్చుకోరాదు.
1: దిస్ హెస్ గాట్ ఎ స్పిరిచువల్ కనోటేషన్ అండ్ నాట్ ఇన్ ఎ వరల్డ్లీ సెన్స్.
0: కనుక ఈ కర్మ సిద్ధాంతమునందు మనం వాదోపవాదములు వేసుకోవటం కాని లేక ఒక విధమైనటువంటి యొక్క తర్కించడం కానీ విమర్శించడం కానీ మనకి ఏమాత్రం కూడా అధికారం లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ది డాక్ట్రిన్ ఆఫ్ కర్మ.
0: ఒక్కొక్కరి భావం ఒక్కొక్క రీతిగా ఉంటారు.
1: వన్స్ ఫీలింగ్ మే బి ఇన్ ఎ పర్టికులర్
0: ఏ కర్మల ఎందు కానీ మనకు ఒక విధమైనటువంటి స్వర్గ ప్రాప్తి వరకు మాత్రమే ప్రయాణం చేపిస్తుంది.
1: ఆల్ దీస్ యాక్షన్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
0: స్వర్గం తర్వాత మరొకటి లేదని మాత్రం భావించరాదు.
1: వీ షుడ్ నాట్ బి అండర్ ది ఇంప్రెషన్ దట్ బియాండ్ హెవెన్.
0: ఎందుకనగా తిరిగి అదే వేదమే చెప్పింది, చీనే పుణ్యే మధ్య లోకం విశంతి. తిరిగి ఆ పుణ్యం తీరిపోతానే తిరిగి మరి భూలోకంలోకి రావాల్సి వస్తుంది.
1: ద సేమ్ వేద హాస్ డిక్లర్డ్ దట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది మెరిట్స్ ఆఫ్ యువర్ యాక్షన్ విల్ బి బ్రాట్ డౌన్ టు
0: అర్త్. వచ్చేటువంటిదే కానీ అభివృద్ధి అయ్యేటువంటిది కాదు.
1: దిస్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ విల్ నాట్ బి గ్రోయింగ్.
0: ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కోసం నిలిచినాడు.
1: ఏ పర్టికులర్ ఎమ్మెల్యే హాస్ స్టూడ్ ఫర్
0: అందులో జయించాడు.
1: హీ హాస్ అచీవ్డ్ విక్టరీ ఇన్ దట్.
0: ఒక 5 సంవత్సరం అసెంబ్లీకి మాత్రం పోవచ్చు.
1: He could go to the assembly for 5 years.
0: ఒక్కొక్క సంవత్సరం తరిగే కొద్దీ అది కూడా తగ్గిపోతూ వస్తుంది.
1: As time lapses year after year.
0: 5వ సంవత్సరం వచ్చేటప్పటికి ఇంటి దగ్గర కూర్చోవాలి. తిరిగి మరి ఎలక్షన్ దగ్గర కూర్చోవాలి.
1: At the end of 5 years he'll have to return home.
0: అలాగా మనం సంపాదించినటువంటి పుణ్యం అంతా కూడాను ఊరికి అసెంబ్లీకి పోయి కూర్చోని తిరిగి మరి క్షీణించిపోతాను మరి ఇంటికి వచ్చేసినట్టుగా.
1: All the merits which you have earned through action may be compared to this kind of activity. You'll be there for 5 years. At the end you'll have to come back.
0: చేసినటువంటి పుణ్యం ఉండినంత వరకు స్వర్గంలో ఉంటాము.
1: As long as your merits lost, you will be in heaven.
0: అది తీరిపోతానే తిరిగి క్రిందికి వచ్చి పడిపోతావు.
1: Once that merits get exhausted, you will be falling down.
0: కనుకని ఈ కర్మ సిద్ధాంతం లోపల ఈ తాత్కాలికమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ యొక్క స్వర్గమును కోరేదానికంటే దైవాన్ని కోరమని చెప్పనని చెప్పినాడు కృష్ణుడు.
1: Therefore, while describing the doctrine of karma, Krishna has just said, instead of aspiring for the temporary results of the action, you better...
0: ఎవరిని పొందితే తిరిగి రాకపోకలు లేకుండా ఉంటాదో వారిని పొందమని చెప్పాడు.
1: He has just commanded him to reach that particular person, after reaching whom you would not be able to come back.
0: రాకపోకలతోని మన జీవితం గడిపోతుంటుంటే ఇంకా మనం చెందేది ఎప్పుడు, చేరేది ఎప్పుడు?
1: If your life is full of coming and going, when would you be able to reach the goal?
0: ఒక చిన్న కథ ఉంటుండేది, అది చెప్పి నేను ముగిస్తాను.
1: One story will be told by Swami and then she wants to bring the discourse to a close.
0: ఒకడు అనేక విధమైనటువంటి దొంగతనములు చేయటం చేత అతన్ని ఒక జైల్లో పెట్టారు.
1: A particular thief, on account of his doing a lot of stealing, he was put in prison.
0: ఈ దొంగను అక్కడ పెట్టి కడాతురికి ఏదో కోర్ట్ లోపల ఇతనికి 6 నెలలు శిక్ష అని విధించారు.
1: In the court, a decree was given that 6 months he must be put in the prison.
0: ఈ 6 నెలలు కాలం గడిచిపోయింది.
1: 6 months.
0: రేపటి దినము తిరిగి ఇతన్ని బయటికి పంపించాలి.
1: 6 months lapsed and the next day he was to go back.
0: ఆ జైలు అధికారి వచ్చేసేసి, నాయన రేపటి దినంతో నీ శిక్ష అంతా పూర్తి అయిపోతుంది, నీవు చెట్ట బుట్ట తట్ట అంతా రెడీ చేసుకోమని చెప్పని చెప్పాడు.
1: The jailer came and he told the thief, well, at the end of, by tomorrow you'll be free from your punishment and your term, you can make preparations to go out.
0: నీ సామాన్లంతా కూడా మూట కట్టుకోమని చెప్పాడు.
1: You collect all your articles and be ready.
0: వాడు ఏమాత్రం కూడాను జంకలేదు లేక ఆనందపడలేదు.
1: He was neither happy nor unhappy.
0: ఉండండి బాబు, ఇక్కడే ఉండండి అన్నాడు.
1: He said, well, let me spend my time here.
0: నీ శిక్ష అయిపోయింది, ఇంటికి పోమని చెప్తే నీ సామాన్లు ఇక్కడ నీకు పెడతావు అన్నాడు.
1: The thief said, let the articles be here, and then the jailer said, why should you not take
0: it? ఎందుకు తీసుకోవటం, తీసుకురావటం? తిరిగి రేపు ఉన్నాడు, మరి వస్తాను, తిరిగి ఈ జైలుకే వస్తాను కాబట్టి ఇక్కడే ఉండని అన్నాడు.
1: Then this thief said, why should I take these things for a day or two? I'll be coming back to the same jail within a day or two.
0: అలాగా తిరిగి బయటికి పోయినా కూడా దొంగతనం మానను, తిరిగి చేస్తాను, తిరిగి జైలుకి వస్తాను కాబట్టి ఈ సామాన్ తీసుకోవటం, తీసుకురావటం ఎందుకన్నాడు.
1: వాట్ డస్ దిస్ మీన్? ఇట్ మీన్స్ దట్ దిస్ థీఫ్ ఈస్ గోయింగ్ టు ఇండల్జ్ అగైన్ ఇన్ థీవింగ్ అండ్ స్టీలింగ్ అండ్ యుల్ బి గెటింగ్ పనిష్మెంట్ అండ్ యుల్ బి గెటింగ్ బ్యాక్.
0: విధంగానే మనం స్వర్గాన్ని కోరటం, తిరిగి రావటం, తిరిగిపోవటం, తిరిగి రావటం, ఈ విధమైనటువంటి ఆ దొంగ పని మాత్రం ఉండిపోతుంది. కనుక ఈ స్వర్గమున కంటే కూడాను దైవత్వాన్ని పొందటము ఉత్తమమైనటువంటిది అనేటువంటిదిగా కృష్ణుడు బోధిస్తూ వచ్చాడు.
1: అవర్ యాక్షన్ ఆల్సో మే బి కంపేర్డ్ టు దిస్ గోయింగ్ టు హెవెన్ అండ్ గెటింగ్ బ్యాక్ టు ఎర్త్. In this particular process of going up and coming down, this is no good. And Krishna said,
0: "Kanuka marpu chendinatvanti gnana tattvanni bodhichadu Krishnudu."
1: Therefore, Krishna has taught a changeless
0: satyanityamainatvanti oka sthanamunu nirupinchadu Krishnudu.
1: Krishna has taught a place which is permanent and which is full of truth.
0: Divyamainatvanti bodhana chesadu Krishnudu.
1: Krishna has given sacred teaching.
2: That was the 31st in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 13th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

నిర్మల్మన్ బ్రహ్మజ్ఞాన నిష్కల ప్రభా నా బ్రహ్మజ్ఞాని కా బడ ప్రతాప్ బ్రహ్మజ్ఞాని కా దశపట్ పాకి పాయ బ్రహ్మజ్ఞాని కో బల బల జాయి బ్రహ్మజ్ఞాని కో ఖోజే మహేశ్వర నానక బ్రహ్మజ్ఞాని ఆ పరమేశ్వర బ్రహ్మజ్ఞాని కే కీమత నాయ బ్రహ్మజ్ఞాని కా సర్ మన మాయ బ్రహ్మజ్ఞాని కా కౌన్ జానే ఫిర్ బ్రహ్మజ్ఞాని కో సదా ఆదేశ బ్రహ్మజ్ఞాని కా కథన జాయా దాఖర బ్రహ్మజ్ఞాని సర్వ కా ఠాకర బ్రహ్మజ్ఞాని కే మత కౌన్ బఖానే బ్రహ్మజ్ఞాని కీ గత బ్రహ్మజ్ఞాని జానే బ్రహ్మగణికాంతనా పార్ నాన్ బ్రహ్మగణిక సదా నమస్కార బ్రహ్మగణి సబ్సెట్ కా కర్తా